ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. శుభోదయం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 3వ తేదీ, గురువారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 MHz పై ఇయాలటి మా ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమం

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో హిందీలో వార్తల్ని, ఆ తర్వాత 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తల్ని వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము.

ఇంతవరకు ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో విన్నాము శ్రీ సాయి లీలా గానఝరి సాయిబాబా భక్తి గీతాలను విన్నాము. ఇంతటితో ఈ రోజుటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుగల ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో అష్టోత్తరంను విందాము.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട സമയം 6:40. ఇయాల్టి కార్యక్రమాలు ఇయాల ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారం కానున్నటువంటి కార్యక్రమాల వివరాలు, అవి ప్రసారమయ్యేటి సమయాల్ని ఒకసారి గమనిద్దాం. పొద్దుటపూట ప్రసారంలో 7:15 నుంచి 8 గంటల వరకు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే అంబటాల సంగతులు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు విందాము పానంపదలం ఆరోగ్య శీర్షికన చిన్నపిల్లగాళ్లలో అంటువ్యాధులు ఎందుకు వస్తుంటాయి, ఈ అంశం గురించి డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చట విందాం. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రసారం చేస్తున్న లఘు ప్రసంగ మాలికలో 2వ భాగాన్ని వింటారు. ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి లఘు ప్రసంగ మాలిక నుంచి 2వ భాగాన్ని పోషకాహారం అంటే ఏమిటి దీని గురించి వివరిస్తారు. మహిళా రక్షణ చట్టాలు ఈ అంశం గురించి న్యాయం చట్టం శీర్షికన ఈరోజు ఆదిలాబాద్కు చెందినటువంటి మహిళా న్యాయవాది జాదవ్ సంగీతతో ముచ్చట వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఎలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆ సమయానికి ట్యూన్ చేసుకుని వినటం మరవకుండ్రీ. పొద్దున 8:00 సమాచార ప్రభాత, 8:30 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నవలతో కార్యక్రమంలో ఈరోజు పొద్దున 8:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 68వ భాగం ప్రసారమవుతుంది.

వినడం మరవద్దు. రచన డాక్టర్ గోపరాజ నారాయణరావు, చదివి వినిపిస్తారు సోమనస్పతి రెడ్డి. ఇక పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుటప్పుడు ప్రసారంలో 8:45 నుంచి 10 వరకు సింగిడి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈ రోజు ప్రొద్దున 10 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. పదిన్నర నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి పగటికి 3 గంటల వరకు. 3 నుంచి 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం మాట చెప్పునరి పాట ఇనురి కార్యక్రమం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 పిల్లల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్నటువంటి శీర్షిక కత్తిందాం. ఈ శీర్షికన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుంచి ఎలుక పిల్ల పెళ్లి ఈ కథను చదివి వినిపిస్తుంది ఈ వరలక్ష్మి. పెద్దల మాట కథల సంపుటి నుంచి అసలైన భక్తి కథను చదివి వినిపిస్తుంది వి సంధ్యలీల. ఈ కథల్ని రాసింది చంద్రప్రతాప్ కంతేటి కన్నిగంటి అనసూయ. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 డివి మోహన కృష్ణ పాండ లలిత గీతాలను వినొచ్చు. పల్లె పదాలు సాయంత్రం 6:20 ప్రసారమవుతాయి. గుడిహత్తూరు మండలం తోషం గ్రామానికి చెందిన మెంగ నరసయ్య బృందం పాడిన కృష్ణుడి పాటల్ని, ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన కృష్ణుడి పాటల్ని ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే పల్లె పదాలు కార్యక్రమంలో వినుడు మరవద్దు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి రాత్రి 7:00 ప్రసారమవుతుంది. పత్తి పంటలో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట వింటారు. ప్రతి మంగళగురు శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన ఈ రోజు విందాం. పత్తి సోయా పంటల సాగు అనుభవాలని గురించి నేరుడుగొండ మండలం సాగం గ్రామానికి చెందిన డి మనోజ్ కుమార్ తన ముచ్చట్లో వివరిస్తారు. భాష రుచులలో ప్రముఖ రచయిత్రి భాగ్యరేఖ కథానికను, ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణ దారిలు పద్యాల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్ రాత్రి 9:30. ఇక వీటితో పాటు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుని పాట ఇండులో, హుషారులో 8 గంటలకు హుషారైన పాటల్ని వినొచ్చు. ఫిల్మీ గానాల్లో హిందీ పాటల్ని, 10:30 మధురిమలో హాయైన పాటల్ని వినుడు మరవకుండ్రి. శ్రోతల మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆయా సమయాలకు ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సాయంత్రం క్షమించాలి సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తల్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
1: ప్రాణహిత చేవెళ్ల ఎస్ఎల్బిసి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ
3: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బిసి ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బిసి ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.
1: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తర్వాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
4: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచాలకే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లలగుడి విశిష్ట నిర్మాణంతో తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी नागरीकरणेन उत्पद्यमानानि आह्वानानि प्रति नगरीय स्थानीय निकायेभ्यः संवेदनशीलतां वर्धयितुं आह्वानं कृतवान्. एतेषु आह्वानेषु वर्धमाना जनसंख्या अथ भविष्यस्य जलावश्यकताः च प्रमुखाः सन्ति. असौ नगरीय स्थानीय निकायेभ्यः एतादृशानां चिन्तनशिबिराणाम् आयोजनस्य परामर्शम् अपि प्रदत्तवान्. श्रीमोदी ह्यः जलशक्ति मन्त्रालयेन आयोजितस्य द्विदिवसीयस्य राष्ट्रिय विभागीय जलशिखर सम्मेलनस्य समापन सत्रस्य अध्यक्षतां कृतवान्. असौ जलसंरक्षण प्रौद्योगिकीनाम् अधिकाधिक प्रयोगाय आह्वानं कृतवान्. भारतीय निर्मातृभ्यः हितधारकेभ्यश्च कार्यकुशल समाधानानां विकासाय, तेषां व्यापकस्तरे प्रयोगाय च समर्थनं प्रदातुं समर्पित प्रदर्शनानां कार्यशालानां च आयोजनस्य परामर्शमपि दत्तवान्. एतेषु वैश्विकस्तरे प्रचलितानां श्रेष्ठ कार्यपद्धतीनां परिचयः अपि भवेत् इत्यसौ उक्तवान्. प्रधानमन्त्री द्विदिवसीयस्य गहनविचारविमर्शस्य प्रशंसां कृत्वा अवदत् यत् शिखर सम्मेलने उद्भूताः क्रियान्वयन योग्याः समयबद्धाः च कार्यबिन्दवः निरन्तर समीक्षया तथा अनुभवाधारित अधिगम प्रक्रियया च अग्रे नेतव्याः। प्रधानमन्त्री नरेन्द्र मोदी तथा बेल्जियम देशस्य प्रधानमन्त्री बाडी वेवर अद्य नवदिल्ल्यां द्वैपाक्षिक वार्तां करिष्यतः। उभौ नेतारौ द्विपक्षीय सम्बन्धानां समग्र परिदृश्यस्य परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक प्रकरणानां च विषये चर्चां करिष्यतः। बेल्जियम देशस्य प्रधानमन्त्री बाडी वेवर त्रिदिवसीय भारत यात्रायै ह्यः रात्रौ राष्ट्रिय राजधानीं प्राप्तवान्। तेन सह बेल्जियम देशस्य रक्षामन्त्री थियो फ्रैंकेन अपि भारतम् आगतवान्। गतवर्षस्य फरवरी मासस्य पदभार ग्रहणानन्तरम् एषा तस्य प्रथमा भारत यात्रा वर्तते। भारतागन्तुकः बेल्जियम देशस्य प्रधानमन्त्री भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य सन्धेः सन्दर्भे भारतीयोद्योग महासंघेन आयोजितं व्यावसायिक कार्यक्रमं सम्बोधयिष्यति। भारतेन जलाप्लाव पीडिते नेपाल देशे स्वस्य आपदुद्धार कार्यक्रमः तीव्रीकृतः। नवदिल्लीतः आपत्कालीन सामग्रीणां पञ्चमः भागः अपि प्रेषितः। नेपालस्थेन भारतीय राजदूतेन सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे उक्तं यत् आपदुद्धार सहायतां वहत् भारतस्य पञ्चमं विमानं ह्यः हिमालयीय राष्ट्रं प्राप्तम्। विमाने विशिष्ट सुरंगोद्धारोपकरणैः सुसज्जितं एकादश सदस्यात्मकम् आपदुद्धार दलम् अथ 15.5 टन परिमिताः च अत्यावश्यकाः औषधयः आसन्। भारतीय वायुसेनया प्रभावित क्षेत्रेभ्यः अत्यावश्यक सामग्रीणां परिवहनाय अनेकानि विमानानि संचालितानि। भारतेन विशिष्टानवेशनोद्धार सहायता अपि प्रदत्ता। केन्द्रीय कृषि ग्रामीण विकास मन्त्री शिवराज सिंहः अद्य मुम्बई नगरे बैंक संस्थानैः अथ राज्य ग्रामीण जीविकोपक्रमैः च सह उच्चस्तरीयोपवेशनस्य अध्यक्षतां करिष्यति। दीर्घकालात् लम्बित ऋण स्वीकृतेः अथ धनराशेः समये वितरणस्य च समस्यायाः समाधानं प्राप्तुम् उपवेशने प्रयत्नः भविष्यति। महिला क्रिकेट क्रीडायाम् अद्य संयुक्तारबामीरातस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडाङ्गणे ऐषमः महिला एशिया चषक प्रतिस्पर्धायाः ग्रुप ए इत्यस्य द्वितीय द्वन्द्वे भारतीय दलं हांगकांग दलं सम्मुखीकरिष्यति। स्पर्धेयं भारतीय समयानुसारं रात्रौ 8 प्रारप्स्यते। इति वार्ताः।
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ సిహెచ్ నరహరి.
7: సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవల బలోపేతం, క్షేత్రస్థాయి చర్యలపై అధికారులతో రాష్ట మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్షించారు. కంకుల్, సింగీతం పీహెచ్సీల ప్రారంభోత్సవంతో పాటు బర్దీపూర్, సుల్తాన్పూర్, నేరేడుగుంట భవన నిర్మాణ పనులకు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఆసుపత్రుల్లో మందులు, పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆసుపత్రుల అభివృద్ది పనులతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కూడా మంత్రి అధికారులతో ప్రధానంగా చర్చించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ముసాయిద ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,59,158 మంది ఓటర్లు ఉండగా వీరిలో 5,75,067 మంది పురుషులు, 5,84,027 మంది మహిళలు, 64 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల వారీగా వివరాలు వెల్లడించారు. పేరు నమోదు లేదా సవరణల కోసం 2026 సెప్టెంబర్ 16 దరఖాస్తు చేసుకోవచ్చని, అనర్హులను తొలగించి పారదర్శకత జాబితా రూపకల్పననే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇవి పేదల ఆత్మగౌరవానికి ప్రతీకని అభివర్ణించారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం, రైతులకు బోనస్, ఉచిత విద్యుత్, రైతు భరోసా రూపంలో నిధులు జమ

0: చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం 2 ఏళ్లలో దాదాపు 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,06,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,42,00,000 మందికి ప్రతి నెల సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన మొక్కల నాటే లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా 100% పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో వన మహోత్సవం 2026లో భాగంగా 34 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు 21 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనరసింహ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ రాష్ట అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ పాండు పాల్గొన్నారు. అనగారిన బలహీన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి జగదీష్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఐటీఐ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన హ్యాండ్లూమ్ ర్యాలీలో అడిషనల్ కలెక్టరేట్ పాండు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగం మన దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. కార్మికుల కళా నైపుణ్యానికి గుర్తింపునిస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారిలో అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. తరతరాలుగా వస్తున్న ఈ కళను కార్మికుల కృషిని ప్రతి ఒక్కరు గుర్తించి గౌరవించాలని చెప్పారు. ఈ ర్యాలీలో హ్యాండ్లూమ్ శాఖ సహాయ సంచాలకులు వెంకట్రావుతో పాటు పలువురు జిల్లా అధికారులు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో తాగునీటి సరఫరా పరిస్థితిపై రాష్ట మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో సమీక్షించారు. మంజీర, సింగూరు ప్రాజెక్టుల నీటి మట్టాలతో పాటు బోరంచ, బూచారెడ్డిపల్లి, ఇంటెక్ వెల్స్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరా వివరాలను ఆయన ఆరా తీశారు. మెదక్ జిల్లాలోని 876 గ్రామాలు, సంగారెడ్డిలోని 852 గ్రామాలు, 9 మున్సిపాలిటీలు, అలాగే జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని 472 గ్రామాలకు మెరుగైన మంచినీటి నిరంతరాయంగా అందించాలని స్పష్టం చేశారు. ఎలాంటి తాగునీటి తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు.
1: ఇంతవరకు శ్రీ సిహెచ్ నరహరి అందించిన సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్ధిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్ధికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్ధతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఈయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో $1.5 బిలియన్ అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్ట్ఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్గరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి

0: సెర్బియా అధ్యక్షుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే టీ20 ఆసియా కప్లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్ హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది 3వ దశ, 4వది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుకొరలతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్ హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబటాల సంగతులు. శాస్త్రం, సాంకేతికం, విజ్ఞానం, వినోదం, సంగీతం ఇట్లా అన్ని రకాల అంశాలను కలగలిపి అక్కడికొచ్చేటి ముచ్చట్లను వినిపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఈరోజుటి ఈ కార్యక్రమంలో విందామో పానంపదలం ఆరోగ్య శీర్షికన చిన్నపిల్లలలో అంటువ్యాధులు ఎందుకు వస్తుంటాయి. ఈ అంశం గురించి డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చట విందాము. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నటువంటి ఆహారం ఆరోగ్యం లఘు ప్రసంగ మాలిక నుంచి 2వ భాగాన్ని విందాము. పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి గారు అందిస్తారు. ఈరోజుటి అంశం పోషకాహారం అంటే ఏంటి. న్యాయం చట్టం, మహిళా రక్షణ చట్టాలను గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి మహిళా న్యాయవాది జాదవ్ సంగీతతో ముచ్చట విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. ఈ అలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ట్యూన్ చేసుకుని వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎంను. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం సప్తమి కృతిక నక్షత్రం గురువారం. వాతావరణ సూచన: ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు అనిపిస్తుంది. గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీచేట అవకాశం ఉంది. గాల్లో తేమ 91% ఉంటుంది. రానున్న 24 గంటలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి: గరిష్టం 29 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 25 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సూచన విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని 1 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దాం.

0: మధురమైన సంగీతాన్ని ఆస్వాదించినారు కదా, ఇప్పుడు విందాము యువసంధారుల కోసం యువసం సలహాని.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. జీవ నియంత్రణ పద్ధతులు అంటేనండి, ఒక జీవిని వాడుకుని మనకి పొలంలో ఏవైతే రోగాలు కాని పురుగులు కాని వస్తాయో వాటిని అరికట్టుకోవడాన్ని జీవ నియంత్రణ పద్ధతులు అంటారు. ముఖ్యంగా పురుగుల్ని మనము జీవ నియంత్రణ పద్ధతులు అరికట్టాలంటే మనకి కొన్ని సాధనాలు ఉన్నాయి. అంటే మనకి ఏవైతే పరాన్న జీవులు కాని, లేదంటే బదనికలు కాని, లేదంటే సూక్ష్మజీవులు కాని, వీటిని వాడుకుని మనము ఏదైతే పంటల్ని తినే హానికారక పురుగులు ఉంటాయో వాటిని నాశనం చేసుకునే పద్ధతినే జీవ నియంత్రణ పద్ధతులు అంటారు. ఇప్పుడు మనకి ఏదైతే మనం పరాన్న జీవులు అన్నామో వీటిలో మనకి చాలా రకాల పరాన్న జీవులు ఉన్నాయండి. ముఖ్యంగా మనకేంటంటే రైతులలో చాలా ప్రాచుర్యం పొందిన పరాన్న జీవులు ఏంటంటే ట్రైకోకార్డ్ అంటారు. ట్రైకోగ్రామా అని ఒక పరాన్న జీవి ఉంది, గుడ్డు పరాన్న జీవి. ఈ ట్రైకోకార్డ్ ని వాడుకుని మనము ఏదైతే పొలాల్లో వచ్చే లార్వా దశ పురుగులు ఉంటాయో వాటి యొక్క గ్రుడ్లను మనము నాశనం చేసుకోవచ్చు. అంటే మనము క్రిమిసంహారక మందులు అంటే కెమికల్స్ వాడకుండానే మనం కొద్దిపాటి ఈ ట్రైకోకార్డ్ కాని, ఈ పరాన్న జీవుల్ని కాని, అలానే ఇతర బదనికలున్నాయి, కొటీసియా కాని, సాలె పురుగులు కాని, మండలం పురుగులు కాని, ఇట్లాంటి కొన్ని బదనికల్ని వాడుకుని కూడా మనము ఏదైతే పురుగులుంటాయో, హానికారక పురుగులుంటాయో, వీటి ఉధృతి ఏదైతే ఉంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా మనకి పురుగుల్ని యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి మనకు సూక్ష్మజీవులు కూడా ఉంటాయండి. అంటే సహజంగా పొలంలో మనకి సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. ఏదైతే ప్రయోగశాలల్లో వీటిని పెంపొందించుకుని తర్వాత వీటిని మనం పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో అంటే శిలీంధ్రాలు కాని, వైరస్లు కాని, నిమటోడ్లు కాని, బ్యాక్టీరియా కాని, జీవ నియంత్రణ కారకాలుగా వీటిని కూడా అంటారు.
0: ఇది ఈరోజటి

0: వ్యవసాయం సలహా రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో మరొక వ్యవసాయం సలహా ప్రసారమవుతుంది. వినుడు మరవద్దు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది మదమాస మనయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా నుంచి వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నాం. చరిత్రలో ఈరోజు ఏడాదిలోని 365 రోజులలో ప్రతిరోజుకు ఒక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా పండుగ రోజు లేదా ప్రత్యేకమైన రోజులు, ఇట్లా ఏదో ఒకటి తప్పకుండా ఉంటాయి. మరి ఈరోజు అట్టుకున్నటువంటి విశేషాలని గమనిద్దాం. ఉద్యమకారుడు జమలాపురం కేశవరావు గారి జయంతి ఈరోజు. యోగి ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్, నవల రచయిత కిరణ్ దేశాయ్, నటుడు వివేక్ ఓబరాయ్, నటుడు కమల్ కామరాజ్, వీళ్ళందరి పుట్టిన రోజులు. అట్లనే ఈరోజు జాతీయ పోషకాహార వారోత్సవాలని జరుపుకుంటున్నాం. ఈరోజు 3వ రోజు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ పుట్టినరోజు ఈరోజు. జగ్గి వాసుదేవ్ సద్గురుగా ప్రసిద్ధులైనటువంటి యోగి ఈషా ఫౌండేషన్ స్థాపకులు. తన పుట్టినరోజు ఈరోజు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ సంస్థ అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటుంది. అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారునిగా నియమించబడ్డది. జగ్గి వాసుదేవ్ గారి సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. తన పుట్టినరోజు ఈరోజు. ఇది మన భాష మనయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము పానం పదలం. ఆరోగ్య శీర్షికన చిన్నపిల్లలలో అంటువ్యాధులు ఎందుకు వస్తుంటాయి, ఈ అంశం గురించి డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చట విందాము. శ్రోతలు, 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లగాళ్లలో ప్రతి ఏటా సంభవించే 10 మిలియన్ల మరణాలలో అధిక శాతం అంటువ్యాధుల వల్లనే సంభవిస్తున్నాయని తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. అయితే శుభవార్త ఏంటంటే పెద్ద ఎత్తున చర్యల్ని చేపట్టడం ద్వారా ఈ మరణాలలో సుమారు 3/2 మరణాలను నివారించవచ్చని అంచనా వేయబడ్డది. దీని అర్థం మన బిడ్డల్ని రక్షించుకోవాలంటే పిల్లల వైద్యంలో అత్యంత సాధారణమైన వ్యాధుల గురించి మనం తెలుసుకోవాలి. అంతకంటే ముందుగా చిన్నపిల్లల్లో అసలు అంటువ్యాధులు ఎందుకు వస్తుంటాయనే విషయాన్ని తెలవాలి. మరి ఈ విషయం గురించి ముచ్చట విందాము డాక్టర్ నరేందర్ రెడ్డి గారితో. తనతో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి.
4: డాక్టర్ నరేందర్ రెడ్డి గారు నమస్కారం.
5: నమస్కారం అండి.
4: మీరు హైదరాబాద్లో 20 సంవత్సరాలుగా పిల్లల వ్యాధి నిపుణులుగా ఉంటూ ఉన్నారు, మంచి ప్రాక్టీస్ ఉంది మీకు. పిల్లల్లో, చిన్నపిల్లల్లో ఈ జలుబు, దగ్గు, విరేచనాలు, ఇటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పీడిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా వచ్చి తల్లిదండ్రులని బాగా ఇబ్బంది పడుతున్నాయి. మాటికి వాటి గురించి మందులు తీసుకోవడం, ఎక్కువ కాలం తీసుకోవడం, ఇది మొదటి కన్నా ఎక్కువైందేమో అని అనిపిస్తూ ఉన్నది. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, హైదరాబాద్ లాంటి నగరాల్లో మరీ ఎక్కువగా ఈ సమస్య ఉంది. వాతావరణ కాలుష్య నగరాల వల్ల ఈ సమస్య నిజంగానే పెరిగిందని అనుకోవడం అది సబబేనా?
5: కొంచెం అజాగ్రత్తల్లో ఉండడం వల్ల కూడా పబ్లిక్ ఇంతకుముందు కంటే కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం
4: పెరిగింది,
5: ఎక్కువ పెరిగింది నా అబ్జర్వేషన్. ఎందుకంటే కామన్గా ఇంతకుముందు మనకు గుడ్ హ్యాబిట్స్ అనేటి ఒక క్లాస్ రూమ్లో మదర్ పేరెంట్స్
4: నేర్పేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు.
5: ఇప్పుడు దగ్గు జలుబు అనేది అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో మనం బేసిక్ మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు మామూలుగా అందరు స్కూల్లో కానీ దగ్గు ఉన్నప్పుడు తల్లి ఫస్ట్ ఆర్ టీచర్స్ ఒక చేతి రుమాలను అడ్డం పెట్టుకుని మనం చేయిని అడ్డం పెట్టుకుని తగ్గడము తుమ్మడమో చేసేవాళ్ళం. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ ఎక్కువ పెరిగినా కూడా ఎవరు కూడా పేరెంట్స్ నా అబ్జర్వేషన్లో అయితే ఎక్స్పీరియన్స్ తోటి చాలామంది ఎవరు టీచ్ చేయడం
4: కనీస జాగ్రత్త తీసుకోవడం లేదు చెప్పడం నేర్పడం లేదు
5: చెప్పడం లేదు. సో ఇంకా కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకుంటే పక్క వారికి స్ప్రెడ్ కాకుండా లేదా ఇంట్లోనే ఇతరులకు రెండో చైల్డ్ ఉంటాడు ఫస్ట్ చైల్డ్కి వచ్చిన తర్వాత రెండో మొదటి రెండో బిడ్డకు సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు
4: అది ఇంటి
5: రెండవది. ఇంకోటి ఈ సిక్ చైల్డ్ అంటే అనారోగ్యంగా ఉన్న పిల్లవాడిని ఇప్పుడు 4 సంవత్సరాలకే నర్సరీ నుండి స్టార్ట్ చేస్తారు 3 ఇయర్స్కు ప్లే స్కూల్స్లో స్టార్ట్ అయినప్పుడు ఒక ఇన్ఫెక్షన్ అంటే జలుబు దగ్గుతో బాధపడుతున్నవన్నీ స్కూల్ పంపించకపోవడం అనేది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి
4: పేరెంట్స్ చేయాల్సిన
5: చేయాల్సిన పని. టీచర్స్ కూడా గురువులు కూడా టీచర్స్ కూడా స్కూల్లో కూడా ఇన్సిస్ట్ చేయొద్దు ఎంకరేజ్ చేయొద్దు. పేషెంట్స్ ఇప్పుడు పేరెంట్స్ చెప్పారనుకోండి మా చైల్డ్కి అనారోగ్యంగా ఉందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి చైల్డ్ బాగైన తర్వాతనే పంపండి దాని బదులు చిన్నపిల్లవాన్ని కూడా ఒకరోజు యాబ్సెంట్ అవుతే వెంటనే ఫోన్ చేసి మీ వాడిని పంపించేయండి లెసన్ పోతుంది అని చిన్న చిన్న పిల్లలకు జరగడం జరుగుతుంది. ఈవెన్ 4 సంవత్సరాల పిల్లగాన్ని కూడా యాబ్సెంట్ అవుతే 3 డేస్కు మెడికల్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయమని కూడా అడుగుతున్నాను.
4: సతాయింపు ఎక్కువైపోయింది.
5: సో దీనివల్ల ఏంటంటే టీచర్స్ పేరెంట్స్ అవగాహన పెంచుకొని ఒక చైల్డ్ స్మాల్ చైల్డ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఇవని జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఇంట్లో ఉంటే ఇతరులకు సంక్రమించకుండా ఉంటుంది చైల్డ్ను ఒక మదర్ ఎక్కువ కేర్ తీసుకోగలుగుతుంది
4: తల్లి దగ్గర ఉంటే
5: ఎక్కువ కేర్ తీసుకోగలుగుతుంది
4: అదే తల్లిదండ్రుల రక్షణ ఉందనే
5: అందుకని
4: నమ్మకంగా కనిపిస్తే కూడా త్వరగా తగ్గుతుంది.
5: రెండవది ఈ ఇమ్యూనిటీ అనేది స్లోగా బిల్డ్ అప్ అవుతుంది
4: పిల్లలకు
5: రోగ నిరోధక శక్తి ఒక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు మైల్డ్గా రోగ నిరోధక శక్తి తయారవుతుంది. సో ఈ 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు మనకు ఆ ఇన్ఫెక్షన్స్కి బాగా ప్రోన్డ్ ఉంటాం మనం. సో రాను రాను మనకు ఆ ఇన్ఫెక్షన్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా బాడీ ఇమ్యూనిటీ తయారైపోయి
4: అంటే రోగ మందులు ఇవ్వకుండా తానే దాన్ని తగ్గనిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు.
5: మరి క్రిటికల్గా ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ వాడకుండా ఉండడం మంచిది. ఫస్ట్ 3-4 డేస్ అబ్జర్వ్ చేసి తప్పనిసరి అయితేనే యాంటీబయాటిక్స్ వాడడం లేకపోతే జ్వరం అయితే సింపుల్ పారాసిటమాల్ సిరప్స్ కానీ కోల్డ్ సిరప్స్ కాఫ్ సిరప్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ కొంచెం వెయిట్ చేసి చూసి వాడితే మంచిది.
4: డాక్టర్లు కూడా విశృంఖలంగా చిన్నపిల్లలకు కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు చాలా మంది అనే ఆరోపణ గురించి మీరేమంటారు?
5: ఆరోపణలు ఉన్నది సహజమే, ఇది అందరిలో లేకపోవచ్చు. సో ప్రతి వ్యవస్థలో ఉన్నట్లే లోపాలు ఒక 10% 15% ఉంటుంది. సో మా డాక్టర్స్ కమ్యూనిటీలో కూడా మా పీడియాట్రిక్స్ సొసైటీ కానీ అవేర్నెస్ ఇప్పుడు పెంచుతుంది. ఈవెన్ అదర్ డాక్టర్స్లో కానీ మేము ఆల్రెడీ కాన్ఫరెన్స్లో డిస్కస్
4: అంటే విదేశాలతో పోలిస్తే అక్కడ అసలు యాంటీబయాటిక్ ఇవ్వాలంటే ఒక 10-20 సార్లు ఆలోచించి కానీ ఇవ్వరు. తర్వాత సరాసరి రోగి కానీ లేక చిన్నపిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ కెమిస్ట్ దుకాణానికి వెళ్ళి మందుల దుకాణానికి వెళ్ళి యాంటీబయాటిక్స్ కొనుక్కోవడానికి వీలు ఉండదు.
5: ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా వ్యవస్థ ఉంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ ఇవ్వకూడదు, కానీ మనం దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. దాన్ని కూడా మనం తప్పుపట్టలేము, ఎందుకంటే ఇంత భారీ జనాభాకు డాక్టర్స్ రూరల్ ఏరియాస్లో కానీ లేకపోవడం కూడా ఒకటి ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఉదారంగా ఇవ్వడం, దాన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది.
4: ఒక విషయం చెప్పండి, చిన్నపిల్లలు డాక్టర్గా పెద్దవాళ్ళు అయితే చాలాసార్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకసారి తెలిసిపోయింది అనుకుంటాను, ఫలానా దానికి ఫలానా మందు వేస్తే తగ్గిపోయింది అంటే అదే మందును వెళ్ళి కొనుక్కుంటుంటారు, నయం అయిపోతుంది అనుకుంటుంటారు, చాలాసార్లు పనిచేస్తుందేమో కూడా. చిన్నపిల్లల విషయంలో ఇట్లా చేయటం తగునా?
5: నేను సలహా ఇవ్వను అలా చేయాలని.
4: చేస్తుంటారా?
5: చాలామంది చేస్తారు. ఒక్కోసారి కొన్ని బై మిస్టేక్ ఒకదాన్ని బదులు ఒకదాన్ని వాడడం కూడా జరిగింది. సో దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
4: చిన్నపిల్లల విషయంలో మరి ముఖ్యంగా ఇలా చేయకూడదు,
5: ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం దానికి?
4: సరే, ఒకటి ఏమిటంటే ఈ రోగాలు వస్తే అంటు రోగాలు జలుబు దగ్గు లాంటి

0: జాతులతో బ్యాక్టీరియా మల్టిప్లై కావడం. సో దీంతో కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ కావడం జరుగుతుంది. సో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా మనకు ఈ అంటురోగాలు అనేది తగ్గించుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ప్రభుత్వం కంటే ఎక్కువ బాధ్యత ప్రజలది ఉంటుందండి. ప్రభుత్వం కైనా బయటికి తీసుకెళ్లి చెత్తను వేయదు, మనం ఒక ఎక్కడైనా దగ్గరలో ఉంచి దాన్ని వాళ్ళకి అప్పగిస్తే, ఇప్పుడు ఎట్లాగో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కానీ అది ఇంకా విస్తృతంగా అందరికి రీచ్ అవుతే చాలా బాగుంటుందండి.
1: ఇప్పుడు చిన్నపిల్లలకు ఉండాల్సిన నేర్పాల్సిన అలవాట్లలో మీరు ఒకదాని గురించి అయితే చెప్పారు, జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు నోటికి చేతిని అడ్డం పెట్టుకోవడం కానీ, ఒక హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని రుమాలు కానీ అడ్డం పెట్టుకొని కానీ దగ్గడం లాంటివి చేయాలి అనేది పిల్లలకు నేర్పించాలి అని. ఇతరమైన అలవాట్ల గురించి పిల్లలకు నేర్పాల్సిన ఇంకేమైనా అలవాట్లు వాటి గురించి చెప్పండి, ఏవైతే ఇలాంటి రోగాలు
0: విస్తరించేస్తాయి. నా దగ్గరకు వచ్చిన కేసులో ఎక్కువ మటుకు ఈ మల విసర్జన అనేది ప్రాపర్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం లేదు. ఉదయమే కూర్చోవాలనే కాన్సెప్ట్ నుండి
1: ఏ వయసు ఇవ్వాలి పిల్లలకు?
0: మనం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుండి వాడు అడగడము, పొద్దున్న మార్నింగ్ లేవగానే
1: నేర్పడము,
0: వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడము. ఒకటి ఉమ్మడి కుటుంబాలు రూరల్ వ్యవస్థలు ఉన్నప్పుడు ఈ నానమ్మలు అమ్మమ్మలు కొంచెం తీరిగా ఉండి స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి కూడా ఆ ఉదయం లేవగానే
1: పిల్లలకి సమయం ఇచ్చేది నేర్పేంత లేదు.
0: స్కూల్స్ కూడా ఎర్లీగా స్టార్ట్ కావడము, డిస్టెన్స్ ప్లేస్ తోటి చాలా మంది కంప్లైంట్, ఉదయం పూట మల విసర్జనకు వాళ్ళకి టైం దొరకడం లేదు,
1: వీలు కలగడం
0: కాబట్టి వచ్చిన తర్వాతనో లేదా స్కూల్ మధ్యలో కంప్లైంట్ చేస్తున్నారు. క్రానిక్ గా ఈ మల మద్దకంతో ఏంటంటే ఫ్యూచర్ లో చైల్డ్ కి ఫ్రీక్వెంట్ గా కడుపు నొప్పి రావడం కానీ,
1: పిల్లవాడి భవిష్యత్తులో కూడా అతగాడి పిల్లవాడి జీర్ణ వ్యవస్థ మీద బాగా ప్రభావం చూపుతుంది
0: తప్పకుండా.
1: అది కాకుండా ఈ ఇబ్బంది ఉంటే మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది కదా పిల్లవాడి మీద.
0: అవునండి, ఇప్పుడు స్కూల్లో సరైన ఫెసిలిటీస్ లేకపోవచ్చు, స్కూల్కి వెళ్ళినప్పుడు టాయిలెట్ వెళ్ళాలా, మల విసర్జన చేయాలంటే టీచర్లు అడగాలంటే భయపడచ్చు. సో వీళ్ళు అట్లే ఉంచుకోవడం వల్ల ఎక్కువగా తీవ్రంగా కడుపు నొప్పి.
1: ఈ మధ్యకాలంలో మరీ చిన్న పిల్లలకు, తర్వాత 2 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ గట్టిగా చుట్టేసి పంపించేస్తున్నారు ఇంత లావుగా. అది మంచి పద్ధతి అంటారా మీరు?
0: అంటే ఎప్పుడో అవుట్ సైడ్ పోయినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు ఫంక్షన్, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓపెన్ గా ఉంచి
1: పిల్లలకు ఇబ్బంది కలిగించకూడదు, వీలైనంత కాదు వాడకుండా ఉండడం మంచిది అంటారు. వాటి గురించిన ఆచరణ సంతృప్తికరంగానే ఉందని మీకు అనిపిస్తుందా?
0: లేదండి, ఫస్ట్ 3.5 మంత్స్ వరకు కొంచెం ఉంటారు,
1: శ్రద్ధ చూపిస్తారు.
0: కొందరు 9 నెలల వరకు.
1: సమస్య అంతా తల్లిదండ్రులతోనే అంటారు.
0: సంవత్సరం తర్వాత చాలా మంది అప్రోచ్ కావడం లేదు,
1: ఓహో
0: మిస్ అవుతున్నారు, ఎందుకంటే బిజీ లైఫ్ షెడ్యూల్. సో కారణం చెప్పేది అంటే బిజీ ఉన్నారు, సో మర్చిపోయాం.
1: హైదరాబాద్ లో మీకు సమస్య
0: కార్డు మిస్ అయిపోయింది. ఏంటంటే చిన్న చిన్నవే కానీ నేను ఎందుకు అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నానంటే, అందరికి ఎరుక భరిస్తే అట్లీస్ట్ వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. సో దట్
1: అసలు ఇలాంటివి మర్చిపోవడం పిల్లవాడి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నట్టే కదా తల్లిదండ్రులు.
0: తప్పకుండా అండి,
1: ఈ బాధ్యత అసలు తల్లిదండ్రులు ఏ రకంగా
0: చాలా మంది
1: నిర్లక్ష్యం చేయడం లేదు.
0: నిర్లక్ష్యం చేసేటప్పుడు నేను చాలా మంది కౌన్సిలింగ్ చేస్తాను, ఏంటంటే రేపు మీరు పెద్దగా అయితే మన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు బాగా చూయిస్తే, మనకి శ్రద్ధ పెడితే వానికి కూడా అదే ఉంటుంది. మనం ఎలాగైతే మనం చైల్డ్ కేర్ తీసుకున్నప్పుడు మన వృద్ధాప్యంలో మన కొడుకు కూతురు వాళ్ళ శ్రద్ధ పరిస్తే మనకి ఎంత బాధగా ఉంటుందో ఆ చైల్డ్ ఎక్స్ప్రెస్ చేయలేడు. కాబట్టి మనమే గ్రహించుకొని వారి కోసం మనం ఏది ఉద్యోగం చేసినా, బిజినెస్ చేసినా, డబ్బు సంపాదించినా మన పిల్లల కోసమే. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కోసము టైం స్పెండ్ చేయాలా,
1: బాగుంది డబ్బు. ఇలాంటి మంచి విషయాలు కూడా మీరు తల్లిదండ్రులకు చెప్తుంటారు, చాలా బాధ్యతగా డాక్టర్ గారు. మొత్తం మీద పిల్లవాడి స్థానంలో, చిన్న పిల్లవాడి స్థానంలో, అమ్మాయి అబ్బాయి వీళ్ళ స్థానంలో పెట్టుకొని మనం ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అనే దృష్టితో ఆలోచిస్తే తల్లిదండ్రులు సవ్యమైన వైద్య చికిత్స తీసుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు అనవసరమైన ఇబ్బందులు రాకుండా చూసుకునే అవకాశం బాగుంటుంది. చాలా విలువైన విషయాలు చెప్పారు పిల్లల పెంపకానికి సంబంధించి, అంటురోగాల సంబంధంగా. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
2: పానం పదలం ఆరోగ్య శీర్షికన చిన్న పిల్లలలో అంటువ్యాధులు ఎందుకు వస్తుంది?

0: ఈ అంశం గురించి డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చట విన్నాం. ముచ్చట పెట్టినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయటం మరవకుండ్రి.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: తెలంగాణ యాసాబాసలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఈ 4 జిల్లాల కుమ్రం భీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అమ్మటాల సంగతులు కార్యక్రమాన్ని. జాతీయ పోషకాహార వారోత్సవాలు 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ వరకు ఈ వారోత్సవాలని నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతున్నది. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు మరియు పోషకాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పోషకాహార లోపాలని తగ్గించడం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంపై దృష్టి పెడతారు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలి ఎంపికల ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారం జరుగుతున్నది. 2026 సంవత్సరంకు జాతీయ పోషకాహార వారం ప్రజలు తమ ఆహార అలవాట్ల, వారి శక్తి స్థాయిలు, రోగనిరోధక వ్యవస్థ, ఆరోగ్య అభివృద్ధి, బరువు నియంత్రణ మరియు మరిన్నింటిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్నది. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పునఃప్రసారం చేస్తున్నటువంటి ఆహారం ఆరోగ్య శీర్షికన పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక నుంచి 2వ భాగాన్ని ఈరోజు విందాము. అంశం పోషకాహారం అంటే ఏమిటి, దాని గురించి ఇప్పుడు వివరిస్తారు. ఇప్పుడు అది విందాం.
3: సెప్టెంబర్ మొదటి రోజు నుంచి 7వ తేదీ వరకు పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం. పోషకాహారం అంటే మనం తినే ఆహారము సమపాలలో సరైనటువంటి పోషకాలు కలిగి ఉంటే దాన్ని పోషకాహారం అని అంటాం. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలని ముఖ్యంగా 5 రకాలుగా చెప్పవచ్చు. ధాన్యాలు, చిరుధాన్యాలు, 2వది పప్పుదినుసులు, 3వది కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, మాంసం, చేపలు, గ్రుడ్లు, 5 క్రొవ్వులు, నూనెలు, నెయ్యి. ఈ 5 రకాలైనటువంటి ఆహార పదార్థాలని మనం 5 రకాలుగా వర్గీకరించినాం. అయితే ఈ ఒక్కొక్క వర్గం నుంచి మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు, ఒక్కొక్క విధమైన పోషకాలు లభిస్తాయి. అయితే ఆ పోషకాలను కూడా మనం 5 రకాలుగా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇప్పుడు మనం ఆహార వర్గాలు 5 చెప్పుకున్న రీతిగా ఈ 5ంటిలో ధాన్యాలు లేదా చిరుధాన్యాల ద్వారా మనకు ఎక్కువగా లభించేటివి కార్బోహైడ్రేట్లు లభిస్తాయన్నమాట. అదేవిధంగా పప్పుదినుసుల ద్వారా మనకు ఎక్కువ శాతం ప్రోటీన్లు లభిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, వీటిల్లో మనకు ఎక్కువగా ఖనిజ లవణాలు, విటమిన్లు లభిస్తాయి. పాలు, మాంసం, చేపలు, గ్రుడ్లు ఈ వర్గంలో తీసుకుంటే మనకు ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. అదేవిధంగా క్రొవ్వులు కూడా అధికంగా లభిస్తాయి అన్నమాట. తర్వాత క్రొవ్వులు, నూనెలు, నెయ్యి, వీటిలో అధిక శాతము క్రొవ్వులు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఆహార పదార్థాలని

0: ఐదు రకాలుగా వర్గీకరించుకున్నాము. మనం ప్రతిరోజు ప్రతి పూట కూడా తీసుకునేటటువంటి ఆహారంలో ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకుంటే దానిని మనము సమతుల ఆహారం అని అనవచ్చు. ఈ సమతుల ఆహారం తీసుకుంటే ఒక రోజుకి మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు అన్నిటినీ మనము అందించిన వారం అవుతాము. అదేవిధంగా ఎలాంటి పోషక లోప వ్యాధులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక పూట ఆహారంలో మనము సాధారణంగా ఒక అన్నం, రొట్టె, పప్పు తీసుకుంటాం. ఈ విధంగా మనము ఈ అన్నం, పప్పు, రొట్టె ఈ మూడిట్లో చూసుకుంటే మనకు ఏమొస్తాయంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, పప్పు తీసుకున్నాం కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా మనము ఇందులో ఎలాంటి కూరగాయలు మనం ఉపయోగించకపోవడం వలన మన శరీరానికి ఆ రోజుటికి ఆ పూటకి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మాత్రమే అందుతాయి. మిగతా విటమిన్లు, ఖనిజ లవణాలు అనేటివి అందవు. కాబట్టి ఈ విధంగా మనం చక్కటి ప్లాన్ వేసుకుంటూ ఈ ఐదు రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉండే విధంగా మనము చూసుకుంటే అది సమతుల ఆహారం అవుతుంది. ఈ మన శరీరానికి విటమిన్లు, ఖనిజ లవణాలు అనేటివి చాలా అవసరం అన్నమాట. ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీర ధర్మక్రియలు అంటే జీర్ణ వ్యవస్థ, తర్వాత విసర్జన వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఇలాంటివన్నీ సక్రమంగా పనిచేయడానికి మనకు విటమిన్లు, ఖనిజ లవణాలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి అన్నమాట. కాబట్టి ఇవి అందాలి అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు మనం తీసుకునేటటువంటి ఆహారంలో ప్రోటీన్లు కానీ లేకపోతే క్రొవ్వులు కానీ అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే తొందరగా అధిక బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారంలో 50% నుంచి 60% వరకు శక్తి కార్బోహైడ్రేట్స్ ద్వారానే అందాలి. అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఆహారాలు అయినటువంటి ధాన్యాలు, చిరుధాన్యాలు మన రోజువారీ ఆహారంలో అధికంగా ఉండాలి. 10 నుంచి 15% ప్రోటీన్స్ ఇచ్చేటటువంటి ఆహారం పప్పు దినుసులు కానీ మాంసాహారం కానీ పాలు ఇవి 10 నుంచి 10% మాత్రమే ఉండాలి. 20 నుంచి 30% క్రొవ్వులను ఇచ్చేటటువంటి ఆహారమైనటువంటి నూనెలు అంటే కనిపించే నూనె, కనిపించని నూనెలు అంటే కొన్ని రకాలైనటువంటి పల్లీలు వాడినప్పుడు వాటిలో కూడా నూనె ఉంటుంది. ఈ విధంగా మనం ఒక రకమైన అంచనా వేసుకుంటూ మనం తీసుకునేటటువంటి ఆహారంలో సమతులంగా ఉండే విధంగా చూసుకోవాలి. పోషకాహారము ఎందుకు అవసరం అని మనం చూసుకుంటే శరీరంలో ప్రతి అవయవము, ప్రతి కణము పెరుగుదలకు మనకు పోషకాహారం అనేది చాలా అవసరము. అదేవిధంగా శరీర ధర్మక్రియలు నిర్వర్తించటకు కూడా ఈ పోషకాహారం అనేది చాలా అవసరం. మానసిక ఎదుగుదలకు, శరీర పెరుగుదలకే కాకుండా మానసిక ఎదుగుదలకు కూడా పోషకాహారం చాలా అవసరం. అలా అదేవిధంగా మనము అంటువ్యాధుల నుండి, తొందరగా సోకేటటువంటి వ్యాధుల నుంచి మనము ఎక్కువ రెసిస్ట్ కావడానికి మనకు పోషకాహారం అనేది అవసరం. ఒక వ్యక్తి పోషకాహారాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అంటువ్యాధులు అనేటివి త్వరగా రావు. ఎందుకంటే ఆ వ్యక్తి వాటిని తట్టుకునేటటువంటి వ్యాధి నిరోధక శక్తిని ఆ శరీరంలో ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందన్నమాట. తర్వాత మనం ఎక్కువగా చూస్తుంటాం మృత జననాలు, తర్వాత చిన్నపిల్లల మరణాలు, పురిట్లోనే మరణాలు, గర్భిణీల మరణాలు ఇవన్నిటికీ కూడా కారణము ఈ పోషకాహారాన్ని తీసుకోకపోవడమే. అదేవిధంగా పిల్లల్లో గ్రహణ శక్తి, తర్వాత ఏకాగ్రత లేకపోవడము, తెలివితేటలు బాగా తగ్గిపోవడానికి కారణం కూడా ఈ పోషకాహారము గర్భిణీ దశలో గర్భిణీ సరిగా తీసుకోకపోవడమే అని చెప్పవచ్చు. అదేవిధంగా పోషకలోప సమస్యలైనటువంటి రక్తహీనత, మరాస్మస్, క్వాషియార్కర్ ఇవన్నీ కూడా పిల్లల్లో ఎక్కువగా కనిపించడానికి కూడా వాళ్ళకి పుట్టినప్పటి నుంచి సరైనటువంటి పోషకాహారాన్ని అందించలేకపోవడం అని చెప్పవచ్చు.
1: ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించిన లఘు ప్రసంగ మాలిక 2వ భాగాన్ని విన్నాము. అంశము పోషకాహారం అంటే ఏమిటి. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా ఈ ప్రసంగ మాలికను పునఃప్రసారం చేయడం జరుగుతున్నది.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్

0: sbiashascholarships.co.in.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
3: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము న్యాయం చట్టం. ఈ శీర్షికన మహిళా రక్షణ చట్టాలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది జాదవ్ సంగీతతో ముచ్చట ఇప్పుడు విందాము.
4: ప్రస్తుత సమయంలో ప్రతి మహిళా రక్షణ చట్టాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అసంటి మహిళా రక్షణ చట్టాలను గురించి అవగాహన కల్పించేందుకు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆదిలాబాద్కు చెందినటువంటి మహిళా న్యాయవాది జాదవ్ సంగీత గారు. నమస్తే సంగీత గారు. చెప్పండి మేడం.
5: ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో మహిళలకు చాలా చట్టాలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న హింసలకి. సో ఈ చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఫస్ట్ వచ్చేసి డివిసి యాక్ట్ గురించి. డివిసి అనే యాక్ట్ 26 అక్టోబర్ 2006 లో వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఓన్లీ హస్బెండ్ హరాస్మెంట్ చేసిన, అత్తమామలు హరాస్మెంట్ చేసినప్పుడే పెట్టాలి అని అనుకుంటారు. అలా కాదు. ఏ ఉమెన్ కి అయినా అంటే గృహ హింస అంటే ఇంట్లో సిస్టర్ కి గాని అమ్మకి గాని ఎవరికి జరిగినా వాళ్ళు డివిసి పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ ఉమెన్,
4: ప్రతి మహిళ
5: నాలుగోడల మధ్య ఎలాంటి టార్చర్, ఆర్థిక పరంగా అయినా. ఇప్పుడు నేను కారు కొనాలి, నాకు కారుకు డబ్బులు లేవు అనుకుంటా భర్త హింసించడం గాని అట్లా ఏ విధంగా ఆమెను హింసిస్తే ఆమె అప్పుడు డివిసి
4: కేసుకి వస్తుంది. అది కాకుండా ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి.
5: అలాగే మెయింటెనెన్స్ అని ఉంటది. హస్బెండ్ సంపాదిస్తాడు గాని తాగేస్తాడు మొత్తం. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ ఏం చేయాలి? పిల్లలు ఉంటారు,
4: తనకు ఆర్థిక పరంగా నష్టమే ఉంది కాబట్టి
5: అప్పుడు ఒక ఆమె మెయింటెనెన్స్ అనే కేసు కూడా వేసుకోవచ్చు. తన పిల్లల కోసం, తన కోసం ఆయన మాకు ఏం ఇస్తలేదని 125 CRPC ప్రకారం మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 498 కూడా పెట్టుకోవచ్చు. అయితే 498 అంటే హస్బెండ్ ద్వారా అయినా, వాళ్ళ రిలేషన్ వాళ్ళ ద్వారా అయినా ఒక మహిళకి అంటే హింసించడం కఠినం కోసం అయినా దేనికోసం అయినా మెంటల్ హరాస్మెంట్ చేసినా కూడా అది 498 కింద కేసు.
4: మానసికంగా శారీరకంగా గానీ హింస పెడితే 498 ప్రకారం మనం చట్టం ద్వారా రక్షణ పొందొచ్చు. ఇంకా భర్తలు మన ఇంట్లో టార్చర్ పెడతా ఉంటారు, అది భరిస్తూ కూడా అత్తవారింట్లోనే పడి ఉంటారు. అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే అత్తవారింటి నుంచి వెళ్లిపోయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. కానీ భర్త మీద ఎలాంటి కేసు పెట్టడం గాని ఫిర్యాదు చేయడం కానీ చెయ్యరు. అలాంటి వాళ్లకు ఎలాంటి రక్షణ చట్టాలు ఉన్నాయి వాటి గురించి చెప్పండి.
5: అలాంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు కేసు పెట్టకపోతే అప్పుడు వాళ్ళ భర్తనే నువ్వు కాపురానికి వస్తలేదని నోటీస్ పంపడం గాని, లేకపోతే నాకు డైవర్స్ కావాలని అప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళకు కష్టమైతుంది అన్నట్టు. సో వాళ్ళు ముందే నాకు ఇట్లా హింస జరిగిందని ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు తనకి సేఫ్ గా ఉంటది.
4: కానీ వాళ్ళు మస్తు మందే ఉంటున్నారు కదా ఇవాళ రేపు, అలాంటి వాళ్ళకి ఎలా?
5: వాళ్ళు డివిసి పెట్టుకోవచ్చు, 498 పెట్టుకోవచ్చు, ఆర్సీఆర్.
4: అయితే చాలా మంది సమాజానికి భయపడి ఇంట్లోనే కూర్చుంటారు. అంటే సమాజంలో మాకు చెడ్డ పేరు వస్తుంది, మేము భర్త నుంచి విడిపోతున్నాం అనే చెడ్డ పేరు వస్తుంది, భర్త మీద కేసు పెట్టచ్చో లేదో అని ఆలోచిస్తా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వచ్చా? అలాంటి వాళ్ళకి ఎలా?
5: అలాంటి వాళ్ళకు సఖీ సెంటర్స్ అని మాకు లోక్ అదాలత్ ఉంటది, అక్కడ కూడా కౌన్సిలింగ్ చేస్తాం అలాంటి వాళ్ళకు.
4: సో ప్రతి మహిళ ఈ
5: చట్టాన్ని వినియోగించుకోవాలి ముందు.

0: గడగాల్సింది.
1: తన ధైర్యమే తనకు రక్ష.
0: తను ధైర్యంగా ఉంటేనే నెక్స్ట్ తన కూతురు గాని కొడుకు గాని ఇలాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు, ఆమె చెప్పగలుగుతుంది వాళ్ళకు. తనే ఒకవేళ రక్షణ పొందకపోతే వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వకుండా.
1: సో ప్రతి మహిళ తన మీద తను భరోసా తెచ్చుకోవాలి అని అంటే ఈ రక్షణ చట్టాలను తప్పకుండా ఉపయోగించుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా చిన్నపిల్లల్ని బయట వదిలేయడం లేకపోతే వాళ్ళని చూసుకోవాల్సిన సమయం చాలా తక్కువైపోతున్నది. చిన్నపిల్లల మీద కూడా అఘాయిత్యాలు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయని చాలా వింటున్నాము. ఆ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు అమ్మానాన్నలుగా వీళ్లపైన రక్షణ చట్టాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ కోసం ఉన్నటువంటి చట్టం గురించి చెప్పండి.
0: తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పని మనిషిలో పెట్టు లేకపోతే బచ్పన్ స్కూల్ లాంటి స్కూల్లో వేసిస్తున్నారు. సో వాళ్ళు అంటే కావాలని వాళ్ళ పరిస్థితులకు ఎవరో ఒకరు రక్షణ లేకుండా ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు స్కూల్లో వేసేస్తారు లేకపోతే వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవరినో గుడ్డిగా నమ్మలేమండి మనం. మనం కూడా కొంచెం అంటే అవక్కై ఉండాలన్నట్టు. పక్కన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, నేను మీ పాపను తీసుకుపోతా చాక్లెట్ కొనిస్తా అని తీసుకెళ్తారు. అలా మనం పంపకూడదు. అలా పంపినప్పుడు వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో అలాంటి బాగా జరుగుతున్నాయి. ఉట్నూరులో ఫర్ ఎగ్జాంపుల్, ఉట్నూరులో బుగ్గలు అవి అమ్ముతారు కదా, అలాంటి అమ్మాయిని ఒక పెద్ద ఆయనని తీసుకుపోయి అలా చేసినందుకు ఇప్పుడు ఆయనకు 20 ఇయర్స్ పనిష్మెంట్ వచ్చింది. అలాంటి చట్టాలు ఒకవేళ అలా జరిగినా కూడా మనకు పోక్సో అనే చట్టం ఉంది. ఆ చట్టంలో కఠినాతి కఠినమైన శిక్షలు ఉన్నాయి. లాస్ట్ కి మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది అమ్మాయికి ఒకవేళ ఏమైనా జరిగితే. సో తల్లిదండ్రులు భద్రతగా పెంచుకోవాలి. ఒకవేళ అలా జరిగినా కూడా అలాంటి పరిస్థితిలో ఒక ముందు అడిగేసి పరువు పోతుంది అయిపోతుంది అని ఆలోచించకుండా అలాంటి వాళ్ళను కఠిన శిక్షలు ఉన్నాయి కాబట్టి ముందుగా అప్రోచ్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే పోక్సో చట్టం ఉంది, దాని కింద పనిష్మెంట్ వస్తుంది,
1: తప్పనిసరిగా శిక్ష పడుతుంది.
0: శిక్ష పడుతుంది. అలాగే ఇంకొకడికి ఇలాంటి చేయాలన్నా భయం అనేది ఉంటది.
1: సో ఇలాంటి నేరాలు జరగకుండా అరికట్టిన వాళ్ళం అవుతాం. సో చేయొచ్చు అన్నట్టు ఫోక్సో చట్టం ద్వారా చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యం జరిగినప్పుడు మనకు రక్షణ చట్టం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది.
0: సఖి సెంటర్ వాళ్ళు గాని లోక్ అదాలత్ నుంచి డిఎల్ఎస్ఏ ప్రతి ఊర్లో గృహ హింస గురించి గాని మెయింటెనెన్స్ గురించి ప్రతి యాక్ట్ గురించి మేము క్యాంపులు నిర్వహిస్తున్నాం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో. ఆ క్యాంప్ లో ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మేము ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం అండి ఈ చట్టాల గురించి.
1: ఈ క్యాంప్ ద్వారా చాలా మంది వాళ్ళ రక్షణ
0: అప్లికేషన్స్ కూడా ఇస్తున్నారు, ఇలా
1: ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈ క్యాంప్ అన్నారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు, ఎట్లా చేస్తారు?
0: అంటే మాకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇస్తారు కదా, ఈ రోజు ఇన్ని రోజుల్లో మేము క్యాంప్ చేయాలన్నట్టు ఉంటది. జనరల్ గా ఇట్లా కూడా మేము డిఎల్ఎస్ నుంచి వెళ్తా ఉంటాం క్యాంప్ కి. ప్యానల్ అడ్వకేట్స్ అందరూ క్యాంప్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేసుకుని అక్కడ ప్యానల్ అడ్వకేట్స్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క యాక్ట్ గురించి చెప్తా ఉంటారు. వాళ్ళకి
1: ప్రత్యేకంగా మహిళల గురించి చెప్తా ఉంటారు ఈ క్యాంపులు పెట్టినప్పుడు?
0: అవునండి, మహిళల గురించి కంపల్సరీ చెప్తారు. ఈ సఖి సెంటర్ గాని, సఖి సెంటర్ అయితే ప్రత్యేకంగా మహిళల కోసమే ఉంది. అది
1: ఈ క్యాంపు లో వెళ్ళినప్పుడు మనకి ఏమేమి వివరిస్తారు అవి చెప్పండి.
0: డివిసి యాక్ట్ గాని, 498 గాని, మెయింటెనెన్స్ గాని, ఒకవేళ డైవర్స్ పొందాలనుకుంటే డైవర్స్ యాక్ట్ గురించి గాని ఇవన్నీ చెప్తాం. లీగల్ క్యాంప్ లో మేము ప్రత్యేకించి 498 గాని, డివిసి, మళ్ళా సెక్షువల్ హరాస్మెంట్ అయినా పోక్సో యాక్ట్ల గురించి దాని గురించి ఎక్కువ చెప్తాను.
1: అయితే ఈ లీగల్ క్యాంపులలో మహిళలు అంటే మనకి ఇప్పుడు యుక్త వయసు వచ్చిన పిల్లగాళ్ళు కూడా ఉంటారు. సో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ అవైలబుల్ లో ఉండరు. అయితే పాఠశాలలకు కూడా వెళ్లి మీరు ఈ రక్షణ చట్టాల గురించి వివరిస్తుంటారా?
0: అవును, కాలేజెస్, స్కూల్స్ గాని డైరెక్ట్ వాళ్ళ స్కూల్ కి వెళ్లి మొన్న మేము బేల క్యాంప్ నిర్వహించినప్పుడు దాదాపు ఒక 600 స్టూడెంట్ కి చెప్పినామండి, అమ్మాయిలకి అబ్బాయిలకి.
1: అయితే ఈ రక్షణ చట్టాల గురించి చాలా మందికి తెలియదు అనుకున్నా కూడా కొంతమందికి తెలిసినప్పుడు అవి మిస్యూజ్ అంటే వేరేలాగా ఉపయోగించుకునే అవకాశాలు చాలా ఉంటున్నాయి కదా. అలా మిస్యూజ్ చేసే అవకాశాలు మీ దృష్టికి వచ్చినప్పుడు వాటిని ఎలా మీరు ఆ మిస్యూజ్ కాకుండా చూసారు?
0: అయితే చాలా మిస్యూజ్ చేస్తున్నారండి ఈ కేసెస్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపడుచు ఎక్కడో ఉంటది, ఆడపడుచు హస్బెండ్, ఆడపడుచు ఇక్కడ ఉండనే ఉండరు కానీ వాళ్ళపైన కూడా కేసు వేసేస్తారు. దాని వల్ల ఒక వాళ్ళు జాబ్ వచ్చింది అనుకోండి, జాబ్ వెళ్ళిపోతుంది. అలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో మిస్యూజ్ చేయకపోతేనే బాగుంటది ఎవరికైనా. లేకపోతే విక్టిమ్ ఎవరైతే సఫర్ అవుతారో వాళ్లకు కష్టం అవుతుంది. ఎవరు నమ్మరు ఇలాంటి ఇన్సిడెంట్ రియల్ గా జరిగినా కూడా నిజంగానే బాధపడే వాళ్లకు ప్రాబ్లం అవుతుంది.
1: ఇలా మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చినాయా? ఎలా సలహా ఇచ్చారు వాళ్ళకి
0: మిస్యూజ్ చేద్దని? ఏదైతే మీకు అంటే హరాస్మెంట్ జరుగుతుంది దాని గురించి ఇవ్వండి. ఇప్పుడు హస్బెండ్ హరాస్మెంట్ చేసినప్పుడు అత్త మామలది కూడా ఒక్కొక్కసారి ఏం

0: రోల్ ఉండదు, వాళ్ళు అసలు సపరేట్ ఉంటారు. కానీ అత్త మామల పేరు కూడా అక్కడ ఏజ్డ్ ఉంటారు, వాళ్ళు వేసేస్తారు. సో వేద్దనే మేము సలహా ఇస్తాం.
1: సో ఇలా మిస్యూజ్ చేశారు అని నిరూపణ అయినప్పుడు అలాంటి మహిళల మీద కూడా శిక్షలు పడే అవకాశం ఉంటదా?
0: మామూలుగా వార్నింగ్ ఇచ్చి వదిలి పెడతారండి ఇంకొకసారి అట్లా చేయొద్దని. ఒకవేళ ఈమె ఇలాంటి పెడితే ఏమని, ఇప్పుడు నిజంగానే హస్బెండ్ ఒకవేళ హరాస్మెంట్ చేసి ఉన్నా కూడా ఆయన అక్విటల్ అయిపోతారు. దీనివల్ల డైవర్స్ అప్లై చేసుడు, 8 డేస్ కి నాకు డైవర్స్ కావాలి అవన్నీ పెట్టుకోవాలి. కొంచెం సహనం కూడా ఉండాలి, అలాగే ధైర్యం కూడా ఉండాలి. నాలుగోడల మధ్య మన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళు అప్పుడు వినకపోతే మనకు బాగానే హరాస్మెంట్ అయినప్పుడు మనకు పోలీస్ ఫోర్స్ ఉంటుంది, సఖి సెంటర్ ఉంది, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలా అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. తర్వాత ఏమైనా స్టెప్ తీసుకోవాలి, లేకపోతే ఉట్టిగానే మిస్యూజ్ చేసుకుంటా, DVC 490 వేసుకుంటా ఆ ఫ్యామిలీని బాధపడుతూ, మనం బాధపడుతూ పిల్లల భవిష్యత్తు పాడైతుంది, పిల్లలు దూరం అవుతారు.
1: సో అన్ని విషయాలను ఆలోచించగలిగే శక్తి మహిళకు ఉండాలి తప్పకుండా. సో అలాంటప్పుడే మన సమాజం కూడా ముందుకెళ్తుంది. చాలా మంచి విషయాలు చెప్పారు సంగీత గారు. మహిళా రక్షణ చట్టాలను గురించి చాలా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: న్యాయం చట్టం శీర్షికన మహిళా రక్షణ చట్టాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందినటువంటి మహిళా న్యాయవాది జాదవ్ సంగీతతో ముచ్చట విన్నాం. తనతో ముచ్చట పెట్టినరు జ్యోతి. శ్రోతలు మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, లేదా ఎవరికైనా సరే వినిపించాలనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి. శ్రోతలు ఇంతటితో ఈ రోజటి అమ్మటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపొద్దుగల ప్రసారమయ్యే అమ్మటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధిత ముచ్చట వింటారు. కైత శీర్షికన కరిపే రాజకుమార్ సివి కవితలు ప్రసారమవుతాయి. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలు ఉంటాయి రేపటి అమ్మటాల సంగతులు కార్యక్రమంలో. ఆ సమయాన్ని ట్యూన్ చేసుకుని వినడం మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాత్ను, ఆ తర్వాత 8:00 మార్నింగ్ న్యూస్ ను వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉండండి 100.2 FM ను. తిరిగి మనం 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 1.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ నవలతో ఉత్తమమైన సాహిత్యపు నవలలోంచి ఏరి కూర్చి రూపొందించిన నవలా పట్టణ ధారావాహిక కార్యక్రమం నవలతో. ఈ నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పట్టణం 68వ భాగాన్ని ఆలవిందాము. అంతకన్నా ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాము.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: నవలతో ఈ కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పట్టణం 68వ భాగాన్ని ఇప్పుడు విందాము. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు కమలాకర్ రెడ్డి.
2: గూడెం డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ శాఖలో చిన్న ఉద్యోగం, మారుమూల కొండ కోనల్లో పని. ఆ ఉద్యోగి గురించి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రశ్న వచ్చింది. అంత వినితికెక్కాడు ఆల్ఫ్ బాస్టియన్. 1924 ఏప్రిల్ నెలాఖరు, ఆరోజు మళ్లీ మన్యంపోరు గురించి కౌన్సిల్లో చర్చ జరిగింది. రాజగోపాల ఆచార్య స్థానంలో కొత్తగా వచ్చిన సభాపతి ఎల్డి స్వామికన్ను పిళ్ళై పిలిచారు.

నివేదిక చెప్పిన విషయాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదించినట్టే. నర్సీపట్నం శివార్లలో ఉంది బాస్టియన్ కట్టిన భవనం. గట్టిగా చెప్పాలంటే మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధాన కేంద్రం పోర్ట్ సెయింట్ జార్జ్ కంటే కొంచెం చిన్నదేమో, అంతే. సువిశాలమైన ప్రాంగణంలో కట్టాడు. ఆ భవంతి కట్టడానికి 3,000 రూపాయలు మాత్రమే ఖర్చయిందని బాస్టియన్ చెప్పుకున్నాడు. అలాంటి భవంతిని నిర్మించాలంటే 25,000 రూపాయల వరకు ఖర్చవుతుందని శాసనోల్లంఘన కార్యకర్తలు దుష్ప్రచారం చేశారని బాస్టియన్ తిట్టిపోశాడు. కానీ లోపాయికారీగా పోలీసులు కూడా ఆ భవంతి కట్టాలంటే 25,000 రూపాయలు కావాలని అంటున్నారు. దీనికి బాస్టియన్ సమాధానం మరీ చిత్రం. గుడిసెలలో నివసించేవారికి ఇలాంటి కుటీరం కూడా మహాభవనంలాగే కనిపిస్తుందని భాషన్ చెప్పాడు. 22 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉందట, కాబట్టి అలాంటి భవనం సాధ్యమైందట. ఇది కూడా వింతేనా అన్నాడు. 5 ఏప్రిల్ 1924 బాస్టియన్ పంపించిన నివేదిక చూసి విశాఖపట్నంలో ఉన్న గవర్నర్ ఏజెంటుకు బుర్ర తిరిగిపోయింది. నా భవంతికి 3,000 రూపాయల కంటే తక్కువే ఖర్చు పెట్టాను, అదొక రాజప్రాసాదం అన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు. గుడిసెలలో ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే ఆ మాట అనగలరు. అలాంటి భవంతిని నిర్మించాలంటే 25,000 రూపాయల ఖర్చవుతుందని శాసనోల్లంఘన కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. దీనికి పాడి, అబ్దుల్ అజీజ్ వంటి ఇన్స్పెక్టర్లు కూడా వంత పాడటమే వింత. 3 గదులు, చుట్టూ వరండా మాత్రమే ఉన్న బంగ్లా అది. బాగా కరువు తాండవిస్తున్న సమయంలో ఆ భవంతిని కట్టాను. భవంతి నిర్మాణానికి నేను నియమించిన వాడు ఒక్క నడివయస్కుడే. అతడికి సాయంగా చాలామంది పిల్లల్ని పనిలో పెట్టాను. కావలసిన ఇటుకను అక్కడే తయారు చేయించాను. సున్నం కూడా అంతే. ఇందుకు కావలసిన నీరు అక్కడే చాలినంత ఉంది. ఇక నాకు గుర్తున్నంత వరకు కలప పనికి నేను ఖర్చు చేసింది 170 రూపాయలు. నిజానికి నాలాగే నర్సీపట్నం చుట్టూ చాలామంది తహసీల్దారులు భవనాలు కట్టారు. వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. నేను ఉద్యోగంలో చేరి 22 ఏళ్లైంది, కాబట్టి ఇలాంటి భవనాన్ని నిర్మించడానికి అవసరమైనంత డబ్బు నేను కూడబెట్టుకున్నానంటే అందులో వింతేమీ లేదు. 1914 నా జీతం 80 రూపాయలు, మరో 15 రూపాయలు అలవెన్సులు వచ్చేవి. 1914 మధ్యకాలానికి నా జీతం 100 రూపాయలు. ఆ నవంబర్కే 150 రూపాయల జీతంతో పాటు మరో 50 రూపాయలు అలవెన్సుగా ముట్టేవి. నేను పొదుపు చేసినది తక్కువే, కానీ ఆ కొద్దిపాటి మొత్తాన్నైనా నేను నిరుపయోగంగా ఉంచలేదు, వడ్డీలకిచ్చాను. అసలు ఇల్లు కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నర్సీపట్నంలో నేను ఉంటున్న ఇంటి యజమాని అద్దె పెంచమన్నాడు లేదా ఖాళీ చేయమన్నాడు. అందుకే ఒక ఇల్లు నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. నాకు ఆ ఇల్లు తప్ప మరే ఇతర ఆస్తులు లేవు. నేను లంచాలు తీసుకుంటున్నానంటూ వచ్చిన ఆరోపణలలో నిజం లేదు. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించినందుకు సుమర్ల పెద్దబ్బిని దండించిన సంగతి గమనించాలి. కానీ అతడు ఉద్యమానికి సహకరించాడని పేరుంది. 1922 మన్యంలో అలజడి మొదలైంది. నేను ఆ డిసెంబర్లో నర్సీపట్నం విడిచిపెట్టాను. ఇన్స్పెక్టర్ పాడి, అబ్దుల్ అజీజ్, నర్సీపట్నం శాసనోల్లంఘన ఉద్యమకారులకు నేనంటే మొదటి నుంచి వ్యతిరేకమే. ఇక నా గురించి విషప్రచారం చేస్తున్న గంతన్న, మల్లు గౌరవనీయ వ్యక్తులు కానే కారు. జర్రాల బందిపోటు దొంగతనం ఉదంతంతో గంతన్నకు సంబంధముంది. గతంలో కూడా అతడు కొద్దిమంది పోలీసుల మీద ఫిర్యాదులు చేశాడు. అయితే అదృష్టవశాత్తు ఆ కానిస్టేబుళ్లను నిర్దోషులుగా విడుదల చేశారు. నిజానికి గంతన్న మీద చింతపండు అక్రమ రవాణా గురించి ఒక కేసు ఉంది, కానీ సాంకేతిక కారణాల వల్ల అతడు శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు. అతడి గతం ఇలా ఉండగా కొందరు రైతులకు చెందిన భూములను తనఖా పెట్టాడు. ఆ కారణంగానే నేను మునసబు పదవి నుంచి తొలగించాను. ఎండుపడాల గురించి చెప్పాలంటే లాగరాయి ఫితూరిని గుర్తు చేసుకోవాలి. జర్రాల మీద దాడి సమయంలో ఫితూరిదారులకు బియ్యం ఎలా చేరిందన్నది ఆరా తీయాలి. ఇక అల్లూరి శ్రీరామరాజు, అతడికి తన జాతక చక్రం మీద గాఢమైన నమ్మకం. దాని ప్రకారం ఆయన కింగ్ అవుతాడట. అందుకోసమే రామరాజు గూడెం దగ్గర తన రాజ్యానికి రాజధాని కోసం ఇప్పటికే శంకుస్థాపన కూడా చేశాడు. ఆ రాజ్యంలో స్వేచ్ఛగా పోడు చేసుకోవచ్చునట. పన్నులు కట్టనక్కర్లేదట. కూలికి వెళ్లవలసిన అవసరం కూడా ఉండదట. ఇవన్నీ చెబుతూ స్వర్గం చూపిస్తున్నాడు. నాగలి పట్టుకొని దున్నడమంటే ఎంతో బాధపడిపోయే మన్యం సోమరిపోతులు ఇందుకే ఆ బికారి వెంట పడుతున్నారు.
తర్వాత చింతలపాటి వెంకట నరసింహరాజు లేచి కౌన్సిల్లో

0: మరో ప్రశ్న వేశాడు. నిరాయుధులైన పోలీసులు, సబ్ ఇన్స్పెక్టర్లను తిరుగుబాటుదారులు ఎలా బంధించగలిగారు? వాళ్ల దగ్గర ఆయుధాలుంటే పోలీసులు ఎందుకు కాల్పులు జరపలేదు? నర్సీపట్నం, కృష్ణదేవిపేట, లంబసింగి పరిసరాలలోనే తిరుగుబాటుదారులు సంచరిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకు ఎందుకు పరిమితమయ్యారు? గ్రామ ప్రజలకు తిరుగుబాటుదారులు ఎలాంటి హాని చేయలేదు. పోలీసుల మీద ఎవరు దాడులు చేశారు? పోలీసుల బియ్యం వగైరా ఎవరు ఎత్తుకుపోయారు? జవాబు ఇవ్వలేకపోయింది దొరతనం. ఆయన మన్య విప్లవ పక్షపాతి అని ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. విశాఖ జిల్లా బోర్డు సభ్యునిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహరాజుని మన్యం ఉద్యమంతో సంబంధం కల్పించి ఇరికించాలని దొరతనం ఎప్పటినుంచో కాచుకుని ఉంది. కానీ సాధ్యం కావడం లేదు. తన ఉపన్యాసంలో ఇలా అన్నారాయన: మద్రాసు రాష్ట్ర పోలీసు శాఖనంతటినీ మన్యంలో దింపారు. 2.5 సంవత్సరాలవుతోంది, ఉద్యమాన్ని అణచలేకపోయారు. 700కు పైగా పోలీసులు, 30 మంది అధికారుల, 13 లక్షల రూపాయల ఖర్చ. అయినా ఏం సాధించారు? పోలీసులకు కొండల్లోకి పోయే ధైర్యమే లేదు. విప్లవకారుల గాలింపు పేరుతో చిట్టడవుల్లో తిరుగుతున్నారు. హోంశాఖ సభ్యుడు కల్నల్ నాప్ ఒరిమినట్టు చూశాడు. విప్లవాన్ని ఎలా అణచవచ్చో మీరు సలహాలివ్వండి అన్నాడు నాప్. అక్కడ నాకు పలుకుబడేం లేదు. అయినా విప్లవకారులకో, ఇటు ప్రభుత్వానికో, లేదా అటు గ్రామస్తులకో సమాచారం అందించడం నా పని కాదు కదా. మీరు నియమించిన ప్రత్యేక పోలీసు బలగాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పాను, అంతే అన్నాడు నరసింహరాజు. ఇందులో ఉన్న వ్యంగ్యం నాప్కి బాగానే అర్థమైంది. విశాఖలో ఏర్పాటు చేసిన సెషన్స్ కోర్టు చాలా కఠిన శిక్షలు విధిస్తున్నదని, ఇది సరికాదని జిల్లా కలెక్టర్కు నరసింహరాజు ఇప్పటికే ఫిర్యాదు చేశాడు. అందుగురించి కూడా ఆయన మీద కక్ష కట్టాడు నాప్. ఆయన మన్యంలో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాలని కూడా దొరతనం ఆలోచించింది. ఏమైనా ఉద్యమాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అణచివేయడానికి ప్రభుత్వం నడుంబిగించాలంటూ కట్టమంచి రామలింగారెడ్డితో పాటు అధిక సంఖ్యలో సభ్యులు చెప్పారు. గోడ కట్టినట్టే ఉంది అక్కడ ఆ కొండవాలు. భుజాల మీద 303 తుపాకులు, వీపు మీద 30 కిలోల బరువుండే సామాగ్రి ఉన్న సంచులతో కొండెక్కుతున్నారు. మొత్తం 13 మంది. 12 మంది అస్సాం రైఫిల్స్ దళ సభ్యులు, దారి చూపించడానికి కొయ్యూరులో పనిచేసే కానిస్టేబుల్. ఉదయం 9:30 ప్రాంతం. ఎండ అప్పుడే తన ప్రభావం చూపిస్తోంది. అసలే ఎండ, ఆపై కొండలు. అన్ని అడవుల మాదిరిగానే విశాఖమన్యం కూడా విసిరేసినట్టు సుదూరంగా ఉంటుంది. అలాంటి విశాఖమన్యంలో విసిరేసినట్టు ఉండే ప్రాంతమది. ఆ పటాలం కమాండర్ అక్కడ కూడా గాలించిరమ్మంటే వాళ్లంతా వచ్చారు. చాలా లాఘవంగా ఎక్కుతున్నారు ఆ కొండ. కొయ్యూరు కానిస్టేబుల్కు మాత్రం వాళ్ళని అందుకోవడం ఇబ్బందిగానే ఉంది. అటు చూడండి, ఆ 12 మందిలో ఒకడు హఠాత్తుగా అన్నాడు. ఆ గొంతు నిండా ఉత్కంఠ. అలా అని అతడి నోటి నుంచి ఆ మాట మరీ బిగ్గరగా ఏమీ రాలేదు. అందరి చేతులు తుపాకుల మీద పడ్డాయి ఒక్కసారి. నిజానికి ప్రతి నిమిషం జాగరూకతతోనే ఉంటున్నారు. గొంతు విప్పితే అనుసరించవలసిన హెచ్చుతగ్గుల నుంచి, అనుమానం వస్తే లిప్త కూడా జాప్యం చేయకుండా తుపాకీ అందుకోవడం, పొజిషన్ తీసుకోవడం చాలా చురుగ్గా ఉన్నారు అస్సాం రైఫిల్స్ దళం సభ్యులు. పొగలు నల్లగా తెల్లగా పాము కుబుసాలు గాలిలోకి లేస్తున్నట్టు 10-12 పొగధారలు ఎగిసి వస్తున్నాయి. కొంతవరకు పైకి వచ్చి అక్కడ పొగంతా ఏకమైపోతోంది. కొద్దిగా వెనక ఉన్న కొయ్యూరు కానిస్టేబుల్ని వేగంగా పైకి రమ్మని విసుగ్గా చేయి ఆడించి సైగ చేశాడు ఆ దండునాయకుడు. అలా పొగలు వస్తే ఉద్యమకారులు వంటలు చేసుకుంటున్నారని బలగాలు నమ్ముతూ ఉంటాయి. ఆ పొగ సంగతేమిటి అన్నట్టు మళ్లీ సైగ చేశాడు దళనాయకుడు. వాళ్ల అనుమానం అర్థమైంది ఆ కానిస్టేబుల్కు. యహై హై గావ్ విలేజ్ అంతే అన్నాడు 3 భాషలు పొడిపొడిగా మాట్లాడుతూ సైగలు చేస్తూ. అక్కడికి వెళ్ళాలి, అస్సామీ యాసతో హిందీలో అన్నాడతడు. 1 ఘంటే 1 అవర్ సైగలతోనే చెప్పాడు కొయ్యూరువాడు. అక్కడికి వెళ్లాలంటే గంట సమయం పడుతుందని అష్టకష్టాలు పడి మొత్తానికి చెప్పాడు. కొద్దిగా ఆలస్యంగా అర్థం చేసుకున్నా వెళ్లాల్సిందే అన్నాడు వాడు. 1/2 గంట నడిచాక ఒక ఎత్తైన ప్రదేశం మీదికి చేరారంతా. అక్కడ నుంచి కనిపించింది ఆ చిన్న ఊరు. పచ్చని అడవిలో తాటాకు గొడుగులు బోర్లించినట్టున్నాయి తాటాకు పాకలు, చిన్నవి పెద్దవి. మరో 20 నిమిషాలు నడిచారంతా. అక్కడ కొండవాలు మీది నుంచి కిందికి కనుచూపు మేర అన్నీ మామిడి తోపులే. వాటి నిండా పిందెలు. ఇంకాస్త దూరం నడిచారు. అక్కడే ఓ చెట్టు కింద కనిపించారు ఆ ఇద్దరు. ముదురు నీలం రంగు చీరలో ఒక యువతి, ఎర్రటి చీరలో మరో యువతి. అంతా మన్యం కట్టు బొట్టు, చిన్నగా మాట్లాడుకుంటూ పిందెలు ఎరుతున్నారు. 15 ఏళ్ళు మించి ఉండవు వాళ్లకు. కొండజాతి అమ్మాయిలు కూడా అందంగానే ఉంటారు. ఆ బృందంలో దాదాపు అంతా అదే మాట అనుకుని ఉంటారు. చప్పుడు చడీ చేయకుండా కొండల్లో గాలింపులో తమకున్న ప్రతిభనంతా ఉపయోగించి చెట్ల చాటు చేసుకుంటూ చాలా దగ్గరగా వచ్చేశారు వాళ్ళిద్దరికీ. ఒక్కసారిగా చుట్టూ వలయంలా నిలబడ్డారు. అప్పుడు చూసిందొక యువతి. మనసు కీడు శంకిస్తూనే ఉంది. కాళ్ళు వణికిపోయాయి. కొంగులో ఉన్న పిందెలన్నీ ఒక్కసారిగా జారి పడిపోయాయి. ఆ శబ్దానికి తలెత్తి చూసింది రెండో యువతి. ఒసై నీలంచీర, ఏ ఊరే అన్నాడు కొయ్యూరు. లిప్తపాటు అందరికేసి చూసి చెంగున దూకి దక్షిణం వైపు పరిగెత్తారు ఇద్దరు.
1: టైరో, ఆగండి, టైరో, టైరో,
0: వెనక నుంచి అరుపులు. అంతా వెంబడించారు వాళ్ళని. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ 2-3 దోసిళ్ల మామిడి పిందెలు నేల మీద కనిపించాయి. ఆ 2 అమ్మాయి కూడా పారబోసి ఉండాలి. ఒక ఫర్లాంగు పరుగు పెట్టిన తర్వాత ఆ నీలం చీర, ఎర్రచీర కొండవాలు మీద దిగుతూ కనిపించారు. అంతేకాదు, మరో 2 అమ్మాయిలు కూడా వాళ్లతో పాటే పరుగు తీస్తున్నారు. మొత్తం 4. ఉత్సాహం రెట్టించింది అస్సాం వాళ్లలో. కొద్దిసేపు పరుగు తీసినా తర్వాత నడుస్తూనే ఆ ప్రాంతమంతా తిరిగారు వాళ్ళు. అప్పుడే కనిపించింది ఆ పల్లె. నిజానికి కొండవాలు మీద నుంచి కనిపించినదే. ముందు కొయ్యూరువాడే అక్కడికి వెళ్లాడు. ఒక ఇంటి అరుగు మీద కాళ్లు చాపుకుని స్తంభానికి ఆనుకుని కూర్చొని ఉంది ఆ వృద్ధురాలు. పోలీసును చూసి హడలిపోయి లేవబోయింది. కానీ శరీరం సహకరించలేదు.
1: ఇదే ఊరు ముసలి అన్నాడు కొయ్యూరువాడు.
2: చిన్న బరడ అంటారు దొర
0: అందామె బోసినోటితో.
1: ఇదేనా చిన్న బరడ? సరే, 4 ఆడపిల్లలు మామిడి పిందెలు దొంగతనం చేసి ఇటు పరిగెత్తుకొచ్చారు. నువ్వేమైనా చూసావా అన్నాడు.
0: ఆ మాటలు విని లోపల ఉన్నవాళ్ళు, 6 వంట పొయ్యిల దగ్గర ఉన్నవాళ్ళు బయటకు వచ్చారు. అంతా కలయి చూశాడు కొయ్యూరు కానిస్టేబుల్. అందరూ ఆడవాళ్లే, ఒక్క మగపురుగు కూడా లేదు. ఇంతమంది కొండ ఆడవాళ్లు ఇంత ఏకాంతంగా ఎప్పుడూ దొరకలేదు. ఆ 4 గుంటముండలు పోతే పోయారు, వీళ్లు చాలరు అనిపించింది. నిజానికి గాలింపు పేరుతో కనిపించిన ప్రతి మగవాడిని చితకబాదడమో, జట్టీలు మోయించడమో చేస్తున్నారు పోలీసులు. అందుకే పురుషులంతా చెల్లా చెదరయ్యారు.
1: ఆవో ఆవో
0: గట్టిగా అరిచాడు కొయ్యూరు. ఒక్కసారిగా వచ్చి పడ్డారు ఆ 12 మంది. అందులో 2 తుపాకీ ఆకాశానికి గురిపెట్టి పేల్చారు. అక్కడున్న ఆడవాళ్లలో కొందరి చంకల్లో ఉన్న పిల్లలు ఏడుపు లంఘించుకున్నారు. ఏదో కీడు దాపరిస్తున్నట్టే ఉంది అనుకున్నారు అంతా. మధ్యాహ్నం 1 గంట, ఆకలి దహిస్తోంది అందరినీ. ముందు వండుకొని పెట్టుకున్నవి తీసుకురమ్మని కడుపు నిండా తినేశారంతా. అక్కడ నుంచి ఇంకో ఆకలి. ఆడవాళ్ళందరినీ లోపలికి వెళ్ళిపొమ్మన్నాడు కమాండర్. 10 నిమిషాలు గడిచాయి. ఆ 13 మంది తలొక పాకలోకి పరుగుతీశారు. తలుపులు మూసుకున్నారు. అరుపులు, కేకలు, ఆడవాళ్ల ఆర్తనాదాలు, పిల్లల హృదయ విదారకమైన ఏడుపులు.

0: నవలతో. ఈ కార్యక్రమంలో విన్నాము ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహికపట్నం 68వ భాగాన్ని. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించింద్రు కమలాకర్ రెడ్డి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఇది సినిమా పాటల ప్రయాణం. పాటలు ప్రయాణిస్తాయి, నిజమేనండి. మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీతో పాటు

పాటలు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటాయి. కాదంటారా? మరి మీ ప్రయాణంలో పాటల్ని తోడుగా చేసుకుంటే ప్రయాణం హాయిగా సాగిపోతుంది. శ్రోతలు, మీరు మీకు నచ్చిన పాటల్ని సింగిడి సినిమా పాటల హరివిల్లు కార్యక్రమంలో కోరుకోవచ్చు. ఫోన్ చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకటికి ఫోన్ చేయండి. 08732 అనే స్టడీ కోడ్ని కలిపి ఈరోజుటి పాటల ప్రయాణం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది.

ఇది మన భాష మనయాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని ఫోన్ చేసి కోరుకోవచ్చు. 2300 81 295 81 ఈ రెండు నెంబర్లలో ఏదో దానికి ఫోన్ కలపండి. మీకు నచ్చిన పాటల్ని కోరుకోండి. పాటలు సురైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలల్లా మీరు ఏ పాటనైనా కోరుకోవచ్చు. వెంటనే వినిపించేస్తుంది మీ రేడియో నేస్తం జ్యోతి.

ఇచ్చిన పాటల్ని ఫోర్ జీస్ అడుగుడే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మాకు రాసి పంపించవచ్చు. మీరు కోరిన పాటల్ని వెంటనే మేము ప్రసారం చేసే పాటల కార్యక్రమంలో వినిపించేస్తాము. మీరు ఉత్తరాలని పంపించాల్సినటువంటి మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఉత్తరం ద్వారా పాటను వినిపించమని మనకి కోరుతున్నారు. తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, శ్రీధర్, సుధారామయ్య, చైత్రికాశ్రీ, మీకు మా నమస్కారాలు అంటూ బొబ్బిలి యుద్ధం నుంచి ఘంటసాల పి సుశీల గారు పాడినటువంటి అందాల రాణివే అనే పాటను వినిపించమని కోరుతున్నారు. తప్పకుండా మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీ రేడియో నేస్తం జ్యోతితో సినిమా పాటలు వింటున్నారు. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పటి నుంచి 10 గంటల వరకు సమయం ఉన్నది. మీకు నచ్చిన పాటలను వినొచ్చు ఫోన్ చేసి. ఇప్పుడైతే ఫోన్ ద్వారా మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడిద్దాము. హలో, నమస్తే అండి. శుభోదయం.
1: శుభోదయం మేడం. శుభ గురువారం మీకు అందరికి, డైరెక్టర్ గారికి, అందరు ఆర్టీలకు, ఆర్టీ సార్లు అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
0: ధన్యవాదాలండి. చెప్పండి సార్, ఏం చేస్తుంటారు మీరు?
1: గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోల్ చూడాల్సి మేడం. బాగున్నారా?
0: బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగానే ఉన్నాం మేడం.
0: ఏ పాట విన్నాను?
1: మేడం ఈ సంవత్సరం ఎండలో ఏం చేస్తుంటాయి, వర్షం లేదు, ఏం లేదు.
0: అయ్యో, గుంటూరులో అసలు ఏమి ఇప్పటి వరకు పడలేదా? పడి ఆగిపోయిందా?
1: అసలు లేదు మేడం, వర్షం అనేది లేదు అసలు. ఎండలు ఎక్కువ ఉన్నాయి. 31 డిగ్రీ ఉంటుంది ఇప్పుడు. 10 గంటల లోపే 31 డిగ్రీ.
0: ఇక్కడ కూడా అట్లే ఉంది, కానీ ఈ రోజు కొంచెం వర్షం కూర్చే అవకాశం ఉండింది అనమాట. ఇక్కడ
1: ఏం మేడం, అంతా అయోమయంగా ఆయాలోటమాలుంది. ఇది ఈ సంవత్సరం అంతా ఏమో ఎట్లా జరిగేది, ఏం జరిగేది మనకు తెలియకుండా ఉండదు.
0: అవును సార్, మనకు ఒక చోట ప్రపంచంలో ఒక చోట విలయ తాండవం వరదలు ముంచుకొస్తుంటే మన దగ్గరనేమో ఎండ విపరీతంగా ఉంది.
1: అదే మేడం, అదే మేడం. ఏంది అంత చిక్కకుండా జాతరజ్ఞలు కూడా ఇది ఎందుకు? చాలా సంతోషం మేడం, మీ కార్యక్రమాలు నేను వింటుంటాను.
0: ధన్యవాదాలండి.
1: కాబట్టి ఈ సందర్భం
0: హలో సిగ్నల్ ద్వారా మనకి ఫోన్ లైన్ కట్ అయిపోయింది. సో అంతరాయానికి చింతిస్తున్నాము. తన కోసం పాట వచ్చేస్తుంది, వినిద్దాం.

0: ఇది 100.2 FM మనస్సు నిండా. మనతో మాట్లాడడానికి పిప్పలకోటి నుంచి విశ్వనాథ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి విశ్వనాథ్ గారు, శుభోదయం మీకు. ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయమే. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? వర్షం పడుతుందా అక్కడ? వర్షం పడ్డదా ఇవాళ?
1: వాతావరణం
0: మామూలుగా వస్తున్నది. ఈరోజు ఇప్పుడు పంటలు ఎట్లున్నాయి? మరి వర్షం ఎక్కువ పడతలేదు, మళ్ళీ పడినా కొద్ది ఎక్కువనే పడుతుంది, మధ్యలో గ్యాప్ వచ్చింది. అదే అదే, వర్షాలు కావడుతుంది, రాకులు లేవు. మరి రావాలని మంచిగా మొక్కుకుందాం మనం, దేవుణ్ణి ప్రార్థిద్దాం, తొందరగా మంచి వర్షాలు మాకు ఇవ్వండి, పంటలు మంచిగా పండనివ్వండి అని అనుకుందాం. సరేనా? ఏ పాట వింటారు చెప్పండి. పాట చాలా పెద్దగా ఉంది, 11 నిమిషాలు ఉంది. దానిలో కొంచెం వినిపిస్తాను, ఒక 3-4 నిమిషాలు. ఓకేనా? రేపు గోకులాష్టమి కాబట్టి ఈ రోజే కోరుకుంటున్నారు మీరు అడ్వాన్స్ గా. సరేనండి, ధన్యవాదాలు. పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగిడి సినిమా పట్ల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి హుజూరాబాద్ నుంచి తిరుపతి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, శుభోదయం మీకు. బాగున్నారా తిరుపతి గారు? మేము కూడా బాగానే ఉన్నాము. చెప్పండి. పాప పేరు, తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందియండి మీరే.
1: అద్వైత.
0: ఓకే, చెప్పండి.
1: అద్వైత బర్త్డే.
0: తప్పకుండా వినిపిస్తాము. మీరు ఏం చేస్తుంటారు తిరుపతి గారు?
1: అగ్రికల్చర్ అండి.
0: వ్యవసాయం. ఇవాళ అందరు వ్యవసాయం చేస్తలే చేస్తున్నారు కాలనీ. మరి ఈసారి ఎట్లా ఉన్నాయి మరి పంటలు, వాతావరణం? మీకు వాటర్ ఫెసిలిటీ ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? సినిమా చూస్తుంటారా? టైం ఉంటుందా మీకు? సమయం తీరిక చేసుకొని చూస్తుంటారా? ఎవరంటే బాగా ఇష్టం మీకు హీరో హీరోయిన్లలో, అభిమాన నటీనటులు ఎవరు మీకు సార్? ఓకే, మీరు చాలా, మీకు చాలా బాగా నచ్చి ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటిది? అంటే బాగా సార్లు ఈ సినిమా చూసిన బాగా అనిపించింది అన్నట్టుగా గుర్తుంచుకునే సినిమా ఏదైనా ఉందా? చీకటి సూర్యులు. ఓకే, తన అభిమాన నటుడు తను నటించినవి చూస్తుంటారన్నమాట. ఓకే, అయితే మీరు మీ పాప అద్వైత కోసము తన పుట్టినరోజు సందర్భంగా ఈ పాట వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారిది, వినేద్దాము. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గజ్జా బొబ్బలా
1: సైబాల్,
0: నడుగుల కామరా
1: సైబాల్,
0: బురద పుల్లా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: అది లక్షల లాటరీ నాకా?
7: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
8: ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
8: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
9: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
8: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
9: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
8: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
9: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
8: ఈ ప్రకటన జారీ చేసిన వారు
9: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
10: ఇది మన భాష మనయాసలో ప్రసారమవుతున్నటువంటి 4 జిల్లాల కుమ్రంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో

నేస్తం జ్యోతితో ముచ్చట్లను వింటూ సినిమా పాటల్ని కూడా వింటున్నారు శ్రోతల ముచ్చట్ల మధ్యన. ఈరోజు భారతీయ చలనచిత్ర రంగానికి చెందినటువంటి ప్రముఖ నటుడు వివేక్ ఓబెరాయ్ పుట్టినరోజు. 2002 రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి కంపెనీ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడిగా 2 ఫిలింఫేర్ అవార్డులను అందుకొని సంచలనం సృష్టించిండ్రు. హిందీలో ఎక్కువగా నటిస్తాడు తను. సాతియా, మస్తీ, యువ, ఓంకార, క్రిష్ 3 వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిండ్రు తను. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి తెలుగు సినిమా రక్త చరిత్ర, ఈ సినిమాలో పరిటాల రవి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనరు. వినయ విధేయ రామ, రామ్ చరణ్ నటించినటువంటి సినిమాలో ప్రధాన విలన్గా నటించి ప్రేక్షకుల్ని అలరించినటువంటి నటుడు వివేక్ ఓబెరాయ్ పుట్టినరోజు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పుట్టినరోజు శుభాకాంక్షల్ని అందిస్తూ తను నటించినటువంటి సాథియా చిత్రంలో నుంచి పాటను విందాం.

0: సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి హుజూరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. తనతో మాట్లాడిద్దాము. హలో, నమస్తే, శుభోదయం మీకు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు శ్రీకాంత్ గారు? మీరు
1: బాగానే ఉన్నాను మేడం.
0: మీ పని ఎలా నడుస్తుంది? ఏం చేస్తుంటారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓకే. అసలు అంటే జాబ్ కి ముందు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇద్దరు కలిసి బాగా చెట్టపట్టలు వేసుకుని సినిమాలు చూడడం గానీ ఎటైనా వెళ్ళడం గానీ చేయడం ఇష్టపడే వ్యక్తి? అవునా? అంటే మీ దగ్గరేనా, మీ ఊరేనా, చుట్టుపక్కలనా, దూరమే? హుజూరాబాదే. కలిసి చదువుకున్నారా? కాలేజ్ డేస్ లో బంకు కొట్టి సినిమాకి వెళ్ళినప్పుడు అది మీ అమ్మ వాళ్ళకి తెలిసి బాగా తిట్లు పడిన సందర్భం ఏదైనా ఉందా ఈ ఇద్దరు దోస్తులతో కలిసి?
1: లేవు లేవు, దొరకలేదు. ఇంతవరకు కదా
0: దొరకకుండానే పని కానిచ్చారు అనమాట. అమ్మా, దొంగలు ఉన్నారు కానీ దొరకట్లేదు. సరే, ఇంక ఇప్పుడు ఛాన్సే లేదు కదా. ఎగ్గొట్టి వెళ్ళినా ఎవరు అనేటోళ్ళు ఏముండరు, ఎందుకంటే మీ జాబ్ మీరే చేసుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఎవరు అడగరు కూడా. కలిసి సినిమాలు చూసారు మరి ఈ మధ్యలో మీరు ముగ్గురు కలిసి?
1: ఈ మధ్యలో కలిసి ఇరుమూడు
0: చూసాం లేటెస్ట్ గా. ఇంతవరకు మీకు బాగా నచ్చిన సినిమాలలో ఎన్నుంటాయి కావచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చా? మస్తు ఉన్నాయా సినిమాలు నచ్చినవి? ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క సందర్భంలో కదా. నిన్ననే చూసాం ఇరుముడి, నచ్చింది. ఇవాళ ఇంకో సినిమా నచ్చొచ్చు అలా కదా. మరి బాగా నచ్చిన అభిమాన నటుడు ఎవరు, హీరో ఎవరు? ఆయన సినిమాలు అయితే ఈ మధ్య కాలంలో రాలేవు, చాలా టైమే పడుతుంది కదా. ఓకే, మరి మీకు ఇప్పుడు వినిపించాల్సిన పాట ఏంటి చెప్పండి? మస్తు ట్రెండింగ్ లో ఉంది. ఏ సినిమా, ఏ అకేషన్స్ జరిగినా, ఏదన్నా నచ్చిందా కూడా ఆ పాట ఇప్పుడు బాగా రన్ అవుతుంది కదా. యూత్కు బాగా నచ్చే పాటలు అలాగే ఉంటాయి కదా. మళ్ళీ నాని కొత్తగా ఉన్నాడు ఈ సినిమాలో. నచ్చిందా మరి నాని ఇలా ఉండడం? అలా ఉంటేనే బాగుందా, ఇలా కూడా బాగున్నాడా? నాని నేచురల్ స్టార్, సో ఇలాగైనా నచ్చుతాడు అనమాట అందరికి కదా. సరే శ్రీకాంత్, మంచి పాటను కోరిన మస్తు వచ్చేస్తుంది, మరి వినేద్దాం.
1: ఓకే.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా నుంచి వెలువడుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు

ఎంతసేపు వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది అని పోల్చుకోవడమేనా, మనకున్నవి ఏంటో గుర్తించే ఆలోచన చేస్తున్నారా చేస్తున్నామా అని గమనించుకోవాలి కొన్నిసార్లు. ఈ రోజులలో ఇతరులను పట్టించుకున్నంతగా మస్తు మంది తమని తాము పట్టించుకోవటం లేదు. అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు కాబట్టి మనము చదవాలి, అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మనము అది చేయాలి, అందరూ ఇల్లు కొనుక్కుంటే మనము కొనుక్కోవాలి, కారు కొనుక్కుంటే కారుని, ఇదే ధోరణి తప్ప మనకేం కావాలి మన అవసరాలేంటి నా అవసరాలేంటి అని ఆలోచిస్తున్న వారు చాలా తక్కువ మందే ఉందని చెప్పొచ్చు. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే పోటీ పడాల్సి వస్తుంది. పోటీ మంచిదే కానీ అది ఒత్తిడి ఆందోళనలను పెంచుతుంది. అదే మనకేం కావాలో నిర్ణయించుకొని దానికే పరిమితమైతే ప్రశాంతత ఆరోగ్యము మన సొంతమైతాయి. అందుకు దోహదం చేసేదే సెల్ఫ్ లవ్. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రత్యేకమే, ఏ ఒక్కరు మరొకరిలా ఉండరు. అటువంటప్పుడు పోలికెందుకు? ఆలోచనల్ని చుట్టూ ఉన్న వాళ్ళ మీద నుంచి ముందు మన మీదకి మనం మరల్చుకోవాలి. భౌతికంగా మానసికంగా మన బలాలు బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి. బలాల గురించి ఎవరికి వారు అభినందించుకోవాలి. బలహీనతల్ని కూడా బలాలుగా మార్చుకోవటం మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. రోజు కాసేపు మన కోసం మనం సమయాన్ని కొంత కేటాయించుకొని నచ్చిన పనిని చేయాలి. ఎవరితోనూ పొంతన పెట్టుకోకుండా మనకంటూ కొన్ని మంచి అలవాట్లను చేసుకోవాలి. సెల్ఫ్ లవ్ అంటే స్వార్థం కాదు, మన విలువను మనం తెలుసుకోవటం. చాలామంది తమను తాము నిత్యం విమర్శించుకుంటూ ఉంటారు లేదా సమర్థించుకుంటూ ఉంటారు, రెండూ తప్పే. విమర్శించుకోవటం వల్ల తమలోని మంచిని గుర్తించలేరు, సమర్థించుకునే వారు మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయరు. పొరపాటు చేస్తే క్షమించుకొని మరోసారి గట్లా చేయకుండా ఉండటం, మంచి పనిని చేసినప్పుడు అభినందించుకోవడం, ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పుకోవడం, ఇవన్నీ కూడా మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అప్పుడు ఇతరుల మీద వారి అభిప్రాయాల మీద ఆధారపడడం తగ్గుతుంది. తనను తాను ప్రేమించే మనిషి ఇతరులను కూడా ప్రేమిస్తాడు. మరి నేను చెప్పిన మాటలు కరెక్టే కదా? ఒక్కసారి ఆలోచించుకొని ప్రయత్నించి చూడండి, మీకు మీరు అర్థమవుతారు. ఏమంటారు?

0: సింగడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి రామ్నగర్ నుంచి సంధ్య ఫోన్ లైన్ లో ఉంది. తనతో మాట్లాడేద్దాము. హలో నమస్తే, శుభోదయం సంధ్య.
1: హలో నమస్తే,
0: బాగున్నారా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఓకే, హౌస్ వైఫ్ అంటేనే పెద్ద బాధ్యత తెలుసా. 24 గంటలున్నా కూడా సరిపోదు కొన్నిసార్లు. మనకి మనం రెస్ట్ తీసుకుందామన్నా కూడా సమయం దొరకని పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు అనిపిస్తుంది. మీకు విషయం చెప్పాలనా, హౌస్ వైఫ్కే కాదు ఎవరికి 48 గంటలు 72 గంటలు ఇచ్చినా సరిపోవు. అయితే ఉన్న వాటినే, ఉన్న గంటలనే సద్వినియోగం చేసుకోవాలి తప్పదిగా కదా. రెస్ట్ బాగుంటుంది అనుకుంటారు కానీ ఇంట్లో కూర్చొని ఏం పని చేసుడు ఏముంటది అనుకుంటారు కానీ ఒక్కసారి ఉండి చూస్తే తెలుస్తుంది ఏముంటది అనేది. అంతే ఎవరికి ఎంత ఎవరికైనా అంతే. ఇప్పుడు మీకు కడుపు నొచ్చింది అనుకోండి, నేను టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా? మీకు అవును. సరే సరే, సిగ్నల్ ప్రాబ్లం ఉందనుకుంటా సంధ్య, వినిపించటం లేదు సరిగా. అయితే ఏ పాట విందాం చెప్పండి. ఓకే, రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజే కోరుతున్నారు అన్నమాట పాట. ఓకే, నో ప్రాబ్లం. సిగ్నల్ ఉండట్లేదు, మీ మాటలు వినిపించట్లేదు. పాట అయితే వినిద్దాం, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినిద్దాం. మళ్ళీ సరే కాల్ చేసినప్పుడు మాత్రం మంచి మాట్లాడదాం, మీతో ఒక పాట కూడా వాడిపిస్తాను. సరేనా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు, ఈరోజు తెలుగు చలనచిత్ర ప్రముఖ నటుడు కమల్ కామరాజు పుట్టినరోజు. స్క్రీన్ రైటర్ ఇతను, ఆర్కిటెక్ట్ మరియు పెయింటర్ కూడా. వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుపెట్టుకున్నారు. మొదట సహాయ దర్శకునిగా చేరి నటునిగా మారినరు. 1981 సెప్టెంబర్ 3 అంటే ఇవాళటి రోజున మహారాష్ట్రలోని సేవాగ్రామ్లో పుట్టినరు. రాజమౌళి గారి దర్శకత్వం వహించినటువంటి ఛత్రపతి సినిమాలో హీరో స్నేహితుడిగా చిన్న పాత్రలో నటునిగా పరిచయమయ్యి వైవిధ్యమైన పాత్రలలో నటించారు. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమాలో రవి పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలోనే వచ్చిన ఆవకాయ బిర్యానీ సినిమాలో హీరోగా మారినరు. ఈయన నటించిన కొన్ని సినిమాలు మహర్షి, అర్జున్ రెడ్డి, వకీల్ సాబ్, కలవరమాయ మధిలో విరోధి, అరవింద్ టు, కాటమరాయుడు, మిస్ ఇండియా. తన పుట్టినరోజు సందర్భంగా తను నటించిన ఆవకాయ బిర్యానీ చిత్రంలో నుంచి పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు, ఇంతటితో ఈరోజటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఇంకా ఈరోజైతే సినిమా పాటల్ని సాయంత్రం మాట చెప్పుంటి పాట ఇంటిలో ఉషారులో మధురిమలో పాత కొత్త అయిన పాటల్ని వినిపిస్తుంది మీ రేడియో నిస్తం మమత. రేపొద్దున సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో ఆర్జే షాల్ని వినిపించే మాటల్ని పాటల్ని వినడం మరవద్దు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలను వింటారు. ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ఇప్పుడైతే 10 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 11 గంటల వరకు ప్రసారమవుతుంది. ట్యూన్ చేసుకుని వినడం మరవకండి. ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కారిడార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 3.23 కిలోమీటర్ల మేర ఎలాంటి అడ్డంకులు లేని ఈ కారిడార్ చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని నివారిస్తూ ప్రయాణ సమయాన్ని దాదాపు 30 నిమిషాల వరకు తగ్గిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన అందించిందని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 800 కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ 1000 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పరిపాలన అందించారని ప్రశంసించారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాలో జీతాలు జమ అయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను విమర్శిస్తూ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె తారక రామారావు, హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేశారు. కె చంద్రశేఖరరావు హయాంలో అభివృద్ది చెందిన వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విద్యా రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపరిచారని ఆరోపించారు. ములుగు జిల్లా పాలంపేటలోని గొల్లలపూడి దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 31 ఆగస్టు 2026 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఇందులో పాల్గొనేవారు ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్, ఇంకా డాక్టర్ వై వెంకటేశ్వర్లు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్. కార్యక్రమ అనుసంధానకర్త కె నీలిమ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2324 0852, మరో నెంబరు 2324 0853, మరో నెంబరు 2955 0923.
1: శ్రోతలకు నమస్కారం. చదువుకోవాలనే ఆశ ఉన్నా రకరకాల కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన వారికి, చదువుకి వయసుతో అడ్డంకి కాదు, మీ కళలు పరిస్థితులకు అవరోధం కాదు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఉన్నత విద్య మీ సొంతం, మళ్ళీ మీరు చదువుకోవచ్చు, రండి నేనున్నాను, మీ చదువును కొనసాగించండి అని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ అనేక మందికి ఉన్నత విద్యను అందిస్తూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ చాలామందిని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడేటట్లు చేస్తూ ఒక మంచి వేదికగా నిలుస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అవును, ఉద్యోగులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇలా ప్రతి రంగంలో ఉన్నవారు వయసుతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు పొంది వారికి కావలసిన క్వాలిఫికేషన్స్ను పెంచుకునేందుకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రస్తుతం బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్ లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223 2249555923, ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే పల్లవి గారు. నమస్తే వెంకటేశ్వర గారు.
2: నమస్కారం.
1: నమస్కారం నీలిమ గారు. వెంకటేశ్వర గారు, ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఆవిర్భావం, అలాగే దానికి ఉన్న విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
2: అలాగేనమ్మా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను సార్వత్రికం చేయడం కోసం అన్ని వర్గాల వారికి, అంటే సాంకేతిక కారణాల చేత చదువు కొనసాగించలేని వారికి, తర్వాత ఉద్యోగము పూర్తిగా అంటే చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చేసి ఉన్నత చదువులు చదువుకోలేకపోయినటువంటి వాళ్లకు, ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు, మహిళలు, ఈ అనేక రకమైనటువంటి వర్గాల వారు ఉన్నత విద్యను అందించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982 భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డాక్టర్ ప్రొఫెసర్ జి రామిరెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక 5,000 మంది విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు దాదాపుగా 20 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు 600,000 మంది ఆన్లైన్లో ఉన్నారు. అంటే అంబేద్కర్ ఓపెన్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే అన్ని వర్గాల వారికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఒక నాణ్యమైనటువంటి విద్యను ఆ తక్కువ ఖర్చుతో, అంటే అన్ని వర్గాల వరకు రెగ్యులర్గా చదువుకోలేని వాళ్లకు, బాగా డబ్బు ఖర్చు పెట్టలేని వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక వరంలాగా ఉపయోగపడుతుంది. అదే రకంగా 45 సంవత్సరాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్ని మూలల వారికి, అన్ని వర్గాల వారికి, తెలంగాణ 2024 వరకు 2 రాష్ట్రాల వరకు సేవలు అందించింది. 2024 నుంచి ఓన్లీ తెలంగాణ వరకు పరిమితమై దాదాపుగా మా దగ్గర 117 స్టడీ సెంటర్స్, మొత్తం కూడా 135 అన్ని స్టడీ సెంటర్లు అందరికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ విద్యను అందిస్తుంది.
1: సార్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు వెంకటేశ్వర.
1: చెప్పండి వెంకటేశ్వర గారు, మీ క్వశ్చన్ ఏంటి?
3: మేడం, ఇంతకుముందు ఎంఏ సైకాలజీ ఉంటుండే మన డిస్టెన్స్ లోపల, ఇప్పుడు అది ఎందుకంటే మేము అంతా ఎంప్లాయిస్, సైకాలజీ చేస్తున్న వాళ్ళకు డిస్టెన్స్ రెగ్యులర్ చేయడం కొంచెం ప్రాబ్లం, ఆ ఉద్దేశం కాల్ చేసిన.
1: పల్లవి గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తారు ప్రొఫెసర్ గారు.
4: వెంకటేశ్వర్ గారు, మీరు అడిగారండి సైకాలజీ యూనివర్సిటీ ఎందుకు ఆఫర్ చేయట్లేదని. మనము ఇంతకుముందు సైకాలజీ ఆఫర్ చేశాము, కానీ యూజీసీ నిబంధన ప్రకారము ఇప్పుడు సైకాలజీని, ఇతర కొన్ని ఎలిడ్ హెల్త్ సైన్సెస్ సబ్జెక్ట్స్ని మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆఫర్ చేయడానికి లేదండి. ఏదైనా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అంటే కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉండకపోవచ్చు అండి. దీనికోసం యూనివర్సిటీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది, ఫ్యూచర్లో వస్తే అవకాశం ఉంటుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం యూజీసీ ప్రకారము మనం సైకాలజీని నిలిపివేశాము. యూనివర్సిటీ ప్రయత్నాలు చేస్తుందండి, దానికి తగినట్టు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది, కానీ ప్రస్తుతానికి మాత్రము సైకాలజీ కోర్స్ని మనం ఆఫర్ చేయట్లేదు. అవునండి, యూనివర్సిటీ కూడా అదే రిప్రజెంటేషన్ చేసింది యూజీసీకి, సో మేము మా ప్రయత్నంలో మేము ఉన్నాము.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నమస్కారం. మేడం
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోను.
1: రవి గారు, మీరు రేడియో వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే కట్ అవుతుంది. మీ క్వశ్చన్ అడగండి.
5: పూర్తిగా కట్ చేసిన
1: మీ క్వశ్చన్ అడగండి.
5: సార్ నమస్కారం. సార్
2: నమస్కారం, చెప్పండి.
5: సార్ మా బాబు డిగ్రీ అయిపోయింది, అయితే కొన్ని సబ్జెక్టులల్లో పోయిండు, అయితే దానికి రీగా కట్టచ్చునా? అంటే ఇప్పుడు మాకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి యూనివర్సిటీ ఉంది, దాంట్లో చేసిండు, దాదాపు 4 ఇయర్ గ్యాప్ వచ్చింది సార్.
2: ఓకే,
5: మరి దానికి తదితర వివరాల కోసం ఎవరిని సంప్రదించాలా ఎట్లా అనేది అడుగుతున్నా సార్.
2: మీరు ఒక నెక్స్ట్ వీక్లో స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అందిస్తాం.
5: ఎవరిని సంప్రదించాలి సార్?
2: విద్యార్థి సేవా బీగంలో వచ్చేసేసి అతను గతంలో చదివిన అతని యొక్క సర్టిఫికెట్స్, గతంలో ఉన్న చదివినట్టు ఏ విశ్వవిద్యాలయం యొక్క సిలబస్ ఒకసారి సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విద్యార్థికి తెలియజేస్తాం.
5: వెబ్సైట్ సార్?
2: మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి రావాలి. అది
5: ఎక్కడికి రావాలా?
2: జూబ్లీ హిల్స్ అంబేద్కర్ ఓపెన్.
1: రవి గారు, మీ అబ్బాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివాడా డిగ్రీ?
5: లేదు, యూనివర్సిటీ మేడం, దర్పల్లి, దర్పల్లి నిజామాబాద్ జిల్లా దర్పల్లి.
1: ఓకే సరే అండి, మీరు ఆ సర్టిఫికెట్స్ తీసుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళు మీకు
2: సలహా
1: ఇస్తారు.
5: ఎక్కడ సార్? అది ఫోన్ నెంబర్ వగేరా ఏమన్నా ఉందా?
4: మీరు నోట్ చేసుకోండి, హెల్ప్ డెస్క్ నంబర్ 040.
5: మేడం ఒక నిమిషం, చెప్పండి మేడం.
4: 040 236 80 236 80 333 అండి, 333.
5: ఓకే,
4: లేదంటే 444, ఇది మా హెల్ప్ డెస్క్ నంబర్. అదే విధంగా మనకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉందండి, 1800 00 599 599 01 01 01. మీరు సంప్రదించి స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్కి వచ్చేసేయండి, రిలవెంట్ సర్టిఫికేట్స్ తీసుకొని మీ ఇష్యూ రిజాల్వ్ అవుతుందండి.
5: ఓకే ఓకే మేడం.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నమస్కారం అండి, నేను ఇక్కడ ఆశీష్ నగర్ మల్లెపల్లి హైదరాబాద్ నుంచి.
1: చెప్పండి.
6: ఇది ఆల్రెడీ నేను బిఏ పొలిటికల్ సైన్స్ లో 2019 లో జాయిన్ చేశాను మేడం. చేసి అసలు 3 ఇయర్స్ ఎగ్జామ్ ఫీజు కట్టాను, కానీ ఎగ్జామ్ రాయలేదు. మళ్ళీ రాసుకోవచ్చా మేడం? ఇది
2: మళ్ళీ రాసుకోవచ్చు అండి. 19 అంటే 25 వరకు మీ డ్యూరేషన్ పీరియడ్ అయిపోయింది. మీరు సబ్జెక్టులు పాస్ అయినవి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఒకసారి నో ప్రాబ్లం, మీరు ఒకసారి వచ్చేసేస్తే ఎంత ట్యూషన్ ఫీజు మళ్ళీ ఎంత కట్టాలి అనే విషయం వాళ్ళు బ్రాంచ్లో డిస్కస్ చేసి మీకు సలహా ఇస్తారు. మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం ఇస్తాం. దాన్ని రీఅడ్మిషన్ అంటారు.
6: ఓకే సార్, అది పాత ఫీజు కట్టిన రిసిప్ట్లు అవి తీసుకొని వెళ్ళమంటారు?
2: మా దగ్గర డేటా ఉంటుంది మీ అడ్మిషన్ నెంబర్తోనే, అది తీసుకొని రండి.
1: మీరు వింటున్నారు డాక్టర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923, ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల గురించి మీరు నేరుగా మాట్లాడచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: శ్రీకాంత్ అండి, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రీకాంత్ గారు.
7: హలో
1: చెప్పండి, మీ క్వశ్చన్ ఉంటే అడగండి.
7: మీడియం ఇప్పుడు లా చేయాలనుకుంటుంది, నాకు రెగ్యులర్ లో డిగ్రీ అయిపోయింది, బిఎడ్ కూడా అయిపోయింది, నేను లా చేయాలనుకుంటున్నాను, దానికి ఏమైనా ఛాన్స్ ఉందా మేడం మన అంబేద్కర్ యూనివర్సిటీలో?
1: డాక్టర్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు.
4: శ్రీకాంత్ గారు, మీకు లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ మనకు డిస్టెన్స్ లో లా ఆఫర్ చేయడానికి పర్మిషన్ లేదండి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ లేదు. సో అందుకని ఇండియాలో ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా లా ఆఫర్ చేయట్లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో. మన దగ్గర రీసెంట్ గానే మనము ఎడ్యుకేషన్ లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనే రెండు కొత్త ప్రోగ్రామ్స్ ని మనకు యూజీసీ అప్రూవల్ ఇచ్చిందండి. మనము త్వరలో ఈ వీక్ ఆల్మోస్ట్ ఒక కొన్ని రోజుల్లో మనం దానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి, పీజీ ప్రోగ్రామ్స్. మీరు ఎంఏ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అండి. వస్తుందండి, ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చేసింది, మనము నోటిఫికేషన్.

0: ఇప్పుడు ఇచ్చేస్తాం.
1: నెక్స్ట్ మంత్
0: ఇంకా నెక్స్ట్ మంత్ మేబీ వన్ మంత్ లోపు వచ్చేస్తుందండి, మీరు అప్లై చేసుకోవచ్చు. హలో.
2: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రామాంజనేయులు మేడం. మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం.
0: చెప్పండి రామాంజనేయులు గారు.
2: మేడం, అది ఎంఏ ఎడ్యుకేషన్ కోర్సు గురించి డీటెయిల్స్ కావాలండి, దాని గురించి చెప్పండి.
3: ఎంఏ ఎడ్యుకేషన్ ఒక కోర్సు, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కోర్సులను ఈ మంత్లోనే యూనివర్సిటీ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసిస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు రెండిట్లో ఏది ఇష్టం ఉందో దాంట్లో జాయిన్ కావచ్చు.
2: చిన్న డౌట్ సార్, ఏది బాగుంటుంది ఎంఏ ఎడ్యుకేషన్ యొక్క చేస్తే ఏం బెనిఫిట్ ఉంటుంది, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎంఏ బెనిఫిట్?
3: ఇప్పుడు ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్కూల్కి సంబంధించినటువంటి, జనరల్ గా స్కూల్ టీచర్ల కోసం ఉపయోగపడేది అది. ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్ ఎంఏ ఈక్వల్ టు ఎంఈడికి సంబంధించిన సిలబస్ దాంట్లో ఉంటుంది. ఈ సంవత్సరం భారతదేశంలోనే ఫస్ట్ ఒకటే యూనివర్సిటీ ఆఫర్ చేసేది ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. ఒక అంబేద్కర్ ఒక్కదానికి అవకాశం వచ్చింది. ఉంది ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఒక అంబేద్కర్ ఓపెన్ ఉంది, రెండు
2: ఉన్నాయి.
3: ఒకటి ఎంఏ ఎడ్యుకేషన్ జనరల్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్. కోర్సులు
2: స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఏంటి సార్ ఉపయోగాలు?
3: స్కూల్ టీచర్స్ కి అవి అది.
0: రామంజన్ గారు,
2: నేను టీచరే సార్. నేను
3: స్కూల్
2: గవర్నమెంట్ టీచరే సార్. నేను చాలా రోజుల నుంచి ఈ స్కూల్ ఎంఏ ఎడ్యుకేషన్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నా సార్, అందుకే తప్పనిసరి. అంతే,
3: దానికి సంబంధించిన వివరాలే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో ఉంటాయి. ఒకసారి వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో సిలబస్ వివరాలన్నీ చూసుకోవచ్చు మీరు. ఓకే.
0: హలో.
4: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ అండి, నేను వినోద్ చావ్లా మాట్లాడుతున్నాను, డాక్టర్ వినోద్ చావ్లా. ఐఎమ్ పిహెచ్డి ఫ్రమ్ పిహెచ్డి కంపెనీ సెక్రటరీ అండి. మన అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ లో మనకు ఏమైనా హ్యూమన్ రైట్స్ గురించి ఏమైనా మాస్టర్స్ లేకుంటే పిజీ డిప్లొమాస్ ఉన్నాయండి?
3: అంబేద్కర్ ఓపెన్స్ లో పీజీ డిహెచ్ఆర్ ఉందండి, డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్.
4: ఓకే,
3: ఎనీ గ్రాడ్యుయేషన్ అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ లోపు లాస్ట్ డేటు. వీటితో పీజీ డిప్లొమాస్ కు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, యూజీ అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ లో చివరి తేదీ సెప్టెంబర్ 9.
4: ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు కదా
3: మీరు? అంబేద్కర్ ఓపెన్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది కాబట్టి మీరు www.breouonline.in ఆ సైట్ ఓపెన్ చేసేసి మీరు పీజీ డిప్లొమా పీజీ డిహెచ్ఆర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ హైదరాబాద్ అయితే పీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెంటర్లో సంప్రదించండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: గుడ్ మార్నింగ్ మ్యామ్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మ్యామ్.
0: చెప్పండి
5: మ్యామ్. పల్లవి మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ వెంకటేశ్వర సార్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇస్తున్నందుకు అందరికి. నేను ఎంఎస్సీ జువాలజీ చేశాను మ్యామ్, మన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోనే. సో పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి ఒక కళలాగా ఉంది అనమాట నాకు. సో మన దగ్గర పిహెచ్డి ఎప్పుడే ఉంటుంది మ్యామ్?
0: పిహెచ్డి నోటిఫికేషన్ త్వరలో రాబోతుందండి, బట్ నాకు తెలిసి జువాలజీలో మన దగ్గర వేకెన్సీ లేదు. మనం అన్ని యూజీసీ నామ్స్ ఫాలో అవుతాం కాబట్టి మనకు రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్లోనే మనము పిహెచ్డిని ఆఫర్ చేస్తాము. ఏవైతే డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయో త్వరలో మీకు నోటిఫికేషన్ రాబోతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు సంబంధించిన అంటే మీరు కన్సర్న్డ్ డిసిప్లిన్లో మీరు పీజీ చేసినట్లయితే, ఆ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు అండి.
5: అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే జువాలజీ వస్తుందా రాదా అని చెప్పేసి.
3: ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీలో ఏ పర్మనెంట్ స్టాఫ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ డిపార్ట్మెంట్ మాత్రమే పిహెచ్డి కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. సైన్స్లో చాలా కోర్సులు పర్మనెంట్ స్టాఫ్ లేదు కాబట్టి అది త్వరలో ఒకవేళ రాగానే నోటిఫికేషన్ ఇచ్చేసిస్తాం. చేస్తాము త్వరలో, వచ్చే రాగానే నోటిఫికేషన్ రాగానే మీరు ఒకసారి చూసుకోండి నోటిఫికేషన్.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: మేము కొత్తగూడెం నుంచి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నా పేరు వెంకటేశ్వరరావు అండి.
0: చెప్పండి సార్.

0: మా కోడలు ఓపెన్ అయిన చోటి కొత్తగూడెంలో చేశారు. ఫైనల్ ఇయర్ లో ఒక సెమ్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టించుకుంటే మేము టైం అయిపోయింది రీఅడ్మిషన్ తీసుకోవాలన్నారు.
1: హలో, ఒక్కసారి జాయిన్ అయితే అంబేద్కర్ పోస్ట్ లో 6 సంవత్సరాల లోపు పూర్తి చేయాలి. టెక్నికల్ గా ఏదైనా సబ్జెక్ట్ మిగులుతాయో ఆ సబ్జెక్ట్ వరకే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం మీరు 3 ఇయర్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. రీఅడ్మిషన్ అంటే పాస్ అయినా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అయితే రిమైనింగ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ ఉన్నాయో రాయని సబ్జెక్ట్ ఉన్నాయో వాటి వరకే ట్యూషన్ ఫీజు తీసుకుంటాము. వాటి వరకే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.
0: అయితే అది ఓన్లీ హైదరాబాద్ లోనే కట్టాలి, ఇంకా బ్రాంచ్ల్లో కట్టడం కుదరదు ఫీజ్ అన్నారు.
1: ఎందుకంటే దానికి ఒక ఫోటోలు కావాలి, ఆ తర్వాత స్టూడెంట్స్ వివరాలు కావాలి, ఏ సబ్జెక్ట్లు అనేది పూర్తిగా సమాచారం అక్కడ మా దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడ కట్టడం వల్ల ఒకసారి ఏంటంటే చాలా మంది స్టూడెంట్కి తెలియక పాస్ అయినా కూడా మళ్ళీ కట్టుకుంటే విద్యార్థి నష్టపోతాడు కాబట్టి స్టూడెంట్ని ఇక్కడికి స్టూడెంట్ రాకపోయినా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అది రీఅడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయిస్తాం.
2: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853, మరొక నంబర్ 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి నేరుగా మీరు సమాధానాలు పొందవచ్చు. వెంకటేశ్వర్ సార్, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి అర్హతలు ఏమిటి? డిగ్రీలో ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? అడ్మిషన్స్ చివరి తేదీ ఎప్పుడు?
1: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ కానీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ కానీ ఐటీఏ 2 ఇయర్స్ కానీ పాలిటెక్నిక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ బీకామ్ బీఎస్సీ సంబంధించినటువంటి డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చండి. అదే రకంగా సెప్టెంబర్ 9వ తేదీన ఈ అడ్మిషన్లకు చివరి తేదీ. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓన్లీ సాంకేతిక విద్యనే కాకుండా విద్యార్థులకు మా యూనివర్సిటీ నుంచి బయటకు పోయేసరికి వాళ్ళకు ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమాలు ఇవ్వడానికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మా వీసీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని కొన్ని ప్రత్యేకమైన స్కిల్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే మా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిజిటల్ స్థాయి వరకు ఎదిగింది. కాబట్టి ఆ స్కిల్ ప్రోగ్రాంల గురించి మా స్కిల్ డైరెక్టర్ పల్లవి కబ్డే గారు టీసీ సాయానికి సంబంధించినటువంటి విహబ్
2: గురించి మాట్లాడుకునే ముందు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఖుషీ మ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్.
1: చెప్పండి అమ్మా.
3: ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ చేశాను సార్.
1: ఓకే.
3: యూనివర్సిటీ కాకుండా డిగ్రీ కాలేజ్ వేరే గవర్నమెంట్.
1: ఓకే.
3: బీఎస్సీ లో కంప్లీట్ చేశాను సార్, సైన్స్ లో.
1: ఓకే.
3: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్.
1: ఓకే.
3: కానీ పీజీ పొలిటికల్ సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది, అలా ఉంటుందా సార్?
1: ఉందమ్మా, ఉంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో సైన్స్ విద్యార్థులు గానీ ఇంజనీరింగ్ విద్యార్థులు గానీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, జర్నలిజం ఈ కోర్సులన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందండి. మీరు ఇమ్మీడియట్ వెంటనే ఈరోజే www.briouonline.site వెళ్ళి పీజీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో సంప్రదించండి. ప్యారడైజ్ అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్లో.
2: హలో పల్లవి గారు, సార్ అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ యుగంలో ఉన్నాము, ఏఐ యుగంలో ఉన్నాము. సో పిల్లలకి చదువుతో పాటు స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, స్కిల్ డెవలప్మెంట్ అనేది. సో ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఉన్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అన్ని బ్రేక్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఎంప్లాయబిలిటీ వైపు ఎలా మీరు విస్తరిస్తున్నారు, ఏ రకంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి?
4: నీలిమ గారు, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, మనం మారుతున్న ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. అందుకే మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడు విద్యతో పాటు నైపుణ్యాన్ని, నైపుణ్యంతో పాటు ఉపాధిని, ఉపాధితో పాటు సాధికారత దిశగా మా విద్యార్థులకు మేము దారి చూపుతున్నాము. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది కేవలం డిగ్రీలు అందించే విశ్వవిద్యాలయమే కాదు, ఎడ్యుకేషన్ ఫర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది మేము మా నినాదం. ఇప్పుడు ఆ దిశ వైపే మేము నడుస్తున్నాము. మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు లాస్ట్ ఒక 1.5 ఇయర్స్ నుంచి దీనికోసం మేమందరం కృషి చేస్తున్నాము. సో దీంట్లో డిగ్రీతో పాటు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం ప్రాధాన్యతను ఇస్తూ వేరియస్ అంటే డిఫరెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మేము డిజైన్ చేయడం జరిగింది.
2: వైవి సార్, అసలు ఇప్పుడు పీజీలో కూడా అడ్మిషన్స్ ఉన్నాయని అంటున్నారు, సో ఎంబీఏలో అలా అడ్మిషన్స్ ఎలా పొందాలి, ఇంకా పీజీలో ఇంకేమేం కోర్సెస్ ఉన్నాయి, పీజీలో చేరడానికి ఎలాంటి అర్హతలు కావాలి?
1: పీజీలో చేరడానికి నీలమ గారు బీఎస్సీ ఎంఎస్సీ చేరాలంటే కంపల్సరీ దాని కన్సర్న్ సబ్జెక్టు డిగ్రీలో పాస్ అయి ఉండాలండి. అదే ఎంఏ సోషల్ సైన్స్లో ఆ తర్వాత వీటిలో మాత్రం ఎంఏ సోషల్ సైన్స్లో చేరడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ సైన్సు ఇంజనీరింగ్ మిగతా వాళ్ళు కూడా ఈ సామాజిక శాస్త్రాలు మన అంబేద్కర్ రూపంలో చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఎంబీఏకి మాత్రం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ సెట్ కండక్ట్ చేస్తుంది, అదేనా క్వాలిఫై కావాలి, లేకపోతే తెలంగాణ ఐసెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళకు అంబేద్కర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ కల్పిస్తున్నామండి. దాన్ని కూడా అడ్మిషన్ల చివరి తేదీ ఈ సెప్టెంబర్ 9.
2: ఓహో, అంటే ఇప్పుడు తెలంగాణ ఐసెట్ నుంచి డైరెక్ట్గా తీసుకునేది ఏం లేదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాల్సిందే సెప్టెంబర్ 9.
1: తెలంగాణ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మేము అంబేద్కర్ యూనివర్సిటీ సెట్ కండక్ట్ చేశాం, అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ కల్పిస్తున్నాం.
2: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ అలాగే పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల అడ్మిషన్స్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్లో నిష్ణాతులు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్ గారు స్టూడియోస్లో ఉన్నారు మీ సమాధానాలు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడానికి. సో ఎవరైనా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ గురించి పీజీ గురించి కానీ అడ్మిషన్స్ గురించి కానీ ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. పల్లవి గారు, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే ఎంప్లాయ్మెంట్ దిశగా మీరు మా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాము అని అంటున్నారు, సో డిగ్రీతో పాటు ఇంకా ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు పిల్లలకి పెడుతున్నారు?
4: నీలిమ గారు, మేము విద్యార్థుల కోసం వారి అవసరాలని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పరిశ్రమల అవసరాలను కూడా వారి అనుగుణంగా జాబ్ ఓరియంటెడ్ ఒకేషనల్ మరియు ఇండస్ట్రీ లింక్డ్ స్కిల్ ప్రోగ్రామ్స్ని అభివృద్ధి చేస్తున్నాము. దీనికోసము మేము వివిధ గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేషన్స్ చేసుకున్నాము, లైక్ టాటా టీసీఎస్ అయోన్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారిది వీహబ్ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్ అన్నమాట. అదేవిధంగా రాసి రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో ఇలా అనేక రకాలుగా అంటే మనం ఒక స్టూడెంట్ తను ఎంచుకున్న తనకు ఇష్టమైన తనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి తనకు కార్పొరేట్ లైఫ్ వైపు వెళ్ళాలి అనుకుంటే గనక మనకు టాటా టీసీఎస్ అయాన్ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎప్పుడైతే ఒక విద్యార్థి మన డిగ్రీలో చేరుతారో వారికి మనము అకాడమిక్ ఇన్పుట్స్తో పాటు మనం వారికి జాబ్ రెడీగా ప్రిపేర్ చేస్తామన్నమాట. అంటే మార్కెట్ నీడ్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వారికి కేవలం అకాడమిక్ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వారు ఇంటర్వ్యూస్కి వెళ్తారో వాళ్ళకి చాలా స్కిల్స్ కావాలి, అంటే టెక్నికల్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, యాప్టిట్యూడ్ ఉండాలి, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఉండాలి. సో ఇలా చాలా వరకు స్కిల్స్ అనేవి అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన అకాడమిక్ కరికులంలో అవి లోపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో కలిసి ఒక కొత్త కరికులంని డిజైన్ చేశాం, మాడ్యూల్స్ని డిజైన్ చేశామన్నమాట. సో 3 ఇయర్స్లో అంటే 6 సెమిస్టర్స్లో మన దగ్గర అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వారు ఈ జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ని ఎన్నుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకుంటారో జాయిన్ అవుతారో కంప్లీట్ అయిన తర్వాత వారికి టాటా టీసీఎస్ వారి అనుబంధంతో ఉన్నటువంటి ఒక 3000 పార్ట్నర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్.

0: మెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే 100% గ్యారంటీ ఉంటుందన్నమాట. సో వారు ఒక ఎన్క్యూటీ టెస్ట్ అనేది పెడతారు, అది పెట్టిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయినట్లయితే సో దానికి కావాల్సింది మొత్తం మేము రెడీ చేస్తాం. ఒక స్టూడెంట్కి అన్ని ఇన్పుట్స్ ఇస్తాము. సో స్టూడెంట్ విల్ బీ మార్కెట్ రెడీ, కార్పొరేట్ లైఫ్కి తను రెడీగా ఉంటారనమాట. అంటే డైరెక్ట్ ఫ్రమ్ క్యాంపస్ టు కార్పొరేట్ అనేది దీని ముఖ్య ఉద్దేశం, టాటా టీసీఎస్ ప్రోగ్రామ్. ఇది చాలా మంచి అవకాశం అందరికీ. ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి మా వెబ్సైట్లో www.bro.ac.inలో. టాటా టీసీఎస్ అయాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందండి. విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటున్నారో వారు దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్ తర్వాత మీకు ఒక డిగ్రీ సర్టిఫికేట్తో పాటు మీకు జాబ్ అచీవర్స్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఎంప్లాయబిలిటీకి మీరు రెడీగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అన్ని విధాలుగా. ఇప్పుడు ఏఐ అంటున్నారు, సో ఏఐలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, టూల్స్ ఇవన్నీ కూడా మేము దాంట్లో నేర్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు టాటా టీసీఎస్ఏ కాకుండా రాసి రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి మనము స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మనము మన విద్యార్థులకు అందిస్తున్నాము. ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇప్పుడు చాలామందికి చదువుకోవాలనే ఆలోచన ఉంటుంది కానీ అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ రెండూ చేయాలి అంటే చదువుకోవాలని ఉంటుంది, ఇంకా సంపాదించాలి, ఎక్స్పీరియన్స్ రావాలి అని కూడా కోరిక కలుగుతుంది. మీరు రెగ్యులర్గా చూసినట్లయితే ఈ అవకాశం పొందకపోవచ్చు, కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి అవకాశం వస్తుందన్నమాట. డిగ్రీ స్టూడెంట్ ఎప్పుడైతే మన దగ్గర జాయిన్ అవుతారో వారు ఈ రాసి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్రెంటిస్షిప్గా వాళ్ళు ఎక్కడైనా జాయిన్ అయితే వాళ్ళకి మినిమం 7,000 రూపీస్ నుంచి 24,000 రూపీస్ వరకు స్టైపెండ్ వస్తుంది,
1: పార్ట్ టైం,
0: లైక్ పార్ట్ టైం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఏ విధంగా అంటే ఒకవైపు మీరు మీ చదువును కొనసాగిస్తున్నారు, అదే టైంలో మీరు మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఈ 3 ఇయర్స్ కంప్లీట్ చేసి రాసిలో అప్రెంటిస్షిప్ ఈ స్టైపెండ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి వస్తారో వారికి 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారో దే విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ క్యాండిడేట్స్ అన్నమాట. సో వారికి శాలరీ ప్యాకేజెస్ కానీ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేసినట్లయితే వీరికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం.
1: చాలా బాగుందండి రాసి ప్రోగ్రామ్. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు లక్ష్మణ, కొద్దిపురం నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
2: నాది చాలా 15 ఏళ్ళ నేను ఇంద్రగాంధీ ఇన్స్టిట్యూట్ లో చేసి చదివితాను, కానీ ఇప్పుడు ఏమన్నా ఉంటుందమ్మా టీకెట్ తీసుకోవడానికి?
3: హలో, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా? ఏంటి చెప్పండి. మీరు సరే, ఇప్పుడు మీరు అంబేద్కర్ ఓపెన్లో డిగ్రీ అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉందండి. దీనికి వయస్సుకు సంబంధం లేదు. అంబేద్కర్ ఓపెన్ స్టడీ సెంటర్లో మీరు వచ్చి అడ్మిషన్ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి. హైదరాబాద్ లో 16 సెంటర్ల వరకు ఉన్నాయి. కొద్బులాపురం, మీకు నర్సాపూర్ దగ్గర అయితే నర్సాపూర్ గానీ, పటంచెరు గానీ, కూకట్పల్లి గానీ, అతకైరతాబాద్
2: కానీ,
3: కుక్కట్పల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మీరు వెళ్ళి సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. అన్ని మొత్తం కూడా ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని మీ స్టడీ సెంటర్లో సంప్రదించండి.
1: హలో,
4: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా అండి, శకుంతల అని.
1: చెప్పండి శకుంతల గారు.
4: మా బాబుకి బిఎస్సి కట్టాము సార్ మేడం, అయితే బిఏలకు మారాలనుకుంటున్నాం. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కట్టాము 10,000 వరకు, అందుకని బిఏలో మారదాం అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు 9 వరకు ఉంది టైము, ఇట్లా మారటానికి అవకాశం
3: ఉందండి. కానీ మీరు సబ్జెక్ట్ జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాసి పాస్ అయితే చేంజ్ చేయడం కష్టం. అవి యూనివర్సిటీ సంప్రదించండి, జూబ్లీ హిల్స్ వచ్చేసేస్తే మీ సర్టిఫికెట్ అయితే ట్యూషన్ ఫీజు పే చేసినట్టు రిసీట్లు తీసుకుని ఎవరైనా వచ్చేసేస్తే మేము సబ్జెక్ట్ చేంజ్, విద్యార్థికి ఇష్టం ఉన్నట్టు సబ్జెక్టులు చేంజ్ చేసి ఇస్తాం.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం, నా పేరు శ్రీ కళ్యాణ్ అండి, నేను సీతాఫలమండి నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శ్రీ కళ్యాణ్ గారు.
5: మేడం, ఇంతకు ముందు సార్ చెప్పినట్టు మన పిఎస్టీ అడ్మిషన్స్ గురించి చెప్పారు, నోటిఫికేషన్ వస్తుందన్నారు. తర్వాత

0: సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ప్రక్రియ గురించి మీరు నేరుగా మాట్లాడచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను హైదరాబాద్ అండి, బోడపల్లి. నేను అంటే ఓపెన్ యూనివర్సిటీలో చాలా సార్లు ప్రయత్నం చేసినా గానీ నాకు వీలు కాలేదు. ఈసారి పీజీ కంప్లీట్ చేశాము. కృతజ్ఞత భావంతో చెప్పడానికి నేను కాల్ చేశాను. బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి మెటీరియల్ అంటే బుక్స్ కానీ స్టాఫ్ కానీ మాకు చాలా యూజ్ అయిందండి. చాలా తక్కువ సమయంలో మంచి అంటే ఎగ్జామ్స్ రాయగలిగాను. ఎన్నో సంవత్సరాల కాల సహకారమైంది. ఇప్పుడు మేము పీజీ సెట్ గురించి ప్రిపేర్ అవుతున్నాము, అంటే 2026 గ్రూప్ వాళ్ళం అంతా కూడా. ఈ సిట్ అంటే సెట్ ప్రిపరేషన్ లో మేము కొంచెం అంటే డౌట్లు ఉన్నాయి మాకు. మేము ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా పిహెచ్డి చేయాలని ఒక కల మాకు ఉంది. దాన్ని సాకారం చేసుకోవాలంటే మాకు అంటే మీ యొక్క కృషి కూడా మాకు కావాలి అని దానికోసం మరి మీరు చేసే ప్రయత్నాలు అనేది చెప్పండి. మా నేను నిజంగా చెప్తున్నాను, నాకు బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి చాలా చాలా ఎంత చేసినా కానీ చెప్పుకోలేండి. చాలా కృతజ్ఞురాన్ని. నేను ఎన్నో సంవత్సరం ఎదురు చేస్తున్నటువంటి నా పీజీ నేను ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా సంతోషం.
0: థ్యాంక్స్ అండి. మీకు సెట్ డౌట్ ఉందన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిపార్ట్మెంట్ కి రావచ్చండి. మీరు డిపార్ట్మెంట్కి వస్తే మీకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఫ్యాకల్టీ అవైలబుల్ ఉంటారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టు మా మెటీరియల్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా అంటే మా స్టూడెంట్సే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు కూడా మా స్టడీ మెటీరియల్ని యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి.
1: అంటే మేడం ఇప్పుడు సెట్ ప్రిపరేషన్లో ఉన్నాము మేము,
0: తప్పకుండా మీరు డిపార్ట్మెంట్కి వస్తే మీకు గైడెన్స్ ఉంటుందండి. మాకు ప్రొఫెసర్స్ ఉంటారు డిపార్ట్మెంట్ లో. మీది ఏ డిసిప్లిన్ అండి, ఏ సబ్జెక్ట్ మీది? పొలిటికల్ సైన్స్. తప్పకుండా మీరు విజిట్ చేయండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, వారు మీకు గైడ్ చేస్తారు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: తెలంగాణ నారాయణపేట నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
2: అయితే మా బ్రదర్ ది మేము డిగ్రీ ఒరిజినల్ పట్టా కోసం అప్లికేషన్ చేసినాము. చేసిన ప్రీపేమెంట్ కూడా చేసేసినాము. ప్రీపేమెంట్ చేసిన తర్వాత ఏమైందంటే మా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయింది, కాకపోతే అక్కడ ఇంకా పేమెంట్ చేయాల అని చూపిస్తుంది.
3: ఒకసారి మీరు మీ స్టడీ సెంటర్ కి వెళ్ళి, నారాయణపేట స్టడీ సెంటర్ లో వెళ్ళి అక్కడ నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి ఒకసారి సమాచారం ఇవ్వండి. దాని ఏం టెక్నికల్ ప్రాబ్లం ఏముందో మేము ఒకసారి వెరిఫై చేయించేసి మీకు ఇన్ఫార్మ్
0: చేస్తాము.
2: అనిల్ కుమార్
0: అండి. అనిల్ కుమార్
3: గారు, నారాయణపేట స్టడీ సెంటర్కి వెళ్ళి ఒకసారి మీరు ఏదైతే పే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేశారో అవన్నీ ఒకసారి చూపించండి. అక్కడి నుంచి మా ఎగ్జామినేషన్ బ్రాంచ్ కానీ స్టూడెంట్ సర్వీస్ బ్రాంచ్ కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెక్నికల్ ప్రాబ్లం ఏముంది సమాచారం ఇచ్చేసి మీకు సమాచారం అందజేసేస్తామండి.
2: ఓకే.
3: నీలిమ గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఆల్రెడీ మన విద్యార్థులకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మా విసిఈ గారు యోగితా రాణ గారు, గవర్నమెంట్ యొక్క ఎడ్యుకేషన్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ వాళ్ళ యొక్క సహకారంతో మేము అంబేద్కర్ ఏఐ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. ఏఐతోని ఏ విధంగా విద్యార్థులకు బోధించవచ్చు అనేటువంటి విషయాలపైన కూడా మేము ఒక దాదాపు ఒక 1500 మంది టీచర్స్కు ఇటీవల కాలంలో అంబేద్కర్ యూనివర్సిటీ ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. అంటే ఒక దేశం అంబేద్కర్ యూనివర్సిటీ ఒక డిజిటల్ హబ్గా ఉంది. దీంతోపాటు ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తున్నాము. ముందుగా వి హబ్ అనేటువంటి విషయంపై కూడా.
0: సార్, వి హబ్ గురించి మాట్లాడే ముందు, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం సార్.
3: నమస్కారం.
4: నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి
4: సార్. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిఎడ్ లేదా బిఎడ్ ఎంఎడ్ ఏమన్నా ఆపర్చునిటీ ఉందా సార్ చదువుకోవడానికి?
3: డిఈడి ఉండదు, బిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి కంపల్సరీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి టీచర్లు, ఆ తర్వాత ఎవరైనా డిప్లొమా ఎడ్యుకేషన్ డిఈడి పూర్తి చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నిర్వహించినటువంటి బిఈడి ఎంట్రన్స్లో ర్యాంక్ వస్తే తప్ప, ఎందుకంటే అవి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎన్సిటిఈ రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే మేము అడ్మిషన్ ఇస్తాం కాబట్టి ఎంట్రన్స్ రాసి అందులో ఉన్న ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మీకు అడ్మిషన్ పొందవచ్చండి.
4: ఓకే. ఎంఎడ్ ఉంటుందా సార్?

0: ఎంఏడ్ అంటే ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ అనేది ఈ సంవత్సరంలో త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఆల్రెడీ యూజీసీ నుంచి మాకు అప్రూవల్ వచ్చింది, ఈ నెలలో అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము. అప్పుడు మా వెబ్సైట్లో చూసేసుకొని మీరు దాన్ని అడ్మిషన్ తీసుకోవచ్చండి.
1: ఓకే సార్. సార్ ఇంకోటి, నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, నేను పీజీ చేద్దాం, పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమన్నా ఆపర్చునిటీ ఉంటుందా ఓపెన్ యూనివర్సిటీ నుంచి?
0: అంబేద్కర్ ఓపెన్స్లో ఎంబీఏ అవకాశం ఉందండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలను బట్టి మేము ఎంట్రన్స్ పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సూపర్వైజర్ కింద ఆరుగురు కన్నా ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వేకెన్సీలు ఉంటే, ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలను బట్టి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
1: ఓకే. ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు, ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనం ఎంఏ ఏదైనా పొలిటికల్ సైన్స్ కానీ హిస్టరీ సంథింగ్ ఏదైనా మనం చదువుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతామా? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నట్టుగా ప్రయారిటీ ఇవ్వరు అన్నట్టుగా అలా బయట ఫ్రెండ్స్ కొంతమంది అన్నుండే, అది ఎంతవరకు కరెక్ట్ అని.
2: మీ పేరండి?
1: సాయి అండి.
2: సాయి గారు. సాయి గారు, మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసిన, పీజీ చేసిన ఎటువంటి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర చేస్తే దట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ ఆఫర్డ్ బై ఎనీ అదర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. మనది యూజీసీ అప్రూవ్డ్ ప్రోగ్రామ్సే మనం ఆఫర్ చేస్తాము. మీరు మన దగ్గర డిగ్రీ చేసినట్లయితే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా మీరు ఎలిజిబుల్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. ఈ రోజుల్లో చూసినట్లయితే మనకు సిద్దిపేట కలెక్టర్ కానివ్వండి, లేదంటే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మన బలరామ్ గారు ఐఆర్ఎస్ ఉన్నారు. సో వీరంతా మన దగ్గరే డిగ్రీ చేశారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే డిగ్రీ చేశారు. వారి స్వయం కృషితో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి విద్యతో పాటు వారు వారి స్వయం కృషితో వారు ఈరోజు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఆపర్చునిటీస్ యూ గ్రాబ్ అన్నమాట. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ డిగ్రీ.
3: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, నేను కలవకుర్తి నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి సార్. చెప్పండి
4: సార్, ఈ ఓపెన్ యూనివర్సిటీలో లా కూడా ఉంటుందా సార్?
2: లా ఉండదండి, లాకి పర్మిషన్ లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో.
4: ఆన్లైన్ విధానం గిట్లా ఏమైనా?
2: లేదండి లేదండి.
3: పల్లవి గారు, ఇప్పుడు అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీహబ్తో కలిసి మీరు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను కూడా కొన్ని చేస్తున్నారు కదా, దీని గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా?
2: అవునండి నీలిమ గారు, మా దగ్గర మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 48% to 50% ఉన్నారు అమ్మాయిలు. సో దట్ షోస్ అంటే విమెన్ కూడా హైయర్ ఎడ్యుకేషన్లో వారు జాయిన్ అవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళు వివిధ కారణాల వల్ల వారు రెగ్యులర్గా వెళ్ళలేకపోతారు. సో మా దగ్గర చాలామంది అమ్మాయిలు దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఇలాంటి అమ్మాయిల కోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉండాలని మా వీసీ గారు భావించి మాకు వీహబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ వారితో మాకు ఒప్పందం అయిందండి. ఇది మనకు 6 మంత్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, వీ ఎనబుల్ ప్రోగ్రామ్. సో దీని ప్రకారం ఏంటంటే మన విద్యార్థులకి కేవలం జాబ్ సీకర్సే కాకుండా అంటే జాబ్ క్రియేటర్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ని వాళ్ళలో డెవలప్ చేయడాని కోసం అని చెప్పేసి మేము ఈ 6 మంత్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర బీఏలో కానీ బీకామ్ బీఎస్సీలో స్టూడెంట్స్ లేదంటే పీజీ కూడా, కాకపోతే దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంది, 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి విమెన్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చు అనమాట. అంటే చాలామందికి, కొంతమంది ఆల్రెడీ చిన్న చిన్న బిజినెసెస్ చేస్తూ ఉంటారు, లేదు అంటే చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉంటుంది, వారి కోసము ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ మనకు ఏంటంటే మన విమెన్ లెర్నర్స్ జనరల్గా విమెన్ మనం చూసినట్లయితే వారికి కొన్ని స్కిల్స్ అనేవి దే డు నాట్ పొసెస్ సర్టన్ స్కిల్స్ లైక్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ నెట్వర్కింగ్ స్కిల్స్ కానీ, లేదంటే వారికి కాన్ఫిడెన్స్ అనేది కూడా యాక్చువల్లీ ఉండదు, అంటే మనం చెయ్యగలము అనే కాన్ఫిడెన్స్ వారిలో ఉండదు. సో ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా, వారు ఒక ఏదైనా కళ కన్నారనుకోండి అంటే పారిశ్రామికవేత్తలుగా ఉండాలని చెప్పేసి దానికోసం ఈ వీ ఎనబుల్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ప్రోగ్రాము. దీనికి మా విమెన్ లెర్నర్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మా వెబ్సైట్లో దీనికి అప్లికేషన్ ఉంది, మీరు జాయిన్ అయితే 6 మంత్స్లో మీకు ఇండస్ట్రీ మెంటర్స్తో కనెక్ట్ చేసి మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎలా ఉంటుంది అనేది మేము ఇన్పుట్స్ ఇస్తామండి.
3: బాగుందండి. చదువుతో పాటు ఉపాధి, అలాగే అమ్మాయిల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమం వీహబ్తో కలిసి మీరు చేయడము, అలాగే ఇప్పుడున్న జనరేషన్లో డిజిటలైజేషన్ ప్రతిదీ అవుతుంది, ఏఐ యుగంలో ఏఐ మీద ప్రతి

0: ప్రత్యేకమైన కోర్సెస్ అంటే చదువుతో పాటు ఇవన్నీ అందించడం అనేది చాలా గొప్ప విషయం అండి. అసలు రుణపడి ఉంటారండి అందరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి. సార్ ఇందాక
1: నీలిమ గారు ఇంకొకటి ఏమిటంటే,
0: సార్
1: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంతకుముందు ఒక టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ లో ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు మొత్తం కూడా డిజిటల్ అయిపోయిన తర్వాత, డిస్టెన్స్ డిజిటల్ అయిన తర్వాత అంబేద్కర్ ఇటీవల కాలంలో 4 కోర్సులకు ఆన్లైన్ కోర్సులకు యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. మొత్తం భారతదేశం ఉన్నటువంటి ఎవరైనా ఇండియన్ సిటిజన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్లైన్ ద్వారా చదువుకునేటువంటి అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము. ఎంఏ తెలుగులో కానీ, బీకామ్ తెలుగు మీడియం, బీకామ్ ఇంగ్లీష్ మీడియం, ఎంకామ్, ఈ 4 కోర్సులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆన్లైన్లో డిగ్రీ చదువుకునేటువంటి అవకాశం ఉందండి. అది త్వరలో.
0: సార్ ఇప్పుడు వీటితో పాటు ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇందాక ఒక నాగరిక కర్నూలు నుంచి ఒక ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవో చెప్తే కొత్త కోర్సెస్ ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని అన్నారు. సో ఇంకేమైనా కొత్త కోర్సెస్ ఉన్నాయా? అవి కూడా ఆన్లైనా ఆఫ్లైనా, ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు సార్ మీరు?
2: నీలిమ గారు, మాకు రీసెంట్గానే యూజీసీ కొత్త ప్రోగ్రామ్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఇందాక డాక్టర్ వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా MSW మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ MSc జియోగ్రఫీ. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకు కరెంట్ కాంటెంపరీగా డిమాండ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్స్ మనకి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మాత్రం త్వరలో రాబోతుంది. MSW, MSc జియోగ్రఫీ అయితే ఆల్రెడీ మన క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వారు జాయిన్ అయ్యవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ కూడా మనకు యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది. సో యూజీసీ నుంచి అప్రూవల్ రావడం వల్ల ఈ 4 ప్రోగ్రామ్స్ కూడా, ఏవైతే బీకామ్ ఇంగ్లీష్ మీడియం, బీకామ్ తెలుగు మీడియం, ఎంకామ్ అండ్ ఎంఏ తెలుగు ప్రోగ్రామ్స్ని మేము ఆన్లైన్లో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. స్టూడెంట్ అనేవారు ఎక్కడ ఉన్నా కూడా వారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఆన్లైన్, కంప్లీట్ ఆన్లైన్గా ఆన్లైన్లో ఈ డిగ్రీని వారు కంప్లీట్ చేయవచ్చు.
0: మీరు వింటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కామ్డే గారు, అలాగే విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో
1: హలో చెప్పండి.
3: మేము గోదావరి నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి
3: మేడం. అది 2000 టైంలో నేను డిప్లొమా చేశాను త్రిబులీ.
1: ఓకే చెప్పండి.
3: 21-22 ఇయర్స్ కంటిన్యూ చేసి ఫైనల్ ఇయర్ లో ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్స్ ఫైనల్ సార్. అది ఇప్పుడేమన్నా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా సార్?
1: అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసి అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నారా?
3: డిప్లొమా కంప్లీట్ కాలేదు సార్. నాది అంబేద్కర్ దీంట్లో డిగ్రీ కంప్లీట్ చేశాను, నా డిప్లొమా కొంచెం ప్రాబ్లం ఉన్నది సార్. ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను నేను.
1: కంప్లీట్ గా ఇంటర్మీడియట్ గానీ పాలిటెక్నిక్ గానీ పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అంబేద్కర్ డిగ్రీ అడ్మిషన్ దొరుకుతుందండి.
3: సార్ ఇప్పుడు నేను అడిగేది డిప్లొమా గురించి అడుగుతున్నాను సార్. నాకు అంబేద్కర్ డిగ్రీ కంప్లీట్ చేశాను, అయిపోయింది. త్రిబుల్ సిసి లో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ అయ్యింది సార్. అది ఏమన్నా రాసుకోవడానికి
1: అవకాశం లేదండి. పాలిటెక్నిక్ సంబంధించిన దాంట్లో మనం అడ్మిషన్ ఇందులో అవకాశం లేదు.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, సో బీఈడీ చేయడానికి ఎలాంటి అర్హతలు కావాలి వెంకటేశ్వర్లు గారు?
1: నీలిమ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ చేరాలంటే కంపల్సరీ డిఈడి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని పాతకాలం టీటీసీ అనేటువంటి,
0: అవును,
1: అది పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్లో కానీ పనిచేస్తూ ఉండాలి. అటువంటి వారికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక 500 సీట్లు మాత్రమే యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. వాటి కోసం ఇటీవల కాలంలో ఎంట్రన్స్ కూడా పూర్తి చేశాము. ఆ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు సెప్టెంబర్ చివరి వారంలో 3rd వారంలో మేము అడ్మిషన్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తామండి.
0: పల్లవి గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్లో రూరల్ యూత్, విమెన్, వర్కింగ్ లెర్నర్స్ వంటి వర్గాలకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందిస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు వాళ్ళ కోసం?
2: నీలిమ గారు, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ కాకుండా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వామి రామానంద్ తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేషన్, వారి ఆర్గనైజేషన్, వారితో పాటు మనం ఒప్పందం చేసుకున్నాము.

0: దీని ప్రకారం ఏంటంటే, మనము మెయిన్గా ఈ గ్రామీణ విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థిని విద్యార్థులకు వారికి వారి దగ్గరే అంటే ప్రాంతీయ అవసరాలు అనుగుణంగా స్థానిక వనరులను బట్టి మరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనము స్కిల్స్ అందించడంపై మనం దృష్టిని పెడుతున్నాము. దీనికోసము కొన్ని చాలా మంచి ప్రోగ్రామ్స్ అంటే అకౌంట్స్ అండ్ జిఎస్టీ అసిస్టెంట్, బేసిక్ కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మన డివైజెస్, సోలార్, ఏసీ ఇలాంటివి, అంటే ఇలాంటి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇవి వొకేషనల్ ప్రోగ్రామ్స్. ఇట్ డిపెండ్స్ 30 డేస్ నుంచి 45 డేస్ వరకు ఒక స్టూడెంట్ కంప్లీట్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే కేవలము బుక్ నాలెడ్జే కాకుండా వాళ్ళకు వర్క్షాప్స్లో ఇండస్ట్రీ ఎక్స్పోజర్తో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు విద్యార్థికి ఒక డౌట్ రావచ్చు, అంటే మేము ఇది చేసి మేము ఈ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మాకు ఏంటి లాభం? సో మీరు దీన్ని చేయడం వల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడం వల్ల మీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా మీరు మీ సొంతంగా ఏదైనా వర్క్షాప్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే సొంతంగా బిజినెస్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తే ఇది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళు బొటిక్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి అవకాశాలని కల్పించవచ్చు, వారే కాకుండా ఇంకో 10 మందికి చూపించవచ్చు. అదేవిధంగా రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి, వారికి నాలెడ్జ్ ఉంటే వారు సొంతంగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ని పెట్టుకొని ఇంకా మిగతా వాళ్ళకి ట్రైన్ చేసి వారు వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్గా మనము వారికి కంప్లీట్గా ట్రైన్ చేస్తున్నామండి. ఇది కంప్లీట్ మనకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ప్రోగ్రామ్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. మనకు దీనికి ఫీజు అంటూ ఏమి ఉండదండి. మనకు వాళ్ళకి అకామిడేషన్ కూడా ఫ్రీలో ఉంటుంది, ఫుడ్ ప్రొవిజన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది.
1: ఓ నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: కరీంనగర్, కరీంనగర్ నుండి, అంటే హైదరాబాద్ పల్లెటూరు అండి.
1: చెప్పండి.
2: అయితే మా మిత్రుడు 1998-99-2000 సంవత్సరంలో ఆయన అంబేద్కర్ యూనివర్సిటీ పాస్ అయ్యాడు, అన్ని క్లియర్ అయిపోయినాయి, ఉద్యోగిత గోదావరి గారిని వెళ్ళిపోయాడు, అవసరం లేకుండా సర్టిఫికేట్ తీసుకోలేదు, ఆయన పాస్ అయిన సర్టిఫికేట్ ఇస్తారు కదా మేడం?
3: ఇస్తారండి, దానికి సంబంధించిన సర్టిఫికెట్, దానికి సంబంధించిన సర్టిఫికెట్
2: తీసుకోలేదు.
3: దానికి
2: పాస్ అయిన అప్పుడు పాస్ అయిన మెమోస్ ఉండే కదమ్మా, మెమోస్ కూడా ప్రెజెంట్ అతని దగ్గర లేవు. ఎవరైతే పని చేసి దిగిపోయాడు, అయితే ఇప్పుడు అతను లా చేయాలంటే మరి అవసరం కదా, ఇప్పుడు సర్టిఫికెట్ అవసరము.
3: అదే
2: తీసుకోవాలంటే ఆయన ఏం చేయాలి?
3: అతనికి ట్యూషన్ ఫీజు సంబంధించిన వివరాలు కానీ, హాల్ టికెట్ సంబంధించిన వివరాలు కానీ, మెమోలు కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనము అతని యొక్క డేటా కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. అది తీసుకొని యూనివర్సిటీకి రండి, అది తీసుకుని యూనివర్సిటీకి వస్తే ఆయన డేటా మొత్తం కూడా తీసేసి మొత్తం కూడా ఆయన సర్టిఫికెట్ కూడా ఇప్పించేసిస్తాం.
2: ఓకే,
3: థ్యాంక్ యూ.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మనీషా అండి, హైదరాబాద్ నుంచి.
1: చెప్పండి మనీషా గారు.
4: నేను స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాల్ చేస్తున్నాం.
3: మనీషా గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్పెషల్ బీఈడి త్వరలో ఇంటర్వ్యూ కండక్ట్ చేద్దాము. అయితే ఒక మేము వెయిటింగ్ ఏంటంటే, ఆర్సీఐ అని ఒక సంస్థ ఉంటుంది దీనికి స్పెషల్ బీఈడి ఇవ్వడానికి, పర్మిషన్ ఇవ్వడానికి, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో పర్మిషన్ ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాము. అది ఆల్రెడీ యూజీసీ నుంచి అప్రూవల్ వచ్చింది, త్వరలో రాగానే ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇస్తామనండి.
4: సార్, మొన్న ఆర్సీఐ నుంచి ఒక నోట్ అంటే లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చింది సార్, అందులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నేమ్ కనిపించలేదు. అంటే వచ్చే స్కోప్ ఉందా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకోవాలా అన్నది నా డౌట్ ఉంది.
3: మా యూనివర్సిటీ కోఆర్డినేట్ చేస్తుందండి, లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మనకు సంబంధించిన వివరాలు అన్ని కూడా సబ్మిట్ చేయమన్నా సబ్మిట్ చేశాము, వెయిటింగ్ ఫర్ ది ఆర్సీఐ అప్రూవల్, రాగానే ఇమిడియట్ నోటిఫికేషన్ ఇస్తాం.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అండి, నేను శివ, హైదరాబాద్ మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శివ.
5: అది 10th 2013 లో అయిపోయింది అండి, తర్వాత ఓపెన్ డిగ్రీ ఏమైనా చేసుకోవచ్చు అండి?
3: ఏమైందండి 10th 2012 అంబేద్కర్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా మీరు? అంబేద్కర్ లో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అంబేద్కర్ ప్రొఫెషనల్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అది లేకపోయినా ఓపెన్ ఇంటర్ కానీ.
1: శివగారు ఇప్పుడు ఓపెన్ ఇంటర్కి కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు, మీరు ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి, డేట్ కూడా చాలా తక్కువ సమయం ఉంది, అప్రోచ్ అయ్యి మీరు అక్కడ ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేయండి.
3: మీకు సమీప స్కూల్ ఇక్కడ నా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి,
1: గవర్నమెంట్ హై స్కూల్స్,
3: గవర్నమెంట్ హై స్కూల్లో ఉంటాయి. వాళ్ళని సంప్రదించినట్లయితే అది గ్యాప్ ఉంటే ఒకటే సంవత్సరంలో ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసుకుంటే అవకాశం ఉందండి.
1: వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎస్ఆర్టీఆర్ఐ భాగస్వామ్యం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు స్కిల్ డెవలప్మెంట్ అలాగే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని మీరు చేరేస్తున్నారు. సో విద్యార్థుల్ని స్కిల్ ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్మెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వరకు తీసుకెళ్ళడానికి విధానం ఎలా ఉంది, ఎలాంటి ప్రొసీజర్ మీరు ఇక్కడ ఫాలో అవుతున్నారు?
3: నీలిమ గారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు టీసీఎస్ సాయంతో స్కిల్ ప్రోగ్రాంలు ఇప్పించడానికి ఎంఓయు పెట్టుకున్నాం, అదే రకంగా స్వామి రామానంద తీర్థ వాళ్ళతో స్కిల్ ట్రైనింగ్ సంబంధించిన పెట్టుకున్నాం. ఇవే కాకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మా విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి ప్లేస్మెంట్ సెల్ కూడా పెట్టేసి ఇటీవల కాలంలో జాబ్ మేళా కూడా కండక్ట్ చేశాము, అందులో చాలామంది విద్యార్థులు కూడా ఉపాధి లభించింది అందులో వారికి.
1: హలో పల్లవి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ అలాగే యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు?
0: నీలిమ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు కేవలం టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉండదన్నమాట. సో దాంతోపాటు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్, ఇవన్నీ పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనము ఈ టాటా టీసీఎస్ ప్రోగ్రాంలో కంప్లీట్గా మనము వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తున్నాము. మనం డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేసి వారికి మెంటర్స్తో కనెక్ట్ చేసి మనము ఆన్లైన్లో వారికి మనం ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన నేటి ఉద్యోగ ప్రపంచంలో వాట్ యు నో అనే దానికంటే వాట్ యూ కెన్ డూ అనేది చాలా ముఖ్యమైంది. సో అందుకని చెప్పేసి మనం టాటా టీసీఎస్ ప్రోగ్రాం కానీ రాశి ప్రోగ్రాం కానీ వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. కాబట్టి వారు ఒక కార్పొరేట్ లైఫ్కి, ఒక ఎంఎన్సీలో పనిచేయడానికి కానీ ఒక కార్పొరేట్ లైఫ్లో వారు ఎంటర్ అవ్వడానికి వాళ్ళకి మనం కంప్లీట్గా సంసిద్ధం చేస్తామన్నమాట. కేవలం డొమైన్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అడిషనల్ స్కిల్స్ అనేవి మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మన గ్రాడ్యుయేషన్తో పాటు మన విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: అదే హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి.
1: చెప్పండి
5: సార్. మేడం, అది మా పాప డిగ్రీ చేసింది, ఇంటర్ చేసింది, ఇంటర్ మధ్యలో ఆపేసింది. డిగ్రీ చేయాలంటే ఎలా చేయాలండి?
1: ఇంటర్ కంప్లీట్ చేయాలండి.
5: ఇంటర్ అంటే ఇంటర్ ఎట్లా మాకు చెప్పాలి?
3: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ 2 ఇయర్స్ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ పూర్తి చేయాలండి. అయితే ప్రస్తుతం మీరు ఇంటర్ ఫెయిల్ అయింది కాబట్టి ఆమె రెగ్యులర్గా మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ సమీప ప్రాంతాల్లో హై స్కూల్, చాలా హై స్కూల్లో ఓపెన్ ఇంటర్ సెంటర్లు ఉంటాయండి,
1: గవర్నమెంట్ హై స్కూల్స్,
3: గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో. ఆ దాంట్లో అడ్మిషన్ తీసుకుంటే ఒక సంవత్సరంలోనే 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు గ్యాప్ ఉంటే.
1: అది కూడా త్వరలో డేట్ అయిపోతుంది, ఇమీడియట్ గా మీరు అప్రోచ్ అవ్వండి. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: మేడం, వాసుదేవచారి మేడం, నేను జర్నలిస్ట్.
1: చెప్పండి సార్.
6: మేడం, ఇప్పుడే సార్ మేడం ఒక విషయం చెప్పారు, అంటే ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు బయట జాబ్స్ దొరకవు, తక్కువ చూస్తారని చెప్పేది ఒక భావం అన్నది ఏదిస్తారు. ఇప్పుడే సార్ కూడా చెప్పారు, కొందరు ఆఫీసర్స్ సిద్దిపేట కలెక్టర్ గానీ ఆఫీసర్స్ ఓపెన్ యూనివర్సిటీ చేసి ఉన్నారని, అట్ ద సేమ్ టైం సిటీ జాయింట్ కమిషనర్ జోయల్ జేవస్ గారు కూడా ఓపెన్ యూనివర్సిటీ చేసేవారండి.
3: కరెక్ట్ అండి.
6: అయితే నా సూచన ఏంటంటే సార్, ఇలా ప్రముఖులైన వాళ్ళు, మన ప్రముఖులైన వారు, వారి జాబితాను నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ అదర్ వాళ్ళు ఇతర ప్రముఖ స్థానంలో ఉన్నారు వాళ్ళ వివరాలను ఒక మన సైట్ లో పెట్టగలిగితే కనుక ఇట్ ఇస్ వెరీ యూస్ఫుల్, వెరీ మచ్ యూస్ఫుల్ టు అదర్ ఫెలో ఫ్రెండ్స్, ఇంప్రెస్ కూడా అవుతారండి చాలా మంది.
0: అవునండి, మన వెబ్సైట్ లో మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. అదే విధంగా మేము అలుమ్నే అసోసియేషన్ కూడా మేము పీరియాడికల్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తాము, అప్పుడు మేము అందరినీ ఇన్వైట్ చేస్తాము, ఈ డిస్టింగ్విష్డ్ అలుమ్నే ని కూడా. సో వీరందరూ

0: అందరూ ఏంటంటే మనందరికీ ఇన్స్పిరేషన్, అంటే వారికి చదువు వివిధ కారణాల వల్ల ఆగిపోయినా కూడా వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి వారు ఈ రోజు జీవితాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి అదేవిధంగా అందరికీ ఇన్స్పిరేషన్ అనమాట. సో అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ అండి మీ సజెషన్ కోసం. మేము ఆల్రెడీ అది చేస్తున్నాము, దాన్ని ఇంకా విస్తృతంగా మేము వివరాలని అందిస్తాం.
1: డాక్టర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్ గురించి, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి స్కిల్ ట్రైనింగ్, చదువుతో పాటు ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఇండస్ట్రీస్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, అలాగే పిల్లలు చదువుకుంటూ ఎలా సంపాదించవచ్చు అనే స్కిల్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు అనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ పల్లవి కామ్టే గారు, అలాగే డాక్టర్ వెంకటేశ్వర్లు గారు. సో ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెప్టెంబర్ 9 చివరి తేదీ కాబట్టి ఇంకెవరైనా మిగిలి ఉంటే, ఇంకెవరైనా ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సెస్లో చేరాలనుకునే వాళ్ళు సెప్టెంబర్ 9 లోపు ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి ఆ దరఖాస్తు చేయాలని ప్రతి ఒక్కరికి ఆల్ ఇండియా రేడియో ద్వారా కోరుతున్నామండి. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
2: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాల గురించిన లైవ్ ఫోన్ఇన్ విన్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీస్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈరోజు సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సైదాబాద్ వైజంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో 100 కోట్ల కుంభకోణం అనే పేరుతో ప్రచారమవుతున్న వార్తలను జీహెచ్ఎంసీ ఖండించింది. వాస్తవానికి 78 ఇన్వాయిస్లకు సంబంధించి 6.92 కోట్ల రూపాయల మేర వ్యత్యాసాలు గుర్తించామని, ఈ మొత్తం పూర్తిగా వసూలైందని కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఖాళీ స్థలాలకు మరోసారి రికార్డు ధరలు పలికాయి. కేబీహెచ్పీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 1 చదరపు గజం భూమి 2,70,000 రూపాయలకు అమ్ముడైనట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ తెలిపారు. భూగర్భ గనులకు ప్రైవేటు పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ అమలవుతున్న వన్వే విధానాన్ని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ నిన్న పరిశీలించారు. ఆగస్టు 18న ప్రారంభమైన ఈ విధానం 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఫిల్మ్నగర్ జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లలో పర్యటించారు. హైదరాబాద్లో అత్యాచారం హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన తారక రామారావు తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు మేకలు పశువుల కబేళాలతో పాటు మాంసం బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533B కింద ఈ నోటీసు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11:05 దాటి 12 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రేమైన శ్రోతలకు నమస్కారం. నేను మీ అశోక్. తనువుకు తుళ్ళింత, మనసుకు పులకింత ఆయన పాటలు. ప్రేమకు పలుకరింత, ప్రణయానికి వెన్నెల చింత ఆ కలం కురిపించిన కమ్మని గీతాలు. కవించే వయసుకు కావ్యసుమాల మకరందానందం ఆయన భావ సౌందర్యం. అరవిప్పిన ప్రేమ పూదోటలు, పడవ ప్రయాణ అనుభూతి ఆ మనసు కవి సాహిత్యం. అందరూ రాసినట్టుగా ఆయన మాటలను కలంతో కాకుండా మనసుతో రాస్తారు. మనసు లోతుల్లో అంతరంగాన్ని అన్వేషించి భావోద్వేగాలను వెలికితీసి అక్షరమాలగా అల్లి పాటగా పేర్చి రసడోలికల్లో ముంచేసి ఆనంద పరవశులు చేస్తారు. మరి అంతలా పాటలతోనే కాకుండా సంభాషణలతోనూ తెలుగు తెరపై వేదాలుగా భాసిల్లిన ఆ సినీ గేయ రచయితి గురించి ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గుర్తు చేస్తూ ఆ కలము నుండి కురిసిన నవరసాల ఊటల జలపాతాలను ఆస్వాదిద్దాం.

పదాల పొందికలో పరవశం, వాక్యాల వరుసలో సరసం, చరణాల సొరగులో జీవిత సారాన్ని చెప్పే వేదాంత కవి. సందర్భం ఏదైనా సరే, సన్నివేశం ఎలాంటిదైనా సరే, ఆ కలం కదిలితే చాలు, హృదయాలు ద్రవించి ఉద్వేగపు ఊటలు ఊరి జన హృదయాల తంత్రులను ఆర్ద్రంగా తట్టి అంచనాలకు అందని అనుభూతులను అనుభూతుల తీరాలకు తీసుకుని వెళతాయి ఆయన హృద్యమైన పాటలు. మనసు కవిగా, మనసున్న కవిగా, మనుషుల మనసులను చెలింపజేసే కవిగా చరిత్ర సృష్టించారు ఆయనే ఆచార్యాత్రేయ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటిసిని గేయ రచయిత ఆత్రేయ గారి జీవిత విశేషాలు, ఆయన ఫిలాసఫీ, ఆయన పాటల్లో ఉన్న మాధుర్యం, ఆయన యొక్క పాటల విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా యాంగిల్స్ ఉంటాయి. మనం కొన్ని రకాల యాంగిల్స్ మనం తీసుకుంటున్నాం, మంచి మంచి పాటలు వింటున్నాం. ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టు విప్పుతాయి. ఆయన రాసిన పాటలైనా మాటలైనా జీవితాన్ని కాచి వడబోసిన నగ్న సత్యాలు సినిమాలలో పాటల రూపంలో సంభాషణలతోనూ హృదయాలను కదిలించారు. వాస్తవికంగా సన్నివేశాలకు అంతే స్థాయిలో కరుణామృత రసాలతో పాటు అన్ని రసాలను తో కలిపి పాటలు రాయటం ఆత్రేయకే చెల్లింది. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన కరుణరసము గల శృంగార భావములు గల అర్థాలున్నాయి. అలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ రాయటంలో ఆత్రేయ తర్వాతే ఎవరైనా అని సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పేరు ఆయనకు.

సందిగ్ధంతో మనసు అల్లకల్లోలం అవుతున్నప్పుడు సంక్లిష్టమైన భావాలను సరళమైన పదాలతో అనంత భావం బోధపడేలా పాటలు రాయటం. అందులోనూ మనసుకు సంబంధించిన సినీ గేయాల విషయానికి వస్తే ఆత్రేయ గారు రాసినన్ని

నిజానికి మనిషి చుట్టే అన్నీ తిరుగుతాయి. ఆ మనిషికి, మనిషి ప్రవర్తనకు మనసే ప్రధాన కారణం. కాబట్టి ఆ మనసు ఎన్నో రకాలుగా శిల్పం మాదిరిగా మలిచి కళాన్ని కదిలించి అక్షరాలకు జీవం పోశారు అద్భుతమైన పాటల రూపంలో

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarsana Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Cheneta Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్నాం గుర్తుకొస్తున్న కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గీ రచయిత ఆచార్య ఆత్రేయ కలము నుంచి చాలువారిన కమ్మటి గీతాలు, ఆయన ఫిలాసఫీ, తర్వాత ఆయన పాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి సినిమాలలో కొన్ని కొన్ని సన్నివేశాలలో మాటల కందని భావాలను వ్యక్తం చేయాలంటే ఒక్క పాట ద్వారానే సాధ్యపడుతుంది. మనసు గతి ఇంతే అంటూ జీవిత సత్యం చెప్పారు. నేను పుట్టాను, ఈ లోకం విడిచింది అంటూ లోకం తీరు చెప్పారు.

ప్రేక్షకుల హృదయాల్లో ఆయన పాటకు పట్టింగట్టారు. అంతలా ఆయన పాట నరనరాన జీర్ణించుకుపోయింది. ప్రేక్షకులను మనసుల్లో కదిలించేంతగా ఆ బ్రెయిన్లో ఆ మనసులు నాటుకుపోయాయన్నమాట ఆ పాటలు. తరం ఏదైనప్పటికీ ఈ తరం వాళ్లు కూడా ఆయన పాటలు వింటే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు, ఒక సందేశాన్ని గమనిస్తారు. తర్వాత ప్రేమలో జీవిత ప్రయాణంలో ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలి, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని అధిగమించాలి, తర్వాత మనుషుల మధ్య కుటుంబాల మధ్య ఆ భావోద్వేగాలు ఆ ప్రేమానురాగాలు ఎలా ఉండాలో కూడా ఆయన పాటలో చూపించారు. అంత అద్భుతమైనటువంటి కవి ఆచార్య ఆత్రేయ.

0: ఆత్రేయ గారి కాలంలో ఎంతో మంది దర్శకులున్నా సరే, ఎంతో మంది సంగీత దర్శకులైనా సరే, వారి వారి సినిమాలలో సన్నివేశం పండాలంటే ఆత్రేయ కలం ఉండాలని ఫీల్ అయ్యేవారు. అందుకే ఆయన కాస్త లేట్ చేసినా వీలు పడదు రాయను పొమ్మన్నా కూడా హృదయపూర్వకంగానే ఆహ్వానించేవారు ఆ రోజుల్లో. కారణం, ఆయన పాటైనా మాటైనా సినిమాల్లో ఉంటే అవి జనరంజకమై ప్రేక్షక నాడుల్లోకి ఎక్కి మెస్మరై చేశాయి కాబట్టి.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల.

ఆత్రేయ గారు ఎక్కువగా పనిచేసిన దర్శకులు కేసర్ ప్రకాష్ రావు, ఆదుర్తి సుబ్బారావు. దాదాపు వీరు తీసిన సినిమాలు దాదాపు ఆత్రేయ గారే. మంచి సంభాషణతో పాటు ఆనిముత్యం లాంటి పాటలు రాశారు. అలా తన సినీ కెరీర్లో 1400కు పైగా అజరామర సినీ గీతాలను రాశారు. అందులో 100కి పైగా మనసుపై రాసిన గీతాలే ఉండటం ఏ కవికి సాధ్యపడిన విశేషమన్నమాట.

స్వతహాగా ఆత్రేయ గారు ప్రేమ పిపాసి, అలాగే వీణ పాటలంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. వీణ పాటలు ఆయన రాసినంత అందంగా ఎవరూ రాయలేదు. కారణం, అందులో తన బాల్యంలో ఒక ప్రేమకథ సారముంది. అంతేకాకుండా దర్శకులు చెప్పిన సందర్భం బట్టి, రాసిన సన్నివేశం బట్టి, వారు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ పాటలు రాసినవి ఉంటాయి. అలా వీణ పాటలు కూడా ఎంతో అద్భుతంగా రాసినటువంటి సందర్భాలు ఆ పాటలను కూడా వీణుల విందును అందించాయి. మరి అందరి హృదయాలను మీటాయి కూడా. హృదయాంతరాల్లో పొంగిపొరిన ప్రేమ సాగర మదనం చేసి ఆయన కళాన్ని కదిలించి మనుషులను కదిలిస్తారు ఆత్రేయ. అది ప్రేమరసమైన, కరుణరసమైన, శృంగారమైన, హాస్యమైన, అల్లరిపాటైన, ఇంకా ఆట పట్టించే పాటైన, పాట ఏదైనా సరే, రసం ఏదైనా సరే, ఆయన కలము నుంచి వచ్చినటువంటి ప్రతి పాట జనరంజకమై ప్రభంజనమై సాగింది. అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మనం ఒక్కొక్క పాటకు విశ్లేషణ తీసుకుంటే ఒక ఎపిసోడ్ అవుతుంది. కాబట్టి ఒక పీరియడ్కి సంబంధించినటువంటి పాటలు మనం ప్లే చేస్తున్నాము. తర్వాత ఇంకా ఎన్నో ఆలిముత్యం లాంటి పాటలు మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాము. ఆయన మీద ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నాము. అయినా కూడా విన్న ప్రతిసారి మనలో ఒక కొత్త కదలిక మొదలవుతుంది. అది ఆయన స్పెషాలిటీ.

ఆత్రేయ గారు గొప్ప వేదాంతి. ప్రతి విషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి పాటలైనా సంభాషణలైనా రాస్తారు. వేదాంతం వైరాగ్యం వంటబట్టించుకుంటే చాలా ప్రమాదం. వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అవి మనిషిలోని కార్యదీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయని ఆత్రేయ గారే స్వయంగా చెప్పేవారు. సినీ నిర్మాతలను, దర్శకులను ఇబ్బంది పెట్టిన ఆ తర్వాత ఆయన ద్వారా వచ్చిన విజయాన్ని చూసి గర్వపడేవారు అందరూ కూడా. అంతలా ఆయన మనసు కలం గుండెలను మీటింది, సప్త సరాగాలను పలికించింది, జీవన సాఫల్యాన్ని అందించింది. ఆయన పాట ఎప్పటికీ 16 ప్రాయంగా సజీవంగా ఉంటుంది.

0: ఇది ఇవాళ్టి గుర్తుకొస్తునే కార్యక్రమం. మీకందరికి నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. మీరింతవరకు గుర్తుకొస్తునే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్ సమయ నయీ దిల్లీ మే బెల్జియం కే ప్రధానమంత్రి బార్డ్ ది వెవర్ కే సాథ్ వార్తా కర్.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 29 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082, మరొక నెంబర్ 2324083, ఇంకో నెంబర్ 2955052 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో డాక్టర్ గారితో నేరుగా మాట్లాడడానికి మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ప్రముఖ రచయిత్రి పుట్టినరోజు సందర్భంగా మరి వారి యొక్క రచనలు, వారి యొక్క జీవిత సక్సెస్ స్టోరీ గురించి మరి దాన్ని, వారి యొక్క కృషిని మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిగా తీసుకుందాం.

హుల్లాబాలు ఇండిగువా ఆర్చర్డ్ అనే తన తొలి నవలతోనే రచయితగా మేరు శిఖరంగా ఎదిగారు. సల్మాన్ రషిడీతోనే ప్రశంసలు పొందిన భారతీయ రచయిత్రి. బెట్టి ట్రాస్క్ అవార్డు పొందిన మహిళా అక్షరయోధురాలు. 2006 మ్యాన్ బుకర్ ప్రైజ్ అందుకున్న మహిళా ఉత్తుంగ తరంగం అన్నమాట. 2006 నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ కాల్పనిక అవార్డు గెలుచుకున్న భారతదేశ సాహిత్య కుసుమం ఆమె. ఆమె ఎవరు, ఏంటి, ఆమె సాధించిన విజయాలు ఏంటి తెలుసుకుందాం. అరే, ఆమె పుట్టినరోజు ఈరోజు అనమాట. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ రచయిత సాధించినటువంటి విజయాలను, ఆమె పట్టుదల, ఆమె కృషిని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అనే కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. కిరణ్ దేశాయ్, భారతీయ రచయిత్రి, బాల్యం నుంచి సృజనాత్మక రచనల వైపు దృష్టి పెట్టి తన తొలి నవలతోనే ప్రపంచ రచయిత మేధావులచే ప్రశంసలు పొందిన రచయిత్రి అన్నమాట. 14 ఏళ్ల వరకు ఢిల్లీలోనే చదివి ఆ తర్వాత ఇంగ్లాండ్లో 1 సంవత్సరం పాటు అక్కడ చదివి ఆ తర్వాత యుఎస్లో స్థిరపడ్డారన్నమాట. మరి ఒక సాహితీ కెరటం ఆమె. తన మొదటి నవల హుల్లాబాలు ఇన్ ది గోవా ఆర్చర్డ్, ఆ నవలను చదివి బుకర్ ప్రైజ్ విన్నర్ ది గ్రేట్ లెజెండరీ రచయిత్రి సల్మాన్ రషిడిచే ప్రశంసలు పొందిన ఘనాపాటి ఆమె. ఆమె గురించి మరిన్ని వివరాలు చెబుతా, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి కార్యక్రమంలో. మరి అంతకుముందుకు మీరు బాహుబలి సినిమా నుంచి కార్తీక్ దామిని పాడిన పాట విన్నారు, అలాగే హరిచరణ్ పాడిన పాట కూడా విన్నారు. మరి ముకుంద సినిమా నుంచి, ఇప్పుడు శివం సినిమా నుంచి యాజిన్ నిజర్ సమీరా పాడిన పాట వచ్చేస్తుంది, ఆల్ టైమ్ హిట్స్ ఇవన్నీ కూడా.

రచనల పట్ల అంకితభావం ఎలా అద్దం పట్టిందో తన నవలల లిస్టుతోనే తెలిసిపోతుంది. 35 సంవత్సరాలలోపు కామన్వెల్త్ దేశాల పౌరులు రచించినటువంటి ఉత్తమ సృజనాత్మక నవలలకు రచయితల సంఘం అందించే బెట్టీ టాస్క్ అవార్డు అందుకున్నారంటే ఆమె కలం పదును ఏపాటితో అర్థం చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఆమె రచించిన 1, 2, 3 ఈ 3 నవలలతోనే మరి బుక్కర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ లో చేరిపోయారంటే మరి ఎంత ప్రతిభ, ఎంత అసాధారణ ప్రతిభ ఆమెలో దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఆమె రచన స్ఫూర్తిని మనం ఎందుకు తీసుకుంటున్నాము, ఎలా తీసుకోవాలి అంటే మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనం కసి పట్టుదలతో కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి ఈమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నిజానికి ఏంటంటే ఒక పెద్ద సాహితీ రంగంలో రచనల్లో నవలల్లో ఇచ్చేటువంటి ప్రపంచవ్యాప్తంగా ది గ్రేట్ బుక్కర్ ప్రైజ్ అనమాట. దానికోసం ప్రతి ఒక్కరు ఎన్ని రచనలు చేసినా ఆ అవార్డు సాధించాలి అని చెప్పేసి అనుకుంటారు. అలా ఎన్నో రచనలు చేస్తే గాని ఆ షార్ట్ లిస్టులోకి వెళ్ళం. అలాంటిది 1, 2, 3 నవలతోనే వెళ్లారంటే ఇంకా అర్థం చేసుకోండి తన ప్రతిభ, తన లోపల తన యొక్క మేధా సంపద ఎలాంటిదో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ చేసుకోలేని వాళ్ళు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తే చాలా చాలా బాగుంటుంది. రంగం ఏదైనా సరే మన యొక్క పట్టుదల, మన యొక్క సంకల్పం గట్టిదై ఉండాలి, కార్యదీక్ష గట్టిదై ఉండాలి.

వైపు ఆచరణ పెట్టాలి, ఆ సాధన చేయాలి, విజయం సాధించాలి అనేది చైతన్య స్ఫూర్తి మనకు ప్రతిరోజు తట్టి లేపుతుందన్నమాట. మీరు వింటున్న పాట కంచె సినిమా కోసం శంకర్ మహాదేవన్ ఆలపించింది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం ఈరోజు భారతదేశ రచయిత్రి కిరణ్ దేశాయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె చైత్రయాత్ర గురించి మనం విన్నాం. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలు సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు ఇప్పుడు.
1: భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

0: న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంకోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ మాట్లాడుతూ, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాంకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్దిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్దిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F-17 రాకెట్ ద్వారా

0: Earth Observation Satellite, which is going to be placed in the Geo platform for advanced Earth Observation purpose.
1: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్ లో ప్రచురించింది. ఈ నిబంధనలు ఐఎస్టీ ఉత్పత్తి నిర్వహణ వ్యాప్తి వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్దారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్దతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్ ఒక ప్రసిద్ధ నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలూడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం ప్రజాస్వామ్య విలువలు దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:40 దాటి 17 సెకండ్లు. ఈ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923 నంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్.

ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న పాట ఇరుముడి సినిమా కోసం డప్పు శ్రీను పాడింది. గీత రచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: జననాయకుడు సినిమా కోసం శ్రీకృష్ణ విశాల్ మిశ్రా పాడిన పాట విన్నారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చెన్నై లవ్ స్టోరీ సినిమా కోసం జావేద్ అలీ పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులు, మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్లు వీటి గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం కోసం మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం ఛాంపియన్ సినిమా కోసం కృష్ణ, తేజస్వి, మనీష ఎరప్ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్.

తెలుసు కదా సినిమా కోసం కార్తీక్ అద్విత వచ్చేలా పాడిన పాట విన్నారు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము రాబిన్ హుడ్ సినిమా కోసం జీవి ప్రకాష్ కుమార్ విద్య పాడిన పాట.

మీరింతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082 నెంబర్ మరొక నెంబర్ 2324085239 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ అండ్ కార్యక్రమం కోసం ట్యూన్ చేసుకోండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 1:10 వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టుమిషన్ల పథకం, ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 600

ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్, చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వంతెన ప్రారంభోత్సవం అనంతరం చెంచల్గూడ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. కుట్టుమిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు. కుట్టుమిషన్ల కోసం ఇప్పటివరకు 1,80,170 దరఖాస్తులు అందగా సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు. 327 బీసీ గురుకుల పాఠశాలల్లో 22కు మాత్రమే సొంత భవనాలున్న నేపథ్యంలో మిగిలిన వాటికి స్థలాల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ వేసినట్టు వెల్లడించారు. కళ్యాణలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే ఎత్తివేతతో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్యత కట్టడంగా గుర్తింపు లభించడం పట్ల పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదకు దక్కిన మరొక అరుదైన గౌరవమని పేర్కొన్నారు. రామప్ప ఆలయ పరిసరాల్లోని చారిత్రక కట్టడాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం తెలంగాణ పర్యాటక రంగాభివృద్దికి మరింత ఊతమిస్తుందని మంత్రి అన్నారు. రాష్టంలోని చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ప్రపంచ పర్యాటక పటంలో మరింతగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గొల్లల గుడికి లభించిన జాతీయ ప్రాధాన్య గుర్తింపు వల్ల ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరగడంతో పాటు తెలంగాణ వారసత్వ వైభవాన్ని దేశ విదేశీ పర్యాటకులకు మరింత విస్తృతంగా పరిచయం చేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ అంగన్వాడీ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి నెల మొదటి తేదీనే సిబ్బంది ఖాతాల్లో జీతాలు జమయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీనే వేతనాలు అందడంతో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. పలుచోట్ల వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి సిబ్బంది సంతోషం పంచుకున్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద రంగారెడ్డి జిల్లాలో 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్టు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. అదేవిధంగా తుర్కకాష పునరావాసం పథకం కింద 13 మంది తుర్కకాష ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు 60,000 రూపాయల విలువైనటువంటి జనరేటర్లు, టూల్ కిట్స్ అందజేశారు. హైదరాబాద్లో అత్యాచారము, హత్యకు గురైన భద్రాద్రి జిల్లా యువతి కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్ తన సూచనల మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం కుటుంబాన్ని కలిసి ఓదార్చినట్టు తెలిపారు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్ సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు ఆర్అండ్బీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రతిపాదించిన నూతన రోడ్లకు నిధుల మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి సిద్దిపేట, ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలోని పెండింగ్ కల్వర్టుల నిర్మాణం, మిటపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే కరీంనగర్, ఎల్కతుర్తి, ఎల్కతుర్తి హనుమకొండ రహదారి పనులను వేగవంతం చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు.

0: ఈరోజు ఉదయం నుంచి మొత్తం 8 చోట్ల ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టారు. గతంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. గంజాయి అక్రమ విక్రయాల ద్వారా నీతూభాయ్ కోట్లాది రూపాయలు సమకూర్చుకుని ఆ సొమ్మును హవాలా మార్గంలో మళ్లించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయోధ్య ఆలయ నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యం, క్రమశిక్షణ, మెరుగైన పరిపాలనా సామర్థ్యాన్ని తీసుకురాగల నిర్ణయంగా పేర్కొంటూ మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా నియమించడాన్ని తెలంగాణ బీజేపీ స్వాగతించింది. హిందువుల మతపరమైన మనోభావాలను పదే పదే విస్మరించిన పార్టీలు ఇప్పుడు అయోధ్య ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి అత్యంత అనుభవజ్ఞుడైన మాజీ సైనికాధికారి నియామకాన్ని వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఆలయ విస్తరణ అభివృద్ది పనులను సీఎంఓ ఎస్టీ వేముల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: ఫ్యూచర్ లో ఇది అద్భుతమైనటువంటి కళాఖండంగా, దివ్యక్షేత్రంగా వెలగనుంది. ఇంకో పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా పాసిలెట్టే అవకాశం ఉంది. రోజుకు 2000 మంది పర్యాటకులు అక్కడికి వస్తున్నారు, అక్కడ సేదెత్తున్నారు వేములవాడ వాసులు, చుట్టుపక్కల వాసులు. రానున్న కాలంలో వేలాది మంది టెంపుల్ కు వచ్చిన వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతని, ఆనందాన్ని, కుటుంబంతో సంతోషాన్ని పంచుకునేటువంటి కేంద్రంగా ఇది బాసిలనుంది.
0: రాష్ట్రంలోని ఆదిలాబాద్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించిన భారీ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. కుట్టుమిషన్ల పథకం ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో గంజాయి స్మగ్లర్ నీతూభాయ్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్టంలోని 15 జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మీ అభిమాన కార్యక్రమం షో టైం. కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్ కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాసుగా తెలిపదాం కార్యక్రమం వింటూ. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తెంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 232408852, ఇంకో నెంబర్ 232408853, మరొక నెంబర్ 295509923 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలు ఎంతో ఆతృతగా ఈ రోజు కార్యక్రమాని కోసం, అంటే ఈ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమం కోసం అభిమాన శ్రోతలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో కూడా ఉంటారు. ఏ ప్రశ్న అడిగినా చకచక సమాధానం చేస్తూ సరికొత్త ఉత్సాహాన్ని, సరికొత్త జోష్ను శ్రోతలకు అందిస్తున్నారన్నమాట. సో వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న వచ్చేస్తుంది, ప్రశ్నకు సమాధానం వెంటనే పంపండి. పాట అయిపోయేలోపు సమాధానం, మీ పేరు, మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్, షో బాగుంది, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని ఇలాంటి ఏ డైలాగులు కూడా పోస్ట్ చేయకండి దయచేసి, ఎందుకంటే షో కంటిన్యూ అవ్వాలి. అందరి పేర్లు చదివి ప్రయత్నం చేస్తాను. షోలో చాలా మంది శ్రోతలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, వారి యొక్క ఆన్సర్లను చెప్పే ప్రయత్నం చేస్తారు. అందరికంటే మేము ముందు చెప్పాలి అని చెప్పేసి ఆ ఉత్సాహాన్ని చూపుతుంటారు. దానికి నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తూ ప్రశ్న వచ్చేస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్స్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? ప్రశ్న మరొకసారి. వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. కార్యక్రమంలో మీరు వింటున్న పాట తొలి ముద్దు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట.

షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, వరల్డ్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు హీరో ఎవరు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు, కొత్త శ్రోతలు కూడా జాయిన్ అయ్యారు. మరి వారందరూ కూడా కొంతమంది అయితే వెంటనే ఆన్సర్ చేశారు, కానీ వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోతల పేర్లు నిజానికి ముందుగా చదవాలి, ఎందుకంటే స్క్రోలింగ్ లో ఆ సిస్టమ్లో అలా స్పీడ్గా వెళ్లిపోతున్నాయి అనమాట. అయినా సరే ఆ శ్రోత ముందుగా మనకు వెంటనే ఆన్సర్ చేసినటువంటి శ్రోత, వీరు సైదాబాద్ నుంచి పుష్పశ్రీ అండ్ శ్రీనివాసరెడ్డి సరైన సమాధానం వెంటనే పంపించారనమాట. అలాగే ఎన్ జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి కూడా, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ఆడిపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. తర్వాత పోలపల్లి శ్రీనివాస రాజన్న పేట సిరిసిల్ల జిల్లా నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. ఇంకా చాలా మంది ఆన్సర్ చేశారు, వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు ఆర్మూర్ నుంచి మేడిగా శిరీష, డీవీస్ సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుండి శిల్ప, పోతుల లక్ష్మణ్ ముసాయిపేట నుండి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు దొర్నాల బాలరాజ్ హైదరాబాద్ వనశిల్పూర్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి వారి కుటుంబ సభ్యులు, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలు నుండి, వేముల నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుండి, హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుంచి. మీరు పేరు ఆన్సర్ ముందు తర్వాత మీ పేరు తర్వాత మీ ఊరు పేరు రాస్తే చాలా సులభంగా ఉంటుంది. దోమకొండ విజయ్ కుమార్ వీరు హనుమాన్ టెకిడి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మను గుర్తు నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. నర్సంపేట బాలకృష్ణ గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేశం సుగుణ, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, నందమూరి వీరు వేరేది ఏమి టైప్ చేయకూడదు, పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, ముంబై జైనుద్దీన్ ఉమ్మడి నుండి, శ్రీరామ్ నరేందర్ వీరు నిజామాబాద్ జిల్లా నుండి కూడా, న్యావనంది గ్రామం నుంచి, కృష్ణకుమారి ఫ్రం ఖమ్మం నుండి, రంగారెడ్డి జిల్లా ఎక్కలవెనుక నుంచి విజయ వెంకటేష్ శ్యామల, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, ఇలంతకుండా మండలం నందమ వీరు గంగు మహేందర్ నాగలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. నిజాంపేట్ గణేష్ వేదపతి వీరు జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, రాజేందర్ జకరన్పల్లి అరుణ వీరు ఆర్మూర్ నుంచి, ప్రేమ్నాథ్ కళావతి కనకారావు పెడన నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, జనకామ చంద్రశేఖర్ నిజామాబాద్ నుండి, బుధన్ పోచంపల్లి నుంచి బాల మాధవి ఆంజనేయులు, డోంకేశ్వర్ విలేజ్ నుంచి కూడా వీరు మాదబోయి సత్యనారాయణ, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుండి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత పాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు కూడా, బాలకృష్ణ సంధ్య దస్తగిరి సంధ్యపురతుటూరు కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, శ్రీదేవి అండ్ ప్రసాద్ స్వాతి నల్గొండ నుండి, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, ఓల్డ్ సిటీ శివగంగనగర్ నుంచి ధనరాజ్ సునీత, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, పూదన్ పొచ్చపల్లి జలగంధల మార్కండేయులు లక్ష్మీ దివ్యాచి శ్రీను, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి. సో వీరంతా కూడా ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం నందమూరి బాలకృష్ణ ఇది అనమాట. సో సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణునిగా నటించారు? ఎవరి దర్శకత్వంలో హీరో శోభన్ బాబు కృష్ణుడిగా తొలిసారిగా నటించారు? మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపోతున్నాం. సమాధానం ముందు మీ పేరు తర్వాత మీ ఊరు పేరు ఇలా టైప్ చేయండి. అందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. మీరు వింటున్న పాట నాని సినిమా కోసం హరిహరన్ హరిని పాడింది.

షోడమ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, హీరో శోభన్ బాబు ఎవరి దర్శకత్వంలో కృష్ణుడిగా నటించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా వెంటనే రెస్పాండ్ అయినటువంటి శ్రోత జయలక్ష్మి ఖైరతాబాద్ గారు, వీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పారు, వీరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే వెంటనే మరి ఒక శ్రోత సమాధానం చేశారు, శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత గారు. అలాగే రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదువుతాను. బాలకృష్ణ నర్సంపేట దూర్నాల బాలరాజ హైదరాబాద్ వనసలిపు నుంచి, మరొక శ్రోత, చాలా మంది శ్రోతలు ఉన్నారు, మీరు మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి, సమాధానం మీ పేరు మీ ఊరు పేరు మాత్రమే, ఇంకా వేరేది ఏది టైప్ చేయకూడదు ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వేముల నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు శ్రోత ప్రసాదరావు జేవీవి, వీరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, అప్పలరాజు పెడ నుంచి, పోలపల్లి శ్రీనివాస రాజన్పేట సిరిసిల్ల జిల్లా నుంచి, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత మరొక శ్రోత కొండ రాజేశం రాకేష్ రమ్య పవన్ బదనపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, నాగలక్ష్మి ఇల్లంతకుండ మండలం నుంచి, గంగ మహేందర్తో పాటు కాకతీయ 5 నుండి వీరు ఆన్సర్ చేశారు. వారి పేరు చెప్పలేదు, అయితే వీరి పేరు శంకర్ నిజాం వరంగల్ పాషా వీరు. తర్వాత పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, దస్తగిరి సందీప్ దుట్టూరు కడప జిల్లా నుంచి, ఆంజనేయులు మాధవి బుధన్ పోచింపల్లి నుండి, మాడబోయిన సత్యనారాయణ మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఎం నరేష్ రోజా ఓంకార్ లక్ష్మీ నరసింహ. తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుంచి బిజిల్ వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే గజ్వల నుంచి సరళ వెంకటేశం జోగన వారి కుటుంబ సభ్యులు, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మగుర్తి గ్రామం నుంచి, పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గల్లు నుండి, కనకారావు పెడన నుండి, ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి కీర్తి రాజ్కుమార్, గణేష్ వేదవతి నిజాంపేట నుంచి, సిహెచ్ వెంకటస్వామి మెహదీపట్నం నుండి వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సులోచన కరీంనగర్.

భువనేశ్వర్ వెల్లుల నుండి కూడా రైట్ ఆన్సర్. మరొక శ్రోత, వీరు మిగతా శ్రోతలు రాంగ్ ఆన్సర్ ఇచ్చారనమాట. వీళ్ళు ఇస్ కార్యక్రమంలో పాల్గొని మరి అంత స్పీడ్గా ఆన్సర్ చేసి షోకి మరింత ఎనర్జీని ఇస్తున్నారు. మరి రైట్ ఆన్సర్ ఇచ్చారు వీళ్ళందరూ కూడా, కంగ్రాచులేషన్ చెబుతోంది, అభినందనలు పంపుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8. మరి సరైన సమాధానం ఏంటి అంటే, బాపు దర్శకత్వంలో తొలిసారిగా ఆయన కృష్ణ వేషం వేశారు. ఇది అనమాట ఆన్సర్. ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. చాలా మంది శ్రోతలు, ఇక్కడ ఫిగర్స్ అక్కర్లేదు. మరి ఇంత సంతోషంతో ఉత్సాహంతో షోలో పార్టిసిపేట్ చేస్తూ సీనియర్ శ్రోతలు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. తర్వాత యూత్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. ఎందుకంటే మరి ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానం చెప్పాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. వెంటనే చెప్తూ మరి కొంచెం ఆలోచించి చెబుతూ కూడా చేస్తూ ఉన్నారు. సో వీరందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏంటి? ప్రశ్న తికమక ఉంది కదా. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్లో తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాలో నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా పేరు ఏంటి? ఈ సినిమా పేరు కనుక మీకు తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాజ్గా తెలియపోతున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో ఎస్టిడి కోడ్ 040 యాడ్ చేసి 2324085852, ఇంకో నెంబర్ 2324085932559523 నెంబర్లకు కాల్ చేసి కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్న పాట కబడ్డీ కబడ్డీ సినిమా కోసం హరిహరన్ కౌశల్య పాడింది.

ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగా హెడ్స్. మీరు వింటున్నారు షో టైం. షో టైం కార్యక్రమంలో మనం వింటున్నాము మేము అడిగేటువంటి ప్రశ్నలకు శ్రోతలు సమాధానాలు చెబుతూ ఉన్నారు. మేము అడిగినటువంటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ సినీకేర తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ నిర్మించిన సినిమాల్లో నటించి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాము. దీనికి సరియైన సమాధానంగా ముందుగా పంపించారు మరి ఆడపు సంతోష్ కుమార్ కోల్టెక్స్ట్ ఏరియా బెల్లంపల్లి నుండి. వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిద్ భారతి. అలాగే చాలా మంది అందరు శ్రోతలందరూ కూడా అభినందనలు. కరెక్ట్ గా చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. బుధన్ పూచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, అప్పలరాజు పెడన నుంచి బ్రహ్మయ్య కర్నూలు, పోలేపల్లి శ్రీనివాస, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్, వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, మొహమ్మద్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత. దయచేసి మీరు ఎలాంటి మ్యాటర్ టైప్ చేయకూడదు, ఆన్సర్ తప్పైనా సరే రైట్ అయినా సరే ఆన్సర్ మరియు తర్వాత మీ పేరు మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, బదనపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లా నుంచి, గంగు, మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుండి, దస్తగిరి సంధ్య ప్రదటు కడప జిల్లా నుంచి, శ్రీరామ్ నరేందర్ పున్న వెంకట నర్సయ్య న్యావనంది గ్రామం నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, మాధవి ఆంజనేయులు బుధన్ పోచంపల్లి, రంగారెడ్డి జిల్లా ఏకల్మార్గం నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, ఇంకా వారి మిత్రులు బాలరాజ్ హైదరాబాద్ వనస్థలిపురం నుండి, ఆర్మూర్ నుంచి మేడిగ శిరీష, జాప భూమేశ్వర్ వెల్లుల్లా నుండి, భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఎనుగల్లు నుండి, పెండ్యాల భాగ్యలక్ష్మి వీరు, కల్పకుర్తి నగర కర్నూలు జిల్లా నుంచి నేదురుని కళ్యాణచారి, పుట్టపాక నుంచి భవాని వెంకట మాస్టర్ మిథున్ మహారాజ్, పుట్టపాక మిర్యాల తిరుమలయ్య ఆండాల్, కొమిరి శెట్టి నంబూద్రి, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి, నిజాంపేట గణేష్ వేదవతి, కనకారావు పెడన నుండి, సులోచన ఫ్రం కరీంనగర్ నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం రాంప్రసాద్, హైదరాబాద్ బిఎన్ నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, జక్రన్పల్లి అరుణ, రాజేందర్, నిజామాబాద్ వికలీ బజార్ నుంచి మురహరి యశోద, వీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, కాకతీయ పాష వరంగల్ నుండి కూడా వీరు, నిజామాబాద్ తాళ్ళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి సాయి కిరణ్, పద్మావతి కిస్మత్పురా నుండి, మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ, ఎర్రన్న హుజూర్ నగర్ నుంచి హుజూరాబాద్, మాధురి మయూరి హుజూరాబాద్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం

వీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. చోడవరపు రమాదేవి గీతాంగన హైదరాబాద్, వీరు కూడా రాంగ్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి. చిలుక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత సంతోష్ కుమార్, వనిత సంతోష్ని వారి కుటుంబ సభ్యులు. సిహెచ్ విజయ్ కుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా భవాన్పేట కామారెడ్డి జిల్లా నుండి. ఇంకా మరి వీరు మాత్రమే, వీరంతా కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా చాలా మంది కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. షోలో ఎంతమంది శ్రోతలు ఒక్కసారిగా కార్యక్రమంలో మేము ఆన్సర్ చేయాలి అని చెప్పేసి చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషం. మరి సరైన సమాధానం ఏంటి అంటే కొడుకులు కోడళ్ళు, ఇది అన్నమాట సరైన సమాధానం. ఈ సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ కార్యక్రమంలో. ఇంత పెద్ద ఎత్తున శ్రోతలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ మరి కార్యక్రమానికి మరింత బ్యూటీనిచ్చారు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ గారి శ్రోతల సందేహాలకు సమాధానిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2, ఇంకో నెంబర్ 2324085 3, మరొక నెంబర్ 2955092 3 నెంబర్లకు కాల్ చేసి కడుపులో ఎసిడిటీకి అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. మీరు వింటున్న పాట చిన్నబ్బాయి సినిమా కోసం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

0: ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం సరిగ్గా 2 గంటలు. మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్.
2: Afternoon. This is Akashwani and I am Valsa Williams with the Midday News. The headlines. India and Belgium agree to double bilateral trade in the next 5 years. Prime Minister Narendra Modi holds talks with his Belgian counterpart Bart De Wever in New Delhi. Agreement signed in areas of renewable energy, cyber crime and diplomatic training. Defence Minister Rajnath Singh and his Belgian counterpart Theo Franken commit to expanding bilateral defence ties through dialogue, high-level visits and capacity building. Finance Minister Nirmala Sitharaman meets investors at high-level business roundtable in New York, highlights government's focus on artificial intelligence, data centres and global capability centres. In Bihar, water level in Ganga River rises, increasing flood threat in new areas. And in badminton, Kidambi Srikanth beat Victor Lai of Canada to enter men's singles quarterfinals of China Masters in Shenzhen. India and Belgium today exchanged several agreements, including letter of intent on defence cooperation and MOU.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:15 దాటి 30 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిస్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టిడి కోడ్ 040 జతచేసి 23240852, మరొక నెంబర్ 23240853, ఇంకో నెంబర్ 29550923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ. వినండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్.

0: హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
1: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: శ్రోతలకు నమస్కారం. మారుతున్న జీవన శైలి, ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, చేసినా రెడీ టు కుక్ విధానంలో ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినడం, దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడం, ప్రస్తుత కాలంలో చాలా మందిని వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య అసిడిటీ. అవును, మన ఆహార అలవాట్లు మారడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయని, అసిడిటీ కాస్త గ్యాస్ట్రిక్ అల్సర్గా మారి చాలా మంది కడుపుతో మంట నొప్పితో బాధపడుతున్నారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టియల్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు అంటున్నారు. మరి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, దీనికి కారణం ఏంటి, ఆహార అలవాట్లేనా, దీనికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు మనం ప్రసాద్ నీలం గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852-2324-0853-2955-0923 ఈ నెంబర్కి కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి, తేంపులు లాంటి సమస్యలు మీకేమైనా ఉంటే నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే ప్రసాద్ గారు.
3: నమస్కారం అండి.
2: ప్రసాద్ గారు, అసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది?
3: అంటే ఇది యాక్చువల్గా చాలా బ్రాడ్ టర్మ్ అండి. అంటే చాలా మంది ఓపీకి వచ్చే వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ నాకు కడుపులో మంటగా ఉంది, ఛాతి కింద మంటగా ఉంది, ఏం తిన్నా సరిగా అరగట్లేదు. సో అంటే ఎసిడిటీకి అంటూ ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఫీచర్ అని ఏం లేదు. నాకు గ్యాస్ వచ్చింది అంటే గ్యాస్లో చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఒకటి తినగానే కడుపు ఉబ్బురం అవడం, దాన్ని బ్లోటింగ్ అంటాము, లేదా ఛాతి వెనుక రెట్రోస్టెర్నల్ పెయిన్ అంటాం, ఛాతి వెనుక పెయిన్ రావడము, పైభాగంలో కడుపు పైభాగంలో మంట రావడము. సో ఇట్లా అసిడిటీ అంటే చాలా రకాల, తిన్నది అరకపోవడం, అట్లా పేషెంట్ పర్స్పెక్టివ్లో చాలా రకాలుగా ఉంటుంది అది.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం నమస్కారం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి, చెప్పండి.
4: నా పేరు దేశబోయిన రవి, నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం గోన్గోపల్ల. సార్
3: ఓకే.
4: అయితే అసిడిటీ అంటే ఇట్లా ఛాతిలా మండుతా సార్ అప్పుడప్పుడు. నా వయసు 50 సంవత్సరాలు.
3: ఓకే.
4: అయితే పులుపు తింటే మండుతుంది.
3: ఓకే.
4: ఇంత పండు పులుపు అయితే అది సాధారణంగా వాడతాం సార్ అప్పుడప్పుడు. అయితే ఈనో అదే పొడి ఉంటది సార్, ఈనో అది నీళ్ళల్లో కలుపుకొని తాగితే అది క్లియర్ అయిపోతుంది. ఎందువల్ల సార్ అది?
3: ఓకే. అంటే చాలా మందికి ఫుడ్ లో ఎలర్జీస్ లాగా ఉంటాయండి. అంటే మీరు చెప్పినట్టు కొంతమందికి పుల్లటి పదార్థాలు, కొంతమంది బాగా మసాలాతో కూడిన స్పైసీ ఐటమ్స్, కొంతమందికి ఇక అలవాట్లు అంటే ఆల్కహాల్ ఇట్లాంటివి, కొంతమందికి ఈ అంటే చపాతీలు అట్లాంటి కంటైనింగ్, గ్లూటిన్ కంటైనింగ్ అంటూ అవి అట్లాంటి వాళ్ళు. సో ఎప్పుడైనా మీ ఛాతి వెనక నొప్పి వస్తుంది అంటే దానికి యూజువల్గా రిఫ్లెక్స్ అంటాము. అంటే ఏంటంటే తిన్నది వెనక్కి వచ్చి ఛాతి భాగం మొత్తం మీకు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది, దాన్ని జీఆర్డీ అంటారు.
4: కొంచెమే సార్, బాగా మండదు.
3: ఓకే ఓకే. అట్లాంటి సింప్టమ్స్ ఉంటే ఒకసారి ఎండోస్కోపీ చేపించుకుంటే యూజువల్ గా ఇక్కడ మీకు స్పింక్టర్ అనేది ఒకటి ఉంటుంది, అది గానీ లూజ్ గా ఉంటే ఇట్లా తిన్నది వెనక్కి రావడం, ఛాతి దగ్గర నొప్పి రావడం, మంట రావడం ఇట్లాంటిది వస్తుంది. అయితే దీనికి మీరు చేయవలసింది ఏంటంటే మీ అలవాట్లు మార్చుకోవడం. అంటే నైట్ తినగానే వెంటనే పడుకోకుండా ఒక 2 అవర్స్ అట్లా గ్యాప్ ఇవ్వడము, లేదంటే ఒక పక్కకి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము, తినగానే ఎక్కువ వాటర్ తాగకపోవడము. సో ఇట్లాంటి చిట్కాల్లో చిన్నచిన్నవి పాటిస్తే మీకు ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి రేమతుల్లా గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. వింటున్నారు డాక్టర్ గారు, మాట్లాడండి. డాక్టర్ గారు వింటున్నారు, మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడాలి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మాట్లాడండి.
5: హలో
2: చెప్పండి రహమతుల్లా గారు.
5: హలో
3: వినపడుతుంది, చెప్పండి రహమతుల్లా గారు.
5: నాకు మొత్తం కడుపులో మంట మళ్ళీ పోతే ఈ

0: నాకు ఈ మోషన్ ఫ్రీ అవుతలేదు సార్. మోషన్ ఫ్రీ కాక నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ బయస్ కాడిల్ జాక్సో రెసిడెన్స్ ఈ టాబ్లెట్స్ లేకుండా అవుతుంది. ఈ బయస్ కాడిల్ జాక్సో రెసిడెన్స్ ఈ రెండు వేసుకున్నా సార్ డైలీ.
1: ఓకే,
0: ఈ రెండు వేసుకుంటే నాకు మోషన్ ఫ్రీ అవుతుంది సార్.
1: ఓకే ఓకే,
0: వాట్ ఆర్ ప్రాబ్లమ్ సార్ నాకు?
1: అంటే మీకు మెయిన్ సమస్య మోషన్ సరిగ్గా అవ్వట్లేదా అండి? ఓకే, సి మీకు మోషన్ సరిగ్గా అవ్వాలంటే ఒకటి మీరు తినే ఫుడ్ని బట్టి ఉంటుంది, రెండోది మీ యాక్టివిటీని బట్టి ఉంటుంది. సో మీరు కానీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ మంచిగా తీసుకొని అంటే పీచు పదార్థాలు, వాటర్ ఎక్కువ తీసుకొని కొంచెం తినగానే అటు ఇటు ఎక్సర్సైజ్ చేయడము, డైలీ మీకు మీ యాక్టివిటీస్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే మీకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో మనకి మోషన్ అవ్వడానికి పేగులు కదలికలు అనేది రావాలి. ఆ కదలికలు మన మూమెంట్ని బట్టి ప్లస్ మీరు తీసుకునే ఫుడ్ ఫైబర్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో అవి కానీ ఎక్కువగా
0: తీసుకుంటే
1: ఏమి ఉండదండి, బట్ ఏంటంటే మీరు డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోండి, అంటే అవి ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి కుమారస్వామి గారు.
3: మేడం తినగానే కడుపు ఊపుతుంది.
1: ఓకే,
3: తిన్నాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడుపులో పిసుకుతాను బాగా ఇట్లా.
1: ఓకే అండి,
3: సరే ఇది మళ్ళా తర్వాత మేము ఈ చిన్న పేగులో అది డైజెషన్ కదా, అట్లే పెద్ద పేగులకు వెళ్ళిపోయి కుళ్ళిపోతాను సార్. అది
1: ఓకే, అంటే మీకు మోషన్ వెళ్ళినప్పుడు బాగా స్మెల్ రావడం గానీ లేకపోతే తినగానే తేపులు రావడం గానీ కడుపును తుబ్బినట్టు అట్లా అనిపిస్తుందా? మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు అంతేనా? అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు. యూజువల్ గా అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వాలంటే నేను ఇందా చెప్పినట్టు మీరు టైప్ ఆఫ్ ఫుడ్ అంటే ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు, ప్లస్ మన అంటే పేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయాటిక్ అంటాము, సో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎంత ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి మీకు ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది, మోషన్ అనేది క్రమంగా వస్తుంది. ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్గా బయట ఎక్కువ తింటారో, లేకపోతే బండ్ల మీద తినడము, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని వేడి చేసుకొని తినడము, ఎస్పెషల్లీ వర్షాకాలంలో ఆ ప్రక్రియలో ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ అయ్యి లోపల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరిగి మీకు ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఏంటంటే చాలా వరకు వేడి చేసుకున్నవి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకుని వేడి చేసుకున్నవి వాటర్ వేడి చేసుకుని తాగితే మీకు ఈ సొల్యూషన్ అనేది తగ్గుతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు షేక్ షబ్బీర్, వరంగల్ కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి
4: సార్. నమస్తే సార్.
1: నమస్కారం అండి.
4: సార్ నా సమస్య ఏం లేదు, నాకు ఆహారం ఎంత తిన్నా కూడా కడుపు నిండినట్టుగా అనిపించదు సార్.
1: ఓకే,
4: నేను షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నా నార్మలే వచ్చింది సార్. నాకు ఒక బీపీ ఉంది, బీపీ టాబ్లెట్స్ వాడతా.
1: ఓకే,
4: ఈ ప్రాబ్లం ఏంటి సార్? గ్యాస్ కు సంబంధించింది
1: సార్? అదేనండి, మీకు తినగానే సరిగా అరగకపోవడం, కడుపు ఉబ్బరం ఇదంతా గ్యాస్ట్రిక్ సమస్య. ఒకటేంటంటే మీరు తినే ఆహారపు అలవాట్లు, అంటే టైంకి తింటున్నారా లేదో చూసుకోండి. టైంకి తినకపోతే టైం పర్టికులర్ టైంలో అలవాటు చేసుకోవాలి. రెండోది తినగానే పడుకోవడము, లేకపోతే తినగానే సరిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇట్లాంటివి చేసినా సరే మీకు తిన్నది సరిగ్గా అరగకుండా ఇట్లా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఎంత తిన్నా కడుపు నిండినట్టుగా అనిపించట్లేదు. ఓకే ఓకే, అదేలేండి. సో యూజువల్ గా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కసారి మీరు ఎండోస్కోపీ గానీ అట్లాంటిది ఏదైనా చేపించుకోండి, లోపల ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట.
2: హలో,
5: మాట్లాడతాను.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే మేడం, నేను సదానందం హన్మకొండ నుంచి మాట్లాడుతున్నా మేడం.
2: చెప్పండి సదానందం గారు.
5: ముందుగా మీ ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు మేడం.
2: థ్యాంక్స్ అండి.
5: ఇటువంటి కార్యక్రమాలు మీరు రిలే చేస్తున్నందుకు.
2: మీరు రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడరా?
5: దూరం వచ్చేసారు. అయితే కడుపులో నొప్పి వస్తున్నది మేడం.

0: అక్కడ నుండి ఇది పై వరకు వస్తున్నదండి. ఇది ఛాతి భాగం నుంచి వెనక వరకు పోతున్నది, అది కింద రిబ్స్ కింద.
1: సో ఛాతి భాగం నుంచి రిబ్స్ కిందకి వెళ్తుంది.
0: అవును అవును సార్.
1: ఓకే ఓకే.
0: వస్తున్నదండి.
1: యూజువల్ గా అట్లా ఉంటే చాలా సార్లు ఏమైందంటే మీకు ఒకటి గ్యాస్ట్రైటిస్, రెండోది గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. సో యూజువల్గా అవి ఎట్లా తెలుస్తాయంటే ఎండోస్కోపీ చేస్తే లోపల పొర ఏమన్నా డ్యామేజ్ అయిందా, అంటే స్టమక్ మీద ఉన్న పొర డ్యామేజ్ అయిందా, స్కాన్ చేపిస్తే గాల్ బ్లాడర్లో ఏమన్నా రాళ్ళు ఉన్నాయా. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమైందంటే ఈ పైభాగంలో నొప్పి స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్తుంది అన్నమాట. సో మీరు దగ్గరలో ఉన్న మీ గ్యాస్ట్రో డాక్టర్ గారు ఏమైనా కన్సల్ట్ చేసి ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మీకు ఆ సమస్య ఏంటనేది కరెక్ట్ గా తెలుస్తుంది.
2: హలో హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సతీష్ మేడం, కొత్తగూడ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి సతీష్ గారు.
3: సార్ నమస్తే. సార్
1: నమస్కారం అని చెప్పండి.
3: అయితే ఈ మధ్య నాకు ఎందుకంటే అన్నం తిన్నప్పుడు వెంటనే ఉబ్బరం లాగుంటుంది, అంటే ఎక్కువ పట్టేసినట్టు ఆ విధంగా జరుగుతుంది సార్. ఏంటంటే నీళ్లు కూడా నేను ఈ మధ్య కాలం తెలిసినప్పటి నుంచి కూడా నేను ఏంటంటే ఇదివరకు అన్నం తిన్నప్పుడు తిన్న తర్వాత ఓ గ్లాస్ అట్లా నీళ్లు తాగేట్లేదు. ఎందుకంటే నీళ్లు తాగితే మనకు జీర్ణమయ్యే యాసిడ్స్ అన్ని మొత్తం చల్లబడి తొందర జీర్ణం తెలిసిన కాలం నుంచి. కానీ అట్లయినా కానీ కొద్దిగా పట్టేసినట్టుండి ఎక్కువ గ్యాస్ లీక్ అవడం జరుగుతుంది. అదే ఇబ్బంది పడుతున్నారు డాక్టర్ దగ్గరికి కూడా. డాక్టర్ దగ్గరికి వాళ్ళకి సరే మంచి టాపిక్ వచ్చింది కాబట్టి మీలాంటి వారి దగ్గర సలహా తీసుకున్నది ఫోన్ చేశాను సార్.
1: ఓకేనండి. సీ అంటే మీరు తిన్న వెంటనే వాటర్ తాగట్లేదు, ఇప్పుడు తాగుతున్నారా? అయినా సరే సమస్య వస్తుంది అంటున్నారా?
3: అవును, ఇప్పుడు రాగట్లేదు సార్. పొద్దున కూడా నేను తిన్నప్పుడు కూడా ఒక ఎంత సగం గ్లాస్ మాంటే ఎంత ఎమ్మెల్యే అట్లా పొక్కులు ఇచ్చేసి.
1: ఓకే ఓకే. టైం కి తింటున్నారా?
3: టైం కి తింటాను సార్.
1: ఓకే. అంటే మీరు ఒకటండి, ఎప్పుడైనా మీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడు తలెత్తాయంటే మీరు ఒకటి టైం కి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అది ఎక్కువ తీసుకున్నా, ఇంకోటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే ప్రాపర్ గా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోయినా లేకపోతే ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా ఈ సమస్యలు అనేది ఎక్కువగా తలెత్తాయి అన్నమాట.
2: హలో
4: హలో అమ్మ
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: చంద్రమోహన్ అండి, వరంగల్ నుండి. నాకు ఇది గ్యాస్ అంటారు, ఆక్సిజన్ అర్థం కదమ్మా. ఇంత ముందు నేను నాకు 62 ఇయర్స్. అంత ముందు నేను డైలీ 20 కిలోమీటర్స్ పైన సైకిల్ చేసేవాన్ని. ఈ మధ్య కొంచెం బంద్ చేసింది, నేను సైకిల్ బంద్ చేసి సైకిల్ మీద బంద్ చేసిన బుద్ధి వచ్చేసి గ్యాస్ ఆక్సిజన్ అర్థం తెలియడం లేదు కొంచెం.
1: అదేనండి, సి 62 ఏళ్ళు మీకు అంటే యూజువల్ గా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒకటి జీర్ణశక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయో అవి సాధారణంగా తీసుకోవడానికి లేదు. సో ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి ఎండోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏజ్ పైబడింది కాబట్టి లోపల అల్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఏమన్నా గడ్డలు ఉన్నాయో లేదో తెలుస్తుంది అనమాట. సో మీ ఏజ్కి మీరు ఎండోస్కోపీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అదేలేండి,
4: ఈ మధ్య
2: మీకు బొజ్జు వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పెరిగింది. బొజ్జు తగ్గించుకొని డాక్టర్ సలహాతో ట్రీట్మెంట్ తీసుకోండి అండి. హలో నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీరు వింటున్నారు కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అలాగే కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085223240853 295 0923 ఈ నెంబర్కు కాల్ చేసి కడుపులో అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్, కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు, అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ ప్రసాద్ నీలం గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ సమాధానాలకు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఉన్నారు. హలో నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: హలో మేడం, నమస్తే మేడం.
2: నమస్తే అండి. మీ పేరండి?
3: నా పేరు చందర్ అండి, మాది మహబూబాబాద్ జిల్లా అండి.

0: మేడం, ఇది మాకు కడుపులో అల్సర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి, మరి ముఖ్యంగా ఎటువంటి అలవాటు వల్ల వస్తాయి మేడం, అది అడగాలనుకుంటున్నాను మేడం డాక్టర్ గారిని.
1: కడుపులో అల్సర్స్ అనేది యూజువల్ గా మీకు ఇందా చెప్పినట్టు, ఒకటి టైమింగ్ ఆఫ్ ద ఫుడ్, మీరు ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోకపోతే. ఎందుకు టైంకి తీసుకోవాలంటే, మనకి ఆ స్పెసిఫిక్ టైంలోనే కడుపులో యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది డైల్యూట్ అవ్వదు, మీ ఫుడ్, మీరు తిన్న ఫుడ్డే యాసిడ్కి డైల్యూట్ అవుతుంది అనమాట. సో అందుకనే మనం ఎప్పుడు క్రమంగా తీసుకోవాలనేది, అందుకనే మీరు టైంకి తగ్గట్టు ఫుడ్ తీసుకోకపోతే ఆ యాసిడ్ అనేది లోపల ఉన్న పొరను తినేసేసి మీకు గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. రెండోది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. సో ఫుడ్ అనేది మితంగా తీసుకుంటే మీకు ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. రెండోది క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, అంటే ఎక్కువ ఫ్యాట్ డైట్ కానీ, ఎక్కువ ఆయిల్ ఉన్నాయి కానీ, ఇట్లాంటి పదార్థాలు మసాలా ఉన్నాయి కానీ ఎక్కువగా తీసుకుంటే, ఫ్రైడ్ ఫుడ్స్ ఎస్పెషల్ ఇవి ఎక్కువగా తీసుకుంటే ఈ రకమైన సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
3: నాకు అల్సర్ ఉన్నది మేడం, ఎండోస్కోపీ చేయించుకున్నాను, అల్సర్ అన్నారు. మరి అల్సర్ దేని ఎలా వస్తుంది, మరి అల్సర్ వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్త తీసుకోవాలి?
1: సో ఇప్పుడు నేను చెప్పినట్టండి, అల్సర్ అనేది టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, రెండోది ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ గానీ మసాలా ఫుడ్స్ తీసుకున్నా, మూడోది ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకొని సరిగ్గా ప్రాపర్గా అంటే వాటర్ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల ఎక్కువ ఈ అల్సర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవి మీరు అవాయిడ్ చేయాలి. అంటే క్రమం తప్పకుండా ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ ఆయిల్ పదార్థాలు, మసాలా పదార్థాలు, ఫ్రైడ్ ఐటమ్స్, మైదా ఇట్లాంటి ఐటమ్స్ తగ్గించడము, సో ఇట్లాంటివి తీసుకుంటే మీకు ఈ సమస్య అనేది మళ్ళా మళ్ళీ రాకుండా ఉంటుంది.
3: హలో,
1: చెప్పండి.
3: మరియు దీని అల్సర్ వల్ల ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది?
1: అంటే 90% వితౌట్ ఆపరేషన్ తగ్గిపోద్దండి, ఒక 10% లో మాత్రమే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే సర్జరీ దాకా దారి తీసే అవకాశం ఉంటుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో నమస్తే అమ్మా, నీరవ బంగారండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మాట్లాడుతున్నానమ్మా.
2: త్రిమూర్తులు గుప్తా గారు, బాగున్నారా?
4: బాగున్నా తల్లి. ఒకసారి డాక్టర్ గారు ప్రసాద్ రావు గారితో మాట్లాడాలి.
2: వింటున్నారు ప్రసాద్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో.
4: అయ్యా నమస్తే సార్.
1: నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి.
4: నేను బండారు త్రిమూర్తి పెద్దాపురం మాట్లాడుతానండి.
1: చెప్పండి.
4: అయ్యా నాకు ఏంటంటే పుల్ల తేనుపులు రావు కానండి, ఏంటో మరి చేదుగా వచ్చేస్తున్నాయండి తేనుపులు, ఎందువల్ల నాకు అర్థం కావట్లేదు.
1: ఎప్పుడన్నా మీకు అట్లా చేదుగా వెనక్కి వస్తుందంటే అందులో మీకు ఆ పసరుతో పాటు యాసిడ్ వస్తున్నట్టు. సో ఏంటంటే మీకు రిఫ్లెక్స్ డిసీజ్ అనేది ఎక్కువగా ఉంది. రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఏంటంటే తిన్నది వెనక్కి రావడం అనమాట. సో మనకి ఒకటి ఏంటంటే పొట్ట ఫుల్గా ఎక్కువగా తినడము, తిన్న వెంటనే పడుకోవడము, సో ఇట్లాంటి ప్రక్రియల్లో అది వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తిన్న తర్వాత వెంటనే వాటర్ అనేది తీసుకోకుండా ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి, అండ్ తిన్న తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత మీరు పడుకుంటే, ఏదైనా యాక్టివిటీ చేసి పడుకుంటే, అప్పుడు మీకు ఇట్లాంటి సమస్యలు, రిఫ్లెక్స్ సమస్యలు రాకుండా ఉంటాయి. చెప్పండి.
4: అంటే నాకు నేను వాటర్ అది ఎక్కువ తీసుకుంటాను, పీచు పదార్థం అది ఎక్కువ తీసుకుంటాను, జాగ్రత్త పాటిస్తాను, కాకపోతే నేను నడవలేనండి, యాంకిలైటిస్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది నాకు. నేను వ్యాయామం చేయలేను, నడవలేను, కర్ర పట్టుకుని నడవలేను.
1: వ్యాయామం చేయకపోయినా ఫుడ్ అనేది ఈ ప్రికాషన్స్ పాటిస్తే సరిపోద్దండి. అంటే వ్యాయామం చేయలేను కూడా ఫుడ్ లో మనం ప్రికాషన్స్ పాటిస్తే ఇది రాకుండా ఉంటది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: బాచిపల్లి నుంచి మేడం, రమణారెడ్డి.
2: చెప్పండి రమణారెడ్డి గారు.
5: నాకు భోజనం చేసేటప్పుడు తింటాం కదా, పట్టేసినట్టు అవుతుంది మేడం.
1: ఎక్కడండి, ఛాతి భాగంలోనా, పొట్టక పొట్ట దగ్గరనా, ఛాతి భాగంలోనా?
5: ఛాతి భాగంలో సార్.
1: ఓకే.
5: నీళ్లు తాగితే మళ్ళీ క్లియర్ అయిపోతుంది, మళ్ళీ మామూలు టైంలో ఇంకేం ఉండదు, నొప్పి ఏమి ఉండదు.
1: ఒకటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి, రెండోది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఫంక్షనల్ అంటాం, అంటే ఏంటంటే మీరు అంటే చాలా సార్లు మనం ఊహించుకుంటాం ఆ సమస్య ఉండదు కానీ మనం దాన్ని ఊహించుకున్నట్టు, అంటే తింటే నాకు ఇక్కడ అడ్డుపడుతుంది, తింటే నాకు ఇక్కడ ఏదో, అది అంతా చాలా వరకు మన ఫీలింగ్. సో సాధారణంగా ఏంటంటే మీకు మీరు కౌన్సిల్ చేసుకోవాలి, ఓకే నేను తిన్నా మంచిగా వెళ్ళిపోతుంది అనేవి. అంటే ఇట్లాంటి చాలా మంది ఒక 20

0: పర్సెంట్ మంది ఈ ఫంక్షనల్ సిండ్రోమ్స్ తో బాధపడతా ఉంటారు. అంటే ఏంటంటే, తినగానే పట్టేస్తుంది సార్, తినగానే మింగుడు పడట్లేదు, వాటర్ తాగితే కానీ వెళ్ళట్లేదు. ఇది చాలా వరకు అక్కడ ఉన్న డిసీజ్ కంటే మన ఫీలింగే చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇందులో.
1: అదే ఒక్కోసారి భయమేస్తా,
0: అదే అదంతా యాంగ్జైటీ, ఆ భయం వల్లే మీకు అట్లా అనిపిస్తుంది. బట్ మీరు ఒక్కసారి ఎండోస్కోపీ చేయించుకుంటే అందులో సమస్య అసలు ఏమి

0: మెరుగైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: స్వాగతం. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చెప్పండి.
4: లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మీ లివర్ కంప్లీట్ గా ఖరాబ్ అయినప్పుడు, అంటే ఏంటంటే మీకు జాండిస్ గానీ, పొట్టలో వాటర్ రావడం గానీ, ఇట్లాంటి సమస్యల వల్ల, అంటే కాళ్ళు వాపలు రావడం కానీ. సో మీరేంటంటే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదిస్తే మీ లివర్ అసలు ఎట్లా ఉంది స్టేటస్ చూసి అందరికీ ఏం ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉండదు.
2: హలో సార్, మాట్లాడుతున్నారు, వినండి.
4: చెప్పండి
3: సార్. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే
4: కేవలం మీకు లైవ్ కెడావర్ రెండు ఉంటాయండి. లైవ్ అంటే ఏంటంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇది తీసుకొని పెడతారు, పార్ట్ ఆఫ్ ద లివర్. కెడావర్ అంటే మొత్తం పెడతారు, అంటే బ్రెయిన్ డెడ్ బాడీలో తీసుకొని మొత్తం పెడతారు అన్నమాట.
2: సరే, ఇప్పుడు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయండి? ఇప్పుడు గుర్తించడం ఎలాగా?
4: సో చాలా సార్లు అంటే నాకు ఓపీకి వచ్చే పేషెంట్స్ ఒకటి కడుపు మంట అని చెప్తారు, రెండోది ఛాతి దగ్గర నొప్పుడుతుంది లేకపోతే ఛాతి మంట అని చెప్తారు, తిన్న సరిగా అరగట్లేదని చెప్తారు, ఏం తిన్నా కడుపు ఉబ్బుతుందని చెప్తారు. తర్వాత కొంతమంది ఏంటంటే తిన్న వెంటనే వెనక్కి తేపులు, పుల్లటి తేపులు లాగా వస్తున్నాయి, వెనక్కి వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, నిద్రలో నుంచి సడన్ గా, అంటే ఈ సమస్య కానీ ఇంకా ఎక్కువ అయితే ఏమవుతుందంటే నిద్రలో నుంచి సడన్ గా నోట్లో నోరూరు నిద్రలో నుంచి లేచే సింప్టమ్స్. సో ఇట్లా రకరకాల సింప్టమ్స్ ఉంటాయండి. ఎసిడిటీ అంటే ఓన్లీ ఒకటే కాదు, చాలా మంది గ్యాస్ పెయిన్ అండి నా గ్యాస్ పెయిన్ అని అంటే పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళే డయాగ్నోస్ చేసుకుని మన దగ్గరికి వస్తారనమాట. గ్యాస్ పెయిన్ అంటే అందులో ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ సింప్టమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో వీటిని ఎలా గుర్తించాలి అంటే ఒకటి సింప్టమ్స్, రెండోది ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేస్తే మనకి లోపల అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా. కామన్గా హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది అనమాట. అంటే మనం అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా, ఆర్ ఫ్రిడ్జ్లో తీసుకొని మళ్ళీ వెయిట్ చేసి తినే వాళ్ళకి యూజువల్గా ఈ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ మన ఇండియన్స్లో 50% ఆఫ్ ఇండియన్స్కి లోపల ఉంటుంది. సో అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ తినమో అప్పుడు అది యాక్టివేట్ అయ్యి బాగా యాసిడ్ని ప్రొడ్యూస్ చేసి మన లోపలున్న పొరని డ్యామేజ్ చేసి అల్సర్స్ క్రాస్ చేస్తాం.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి మేడం.
4: చెప్పండి.
5: మా బాబుకి ఇట్లా బ్రేక్అవుట్ లెక్క ఉపయోగం అంటుంది అండి, బోన్ చేయగానే అది ఇల్లంటే పెద్ద సౌండ్ లాగా వస్తుందండి. ఏమి ఇది ఇట్లా అంటే ఏమో అన్నం తినగానే ఇట్లా వస్తుంది, చేయాలంటున్నాడు, సౌండ్ వస్తుంది బాగా అంటాడు, దగ్గుతాడు, మళ్ళా పోయి కొంచెం
4: అదేలేండి, అది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అండి. సో గ్యాస్ట్రైటిస్ తో పాటు జీఆర్డీ అంటాం, అంటే గ్యాస్ట్రైసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అంటే తినగానే ఏంటంటే మనకి వెనక్కి తేపుల్లాగా వస్తూ ఉంటాయి. సో అది మనం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి ఎండోస్కోపీ చేయించుకోవాలి. ఎండోస్కోపీ చేపిస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే ఈ వెనక్కి రాకుండా ఉండే స్పింక్టర్ అనేది ఒకటి ఆపుతుంది అనమాట మనకు తినగానే ఇట్లా వెనక్కి రాకుండా ఉండని. సో అది ఏమైనా లూజ్ గా ఉందా టైట్ గా ఉందా అనేది మనకి ఎండోస్కోపీలో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీకు అసలు సమస్య ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. సో దాని తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలనేది మనకి దానికి ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ రిఫ్లెక్స్ తగ్గించడానికి మెడికేషన్స్, ఇంకా చాలా మందికి అంటే ఒక 10% మందికి ఈ రెగ్యులర్ టాబ్లెట్స్ వాడకపోతే ఆపరేషన్స్ అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. సో అందుకని ముందు దశలోనే మీరు గుర్తించి దీన్ని ఎండోస్కోపీ చేయించుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు కిరణ్ అండి, కరీంనగర్ నుండి.
4: చెప్పండి కిరణ్ గారు.
6: సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సార్, నాకు ఛాతీలో మంట దాదాపుగా 17-18 ఇయర్స్ నుండి.
4: ఓకేనండి.
6: అయితే నేను రెగ్యులర్ గా పెంటప్రోజల్ వాడతాను సార్, టాబ్లెట్.

0: ఎంటర్ప్రైజ్ 20 MG ఉంటుంది సార్ అది.
1: ఓకే
0: అంతకుముందు ప్యాంటర్ ప్రజలు 40 MG ఉండేది. రీసెంట్ గా సార్ దాన్ని చేంజ్ చేసేసి రెబీ ప్రజలు 20 MG ఇచ్చారు. ఎండోస్కోపీ కూడా చేయించుకున్నాను. సార్ ఏం చెప్తున్నారంటే నాకు రెగ్యులర్ గా ఈ టాబ్లెట్ వాడక తప్పది, కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది రెగ్యులర్ గా వాడద్దని చెప్తారు.
1: అంటే లాంగ్ టర్మ్ లో ఏంటంటే మీకు కిడ్నీస్ గానీ ఇవి డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండి. అంటే మీ సమస్యకి మీరు ఏం చేయాలంటే శాశ్వత పరిష్కారం ఫస్ట్ మీరు తినే ఆహారపు అలవాట్లో గానీ లేకపోతే మీ రెగ్యులర్ హ్యాబిట్స్ లో గానీ చేంజెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇట్లా టాబ్లెట్లు వాడడం అనేది ఒక్కటే సమస్య కాదనమాట. ప్లస్ ఈ రెగ్యులర్ గ్యాస్ టాబ్లెట్లు తగ్గట్లేదు అంటే లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ క్యూర్ చేయాలంటే యాంటీబయాటిక్స్ వాడాలి. ఓన్లీ గ్యాస్ టాబ్లెట్ల వల్ల అనేది తగ్గదు. సో నేను చెప్పినట్టు హెచ్ పైలోర్ అనేది కామన్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపల ఉంటుంది. సో అది సాధారణ ప్యాంటాప్, రాబిప్రజలు ఇట్లా చాలా మంది తీసుకున్నా సరే తగ్గదు. ఈయన అట్లా రెగ్యులర్ టాబ్లెట్స్ ఇట్లాంటి తీసుకుంటారు అయినా సరే తగ్గదు. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ కోర్స్ వాడతామో 2 వారాలు అప్పుడు ఈ హెచ్ పైలర్ అనేది కంప్లీట్ గా ఎరాడికేషన్ అవుతుంది అనమాట.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, శ్రీనివాస్ ఖైరతాబాద్ నుంచి మేడం.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: నమస్తే సార్.
1: నమస్తే అండి, చెప్పండి
3: సార్. మామూలు కర్రీస్ పప్పు సాంబారు ఇవన్నీ తీసుకున్నప్పుడు బాగానే తినగలుగుతున్నాను సార్. ఎప్పుడైనా రేర్ గా ఒక్కొక్కసారి పెరుగన్నం తినేటప్పుడు గొంతు గాని లేకపోతే ఛాతి భాగంలో అని ఆగిపోతుంది.
1: ఓకే, పెరుగన్నం తినేటప్పుడు గొంతు గాని ఛాతి భాగం దగ్గర ఆగిపోతుంది. ఓకే, సి అది అది నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు పెరుగన్నం గాని లేకపోతే ఇంకా కొంతమందికి ఏదో పుల్లడితే తిన్నప్పుడు లేకపోతే కొంచెం చపాతీ తిన్నప్పుడు నాకు మింగుడు పట్టలే అంటే చాలాసార్లు ఏంటంటే మనకు ఆ ఫుడ్ తింటే ఇట్లా అవుతుందనే ఆ ఫీలింగ్ వల్లనే మీకు అట్లా అవుతుందండి యూజువల్గా. ఎందుకంటే మామూలు అన్ని ఫుడ్ వెళ్ళినప్పుడు అది కూడా వెళ్ళాలి, అక్కడేమి అడ్డుపడే ఆ దారి అనేది క్లియర్గానే ఉంటుంది. సో రేదర్ దాన్ అక్కడ మీకు ఏదో డిసీజ్ ఉన్నదానికంటే మీరు చాలాసార్లు నాకు ఇట్లా అవుతుంది అంటే ఫంక్షనల్ సిండ్రోమ్ అంటాం. సో దానివల్లనే అక్కడ కొంచెం మీకు ఏదో మజిల్ కాంట్రాక్చర్ లాగా అప్పుడు అయ్యి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. కానీ లేదంటే మీకు మోస్ట్లీ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? చెప్పండి రామాచారి గారు.
4: హలో మేడం, నమస్కారం సార్.
1: నమస్కారం, చెప్పండి
4: సార్. ఇప్పుడు మనకు పీచర్ లో పెద్దలో వీక్లీ 2 టైమ్స్ మార్నింగ్ గ్యాస్ బోల్ వాడవచ్చా? పాన్ పార్టీ గ్యాస్ బోల్ ఒకటి. రెండోది మీరు రోజు దినచర్య జీవనచర్య ఎట్లా వాడాలి? వాటర్ ఇప్పుడు తిన్న తర్వాత ఎన్ని అవర్స్ కు వాటర్ యూజ్ చేయాలి, ఈ గురించి చెప్పండి.
1: జీవన శైలి అంటే ఒకటేనండి, ఒకటి ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవాలి, రెండోది వాటర్ వెంటనే తాగకూడదు. అంటే తిన్న వెంటనే అట్లీస్ట్ ఒక 30 minutes అన్న గ్యాప్ ఇవ్వాలి. అంటే జస్ట్ కొంచెం వాటర్ తీసుకోవచ్చు అన్నం వెళ్ళేంత, తర్వాత గ్యాప్ ఇవ్వాలి. మూడోది ఫైబర్ రిచ్ ఫుడ్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా రావు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి పుల్లట పదార్థాలు తీసుకున్నా లేకపోతే ఏదైనా పిండి వస్తువులు తీసుకున్నా, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, ఇప్పుడు మనకేంటంటే రెగ్యులర్ మీల్స్లో మనం ఫ్రైస్ తింటా ఉంటాం, ప్రతి మీల్లో అప్పడాలు లేకపోతే ఫ్రైస్ అవి ఇవి వేపుడు పదార్థాలు అనేది తింటాం, ఇవి అవాయిడ్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేడం నా పేరు రాజ్కోట్ అండి, వరంగల్ జిల్లా సంగం మండలం వంజరపల్లి. మేడం
2: చెప్పండి రాజ్కోట్ గారు.
5: మేడం కొంచెం ఈ కడుపులో ఇట్లా కొంచెం మంటలాగా వస్తుంది, అంటే స్పైసీ ఫుడ్ నేనేమి ఎక్కువ తీసుకోను, మామూలుగా టైం టు టైమే భోజనం చేస్తాను మేడం, మరి కానీ కొంచెం అప్పుడప్పుడు సాయంకాలం అట్లా వేస్తుంది మేడం.
1: సో స్పైసీ ఫుడ్ తీసుకుంటే బాగా పెయిన్ వస్తుందండి?
5: లేదు సార్, అది స్పైసీ ఫుడ్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటామండి.
1: ఓకే,
5: జనరల్ గా మనం కూరగాయల భోజనమే అది చేస్తాము, కానీ మంట సాయంకాలం వస్తుంది సార్.
1: అదేనండి, అంటే ఈ ప్రతి సమస్య కొన్నిసార్లు గ్యాస్ట్రైటిస్ అవ్వకపోవచ్చు. సో మీరు ఎండోస్కోపీ కానీ స్కానింగ్ కానీ చేపించుకుంటే దానికి రిలేటెడ్ ఏదన్నా సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారు, స్టిల్ నాకు వస్తుందంటే ఇక వేరే అదర్ కారణాలు తెలుసుకోవాలంటే ఒకటి ఎండోస్కోపీ చేయించుకోవాలి, రెండోది కడుపు స్కానింగ్ చేయించుకుంటే ఏదైనా గాల్ బ్లాడర్లో రాళ్ళు అంటే పిత్తాశయంలో రాళ్ళు ఇట్లాంటివి ఉన్నా సరే ఇట్లాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తుంది.
2: హలో
6: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: మాది వరంగల్ జిల్లా మేడం. నా పేరు తిరుమలేష్ అండి. మా విలేజ్ కొమ్మాల గ్రామం. మేడం, ఈ గ్యాస్ గురించి, మన గ్యాస్ స్టవ్ల గురించి కదా మేడం.
1: అవును, చెప్పండి.
0: నాకు బాగా ఇదే రెగ్యులర్లీ ఇదే ఉంటది మేడం. ఇట్లా గ్యాస్ రావడానికి ఏం కారణం, అసలు ఏంటిదనేది తెలుసుకున్నా చేస్తున్నాం మేడం.
2: కొన్ని అలవాట్లు మీరు తగ్గించుకోవాలండి. ఒకటి ఏంటంటే ఈ టైంకి ఫుడ్ తినడం కానీ, రెండోది నైట్ పడుకున్న తిన్న వెంటనే పడుకోకపోవడము, లేదా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడము. సో ఇట్లాంటివి చేస్తే ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి తగ్గుతాయి. అండ్ తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా కొంచెం అటు ఇటు నడవడము, తిన్న వెంటనే ఎక్కువ వాటర్ తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తాగడం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అట్లా ఏముండదు. ఓన్లీ ఫుడ్ తో పాటు ఎక్కువ తీసుకుంటేనే కొంచెం, అంటే ఇప్పుడు మన స్టమక్ అనేది బెలూన్ లాగా, ఇప్పుడు బెలూన్ లో ఎంత పడుతుందో అంతే ఎక్కించాలి. దానికన్నా ఎక్కువ ఎక్కిస్తే అది వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. సో
0: అట్లా ఇప్పుడు ఒకటి మనం పడుకునేటప్పుడు పడమర దిక్కు పడుకోవాలా సార్? అయితే లెఫ్ట్ సైడ్,
2: లెఫ్ట్ సైడ్ ఎడమకు తిరిగి పడుకోవాలండి. ఎడమకు తిరిగి పడుకుంటే, అంటే ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు చెప్తున్నాను స్పెసిఫిక్ గా, ఈ గ్యాస్ట్రిక్ సమస్యను కొంచెం ఎడమ వైపు తిరుగుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది. ఆ రెండు మెత్తడి దుండ్లు ఎత్తు పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది, రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది. రిలీఫ్ ఇస్తుంది. ఒకసారి చెక్ చేయించుకోండి, మీ దగ్గరలో డాక్టర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ గానీ ఉంటే ఒకసారి చెక్ చేయించుకుంటే ప్రాపర్ సమస్య అనేది చెప్తారు.
1: హలో,
3: నమస్తే.
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
1: చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు మీ
2: సమస్య. చెప్పండి.
3: నమస్తే.
2: నమస్కారం అండి, చెప్పండి.
3: సార్, అన్నం తింటేనే కొద్దిగా మసాలా గింజలే వెళ్ళిపోతుంది నాకు,
2: కొద్దిగా
3: వాంతులు అవుతుంది.
2: అన్నం తింటే వాంతులు అవుతున్నాయి. ఓకే, సో అన్నం తింటుంటే వెంటనే వాంతులు అవుతుంది అంటే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్య ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అది ఎట్లా తెలుస్తుంది మనకంటే, ఎండోస్కోపీ చేయించుకుంటే లోపల అల్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ తెలుస్తాయి. సో మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కలిసి మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే మీకు ఈ సమస్య అనేది పరిష్కారం ఉంటుంది. సో దానికి అదే అంటే మనం దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు, కొన్ని కొన్నిసార్లు లోపల ఏదైనా గడ్డల్లాగా ఫామ్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అశ్రద్ధ చేయకుండా ముందుగానే, అంటే ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం జాగ్రత్త పడి చెక్ చేయించుకుంటే ఫర్దర్ గా గడ్డలు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి
3: అన్నమాట.
2: అదే వాంతులు అవడం అనేది మంచిది కాదండి, వార్నింగ్ సైన్ అది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అసిడిటీకి ఉన్న హార్ట్ పెయిన్కి తేడా తెలీదు అని, అంటే చాలా మందికి అది గుండె నొప్పి అయినా కూడా గ్యాస్ నొప్పి ఏమో అని కొంచెం అశ్రద్ధ చేసి ప్రాణాల వరకు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఉంటున్నారు. సో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, వాటిని అసలు ఎలా గుర్తించాలి?
2: అదే అండి, ఇప్పుడు నాకు లేటెస్ట్ గా మీరు ఇది అడిగారు కాబట్టి, ఒక 45 ఏళ్ల ఆయన ఐటీ ఎంప్లాయ్, బాగా వర్క్ స్ట్రెస్, గ్యాస్ గ్యాస్ అని అక్కడ చుట్టుపక్కల ఉన్న 4-5 హాస్పిటల్స్, క్లినిక్స్, లేకపోతే ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వేసుకున్నారు, కానీ తగ్గట్లేదు. ఆయన ఏంటంటే అది గ్యాస్ గ్యాస్ అని మైండ్లో పెట్టేసుకున్నారు. నా దగ్గరకు రాగానే ఇంకేమైనా ఉన్నాయా సింప్టమ్స్ అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి గుండె దడగా అనిపిస్తుంది సార్ ఇది వచ్చినప్పుడు, రెండోది మొత్తం చెమటలు పడుతున్నాయి, మూడోది ఈ ఎడమ చేయి లాగుతుంది. సో ఛాతి వెనకే నొప్పి వస్తుంది. చాలామంది ఇది 80% గ్యాస్ట్రైటిసే అనుకుంటారు, కానీ గ్యాస్ట్రైటిస్ ఉన్న 20% మందికి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దీన్ని ఇనీషియల్గా ఎలా గుర్తించాలంటే, నేను చెప్పిన సైన్స్ అంటే మీకు ఎక్కువగా చెమట పోస్తుందా, రెండోది గుండె దడ అనిపిస్తుందా, ఎడమ చేతి లాగుతుందా, ఇది ఉంటే ఖచ్చితంగా వెంటనే మీ దగ్గరలో ఉన్న హార్ట్ డాక్టర్ కానీ గ్యాస్ట్రో డాక్టర్కి వెళ్తే ఫస్ట్ ఈసీజీ తీస్తారు. ఈసీజీ ఎక్కువ తీస్తే అందులో మనకి ఈ సమస్య అనేది బయటపడిపోతుంది.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు విజయ్ కుమార్ అండి, బండమేశం దగ్గర నుంచి మాట్లాడుతున్నా. మనము అన్నం ఇట్లా తింటాం కదా మేడం, తిన్నప్పుడు ఇట్లా మింగినప్పుడు ఎన్నుకుంటూ ఇట్లా రాకుండా పోతుందండి.
2: మింగినప్పుడు
3: ఇట్లా అన్నం ముద్ద మింగినప్పుడు సార్, ఇది మనకు ఇట్లా రాకుండా పోతుంది కడుపులకు.
2: రాసుకుంటా రాసుకుంటానా?
3: ఇట్లా మనం ముంగినప్పుడు ఇట్లా మన టేబుల్ అకౌంట్ వెళ్ళినప్పుడు ఇట్లా మనకు ఏర్పడుతుంది సార్.

0: అదేనండి. సో ఇప్పుడు మీకు అట్లాంటి అదే అట్లాంటి ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఏమైందంటే మీ పేగుల కదలికలో ఏదన్నా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ చేయించుకుంటే, సో ఎండోస్కోపీ చేయించుకుంటే అసలు ఫస్ట్ లోపల అంటే అన్నవాయు పేగంటాం ఈసోఫాగస్, రెండోది స్టమక్. సో ఇట్లాంటివి ఏదన్నా దాని కదలికల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నా మనకి ఎండోస్కోపీ, మ్యానోమెట్రీ ఇట్లాంటి టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో మనకి తెలుస్తుంది. సో యా ఈ ప్రాబ్లం మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఏమైనా కలిస్తే మీకు టెస్టులు చేసి చెప్తారన్నమాట.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం నేను నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా, రమేష్ మాట్లాడుతున్నా మేడం. మేడం ఏం లేదు మేడం, నా వయసు వచ్చేసి 29 మేడం. అయితే ఏం లేదు, మీరు తిన్న వెంటనే నాకు కొంచెం అంటే వాంటింగ్స్ అయినట్టు పుల్ల పుల్లగా బేకులు రావటం, మళ్ళా వాంటింగ్స్ అయ్యి ఒక్కసారి గప్పన వెళ్ళిపోవడం జరుగుతుంది మేడం. అంటే తొందరగా జీర్ణం కాదు మేడం, ఎందుకంటే ఒక టైం తిన్నా అనుకో ఒక 4-5 గంటల వరకు ఇంకా ఏం తినాలనిపించదు, ఏమనిపించదు మేడం.
0: అదేనండి, మీరు ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యతో బాధపడుతున్నారు. సో దీనికి పరిష్కారం ఏంటంటే ఒకసారి ఎండోస్కోపీ చేసి లోపల అల్సర్ ఉందా గ్యాస్ట్రైటిస్ ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం కోర్స్ వాడాల్సి వస్తుంది. అంటే ఒక 8 వారాల వరకు కోర్స్ వాడాల్సి వస్తుంది. ఈ ఎండోస్కోపీ చేశారా అండి? ఎండోస్కోపీ చేశారా? అదే అదే, అంటే అట్లా టాబ్లెట్లు తీసుకోకుండా అసలు ఫస్ట్ లోపల ఏముందనేది తెలుసుకొని అప్పుడు టాబ్లెట్లు కోర్స్ వాడితే తగ్గిపోద్ది. ఇప్పుడు మనం చేసే కామన్ తప్పు ఏంటంటే ఓన్లీ ఆ మంట వచ్చినప్పుడు లేకపోతే నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకొని ఆపేస్తాం. సో దానివల్ల ఏమైతుంది, ఇప్పుడు ఒక పుండు మానడానికి మనకి లోపల ఒక 6-8 వారాలు టైం పడుతుంది కదా. సో ఆ పుండు మానేంత వరకు మనం టాబ్లెట్స్ వాడాలి. మనం ఒక రోజు వాడేసి తగ్గిపోయిందంటే మళ్ళీ అది పుండు మళ్ళీ మీరు ఏదన్నా స్పైసీ ఫుడ్ తిన్నా ఇది తిన్నా మళ్ళీ వస్తుంది అన్నమాట. అదేనండి, మీరు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని కోర్స్ వాడితే తగ్గిపోతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం నమస్తే, నా పేరు అజీముద్దీన్ అండి, హనంకొండ నుంచి మాట్లాడుతున్నాను. మేడం సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ కడుపు లోపల మంట అనేది ఛాతీలో వస్తున్నది మేడం, ఛాతీలో వస్తున్నది. అయితే నేను దాదాపుగా డైలీగా ఒక 4 ఛాయలు తాగుతున్నాను, మరి దాంతో వస్తున్నదా? మరి ఈ పులుపులు పదార్థాలు తింటే కూడా వస్తున్నది మంట. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంతో ఒక రకమైన యాంగ్జైటీ వస్తున్నది నాకు, ఈ మెడ వెనుక వైపు నుంచి యాంగ్జైటీ వచ్చి నాకు ఏదో గుండె పుట్టుకున్నంత వేగం అంతా భయం అనిపిస్తుంది.
0: అదేనండి, సో ఇప్పుడు మీరు ఖాళీ కడుపున టీ తాగినప్పుడు అంటే చాలా మందికి అలవాటు ఉంటుంది. మన ఇప్పుడు తెలంగాణ కానీ ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏంటంటే కామన్గా ఏమీ తినకుండా ఖాళీ కడుపున టీ తాగే అవకాశం అలవాటు ఉంటుంది. సో ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందుకనే యూజువల్గా ఏం చెప్తామంటే ఏదైనా తిన్న తర్వాత టీ తాగడము, లేకపోతే కొంతమంది నైట్ పొడి తాగుతారు పడుకునే అప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి. కొంతమంది పాలు తాగే అలవాటు ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ రిఫ్లెక్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు టీ అనేది తగ్గించి ఖాళీ కడుపును తాకకుండా ఉండండి. సో దట్ గ్యాస్ట్రిక్ సమస్యలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. అండ్ మీకు యాంగ్జైటీ అంటే చాలా మంది ఈ యాంగ్జైటీ సింటమ్స్ వాళ్ళకి కామన్ గా వచ్చేది గ్యాస్ట్రైటిస్. సో ఎప్పుడైతే మీరు కంగారు పడతారో స్టమక్ లో యాసిడ్ అనేది పెరుగుతుంది, ఆ యాంగ్జైటీ వల్ల యాసిడ్ పెరిగి మళ్ళీ మీకు అదే ఫీలింగ్ ఉంటుంది లోపల ఏదో కడుపులో అంతా ఏదో తిప్పుతున్నట్టు లేకపోతే ఏదో మంటగా ఉన్నట్టు ఈ ఫీలింగ్ ఉంటుంది. అది నిద్ర పట్టడానికి మీ యాంగ్జైటీకి ఇచ్చారండి. సో యూజువల్ గా యాంగ్జైటీ తగ్గితే ఆటోమేటిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది చాలా మందిలో.
3: నాలుక కింద పెట్టుకుంటే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అంటే అది పెట్టుకున్న కానీ ప్రశాంతం అనిపిస్తుంది, మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆలోచన మొదలయ్యి మళ్ళీ ఇట్లా వస్తున్నాయి.
0: అదేనండి, మీరు ఒకటి ఆలోచనలు మార్చుకోవాలంటే మీరు యోగా చేయడం, అలవాట్లు మార్చుకోవడం ఇట్లాంటివి చేయాలండి.
1: హలో
4: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను ఆర్మూర్ మండల మంత్రి గ్రామం నుంచి మాట్లాడుతున్నా. ఇది మరి గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి దేని గురించి వస్తారు, ఏం దీనికి వస్తుంది మేడం అని అడుగుతున్నా.
0: ఒకటి టైంకి ఫుడ్ తీసుకోకపోతే సరిగా తినకపోతే వస్తుందండి. రెండోది తిన్న దాంట్లో ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్ కానీ ఇట్లాంటి ఎక్కువగా తీసుకుంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకటేసారి ఎక్కువ తిన్నా సరే ఈ టైప్ ఆఫ్ సమస్యలు రిపీటెడ్ గా వచ్చే అవకాశం ఉంటుంది.
4: నాకు సార్ ఒక రిక్వెస్ట్
0: చెప్పండి.
4: నాకు కొంచెం షుగర్ ఉంది, రాత్రి

0: డాక్టర్ దగ్గర చూపించుకుంటే మటన్ తక్కువ ఏమన్నాడు, దాని గురించి కొంచెం ఛాతీలో మంటలు వేసినట్టు అవుతున్నది.
1: యూజువల్ గా మీరు నాన్ వెజ్ తినొచ్చండి, అందులో మటన్ వల్ల ఏమైతుంది అంటే మటన్ కి అరుగుదల శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది బాడీకి. నార్మల్ గా మనకి 4 గంటల్లో తిన్న ఫుడ్ అంతా అరిగిపోవాలి, కానీ మటన్ 8 గంటలు 10 గంటలు కొంతమంది 24 గంటలు కూడా టైం పడుతుంది. సో సాధ్యమైనంత వరకు హై ఫ్యాట్ ఉన్న కంటెంట్ ఉన్నవి తగ్గించాలి. ఫిష్ గాని చికెన్ గానీ ఇట్లాంటివి తీసుకోండి. దట్టు వేపుడు పదార్థాలు కాకుండా కర్రీ రూపంలో తినండి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ అసిడిటీ గానీ అల్సెస్ గానీ ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అంటే మీరు ఇందాక
1: ఫస్ట్ అసలు వాటిని ఎలా గుర్తించాలి? సో గుర్తించడం అనేది ఎండోస్కోపీ చేస్తే మనకి అసిడిటీ సమస్యలు, అల్సర్ ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, తర్వాత ఇన్ఫెక్షన్ ఉందా. సో గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, యూజువల్ గా మనం చాలా వరకు ఆహారపు అలవాట్లు ఇవి మానిస్తే చాలా వరకు తగ్గుతుంది. అల్సర్ ఉందనుకోండి, దానికి 8 వారాల కోర్స్ వాడాలి. కోర్స్ వాడితే యూజువల్ గా గ్యాస్ టాబ్లెట్స్ వాడితే దానికి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హెచ్ పైలోర్ నిందా చెప్పినట్టు సగం మంది అంటే 50% ఆఫ్ ఇండియన్స్ కి హెచ్ పైలోర్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో 1-2 వారాలు యాంటీబయాటిక్ కోర్స్ వాడి తర్వాత గ్యాస్ టాబ్లెట్లు ఒక 4 వారాలు వాడితే ఈ టైప్ ఆఫ్ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అయితే ఎవరికైనా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందా? ఇదంటే కొంతమందికి లేట్ స్టేజ్లో దీన్ని ఇంకా అశ్రద్ధ చేసి చేసి చేసి కొంతమందికి స్టమక్ అనేది చాలా సన్నగా అయిపోతుంది. సన్నగా అయిపోయి మనం తినే ఫుడ్ వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వస్తామని వామిటింగ్ రూపంలో బయటకు వస్తుంది అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. ఇంకా ఊరికూరికే వెనక్కి రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళకి 10% మందికి ఎన్ని టాబ్లెట్లు వాళ్ళ తగ్గట్లేదు అంటే వాళ్ళకి ఫండోప్లైకేషన్ అనే ఆపరేషన్ ఉంటుంది. సో ఆ ఆపరేషన్ ద్వారానే వాళ్ళు కరెక్ట్ అవుతుంది. సో ఇవి యూజువల్ గా చికిత్సా విధానాలు. ఇంకా మనం ప్రికాషన్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టు తినగానే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం, స్పైసీ ఫుడ్స్ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.
2: సో కడుపులో అసిడిటీ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ గురించి మా ఆకాశవాణి శ్రోతలందరికీ అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి మీరు. ధన్యవాదాలండి మీకు ప్రసాద్ గారు. నమస్తే.
1: నమస్కారం.
3: ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమంలో కడుపులో మంట, పుల్లటి తేంపులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు అనే అంశం గురించి ప్రముఖ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్ నీలం గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 10 సెకండ్లు. ముంబై నుంచి రిలీ అయిప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆమెను తప్పించేందుకు గవర్నర్కు సిఫారసు పంపించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు జి చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. రాష్ట మహిళా కమిషన్
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇక ఇప్పటి నుంచైతే రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 మెగాహెడ్స్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. ఇవాటి ప్రసారాలలో ఇంకొంచెం సేపట్లో మీ మాటలు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం షురు అవుతుంది. అదైనాక అంటే 5:30 కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ, పెద్దల మాట కథల సంపుటి నుండి అసలైన భక్తి కథలు ప్రసారమవుతాయి. 5:45 లలిత సంగీతంలో డివి మోహనకృష్ణ పాడిన లలిత గీతాలను వినొచ్చు. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఐదు 30 వరకు సాగే ఈ కార్యక్రమానికి శ్రోతలు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087-32. ప్రకృతి ప్రశాంతంగా మారిన వేళ, చిరుగాలి అలలై సాగివచ్చే వేళ ఈ సాయంత్రానికి సుస్వాగతం చెబుతూ ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో ముందుగల విందాం సుస్వాగతం సినిమా నుండి హరిహరన్ చిత్ర పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 08732 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు. ఇప్పుడైతే కార్యక్రమంలో ఉత్తరం ద్వారా కోరుతున్న పాటను విందాం. ముందుగల్లా ఉత్తరం ఎవరం రాసిండో చదువుదాం. జనగామ జిల్లా పాలకుర్తి నుంచి ఆదినాథ్, విజయలక్ష్మి, సుచిత్ర, వెన్నెల, ఉదయ్, కిషోర్ వీరు పెళ్లి సందడి సినిమా నుండి చెమ్మ చెక్క అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. శ్రోతలు ఇట్లనే మరి మీరు కూడా ఫోన్ ద్వారానే కాకుండా పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడిలో పొజ్జమట్ట ఐదుగుట్టం గుండే ఈ మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమాలలో మీకు నచ్చిన పాటను ఉత్తరం ద్వారా కూడా రాసి పంపవచ్చు. ఉత్తరం పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్.

0: పిన్కోడ్ 504001.
1: అభ్రపథమున బిభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపికా.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమంలో. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం శ్రీనివాస్ గారు, శుభ సాయంత్రం, ఎట్లున్నారు? హలో, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అని అడిగిన. మేము కూడా అందరం బాగున్నాం. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఏం పనులు నడుస్తున్నాయి? ఏం పనులు నడుస్తున్నాయి? ఏం చేస్తున్నారు అంటున్నా.
3: సెక్యూరిటీ ఉంది కదా.
2: ఎక్కడ? మెహందీపట్నంలోనే. రోజు ఎట్లా మరి ఇంటి నుండి అప్ అండ్ డౌన్ చేస్తుంటారా? అక్కడే ఉంటారు. అవునా? అంటే 24 గంటలు మీరేనా డ్యూటీ? సో మీకు ఎప్పుడన్నా అంటే విశ్రాంతి కావాలనుకుంటే, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే మరి అంటే మీ సమయానికి అట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఆదిలాబాద్ కార్యక్రమాలు వింటూ ఉంటారా? చెప్పండి మరి, ఈరోజు కార్యక్రమంలో ఏ పాట వింటారు? హలో, అవునవును సార్, చెప్పండి సార్, ఏ పాట వింటారు చెప్పండి. తప్పకుండా సార్, నా ఆటోగ్రాఫ్ సినిమా నుండి మీరు అడిగిన పాట వస్తుంది. విందాం, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమవుతున్న మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమానికి తెలిసిన ఫోన్ నెంబర్లు అయితే 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే, శుభ సాయంత్రం. చెప్పండి, ఎవరు, ఎక్కడ నుంచి? మేము బాగున్నాం, మీరు?
4: బాగున్నాం మేడం.
3: చెప్పండి, మీ పేరు చెప్పలేదు.
4: కేశవ్ మేడం.
3: కేశవ్ గారు ఎక్కడ నుంచి?
4: నంద్యాల జిల్లా కొమంగల మండలం పెద్దయంతుల గ్రామం మేడం.
3: చెప్పండి
4: మేడం. మాకు ధర్మ పోరాటం ఉంది మేడం.
3: అవునవును, తప్పకుండా.
4: దాంట్లో

0: ராகம் பொங்கினு எதலோ மூவல்
1: చాలా మంచిగా వాడు వినిపించిండ్రు మరి.
0: పర్వాలేండి, చాలా ఇష్టం మేడం. బాగుంటాయి మేడం మన కార్యక్రమాలు. అన్ని వింటాం మేడం, ఉదయం 6 నుంచి
1: అన్ని వింటుంటారు.
0: యాంకరింగ్ సూపర్ మేడం.
1: ధన్యవాదాలు. మీరు కూడా మంచి పాట అడిగిండ్రు, అట్లే మరి మీరు అడిగిన పాట వస్తుంది విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട കതിന്താം పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఎలా ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ, ఇంకా పెద్దల మాట కథల సంపుటి నుండి అసలైన భక్తి ఈ కథలు విందాం. ముందుగా ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. సరదాగా నవ్విస్తూ చిన్నపిల్లల్ని దగ్గరగా కూర్చోబెట్టుకుని కథలు చెప్తామంటే అందరూ వింటారు. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ హావభావాల్ని వ్యక్తపరుస్తూ వాళ్లకు అర్థమయ్యే రీతిలో కథల్ని చెప్తే ఎంతసేపైనా వింటూనే ఉంటారు. మరి అట్లనే చిన్నపిల్లలందరికీ నచ్చేలా, నవ్వించేలా, సమయస్ఫూర్తిని పెంచేలా, ప్రేరణనిచ్చేలా ఎన్నో తీర్లైన కథలను ప్రతి బుధ, గురు, శుక్ర, శనివారంలో పొద్దుమట్టు 5:30 ఈ కతిందాం కార్యక్రమంలో వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఇయాల్టి కతిందాం కార్యక్రమంలో ముందుగా విందాం మరి చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి ఈ కథ. ఈ కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి.
2: ఒక చెట్టు కింద తొర్రలో ఒక ఎలుకుంటుండే. దానికి ఒక మంచి అందమైన కూతురుంటుండే. తన కూతురికి ప్రపంచంలోనే మస్తు బలవంతుడైన వ్యక్తిని తీసుకొచ్చి భర్తగా చేయాలని అనుకుంటది ఆ ఎలుక. అనుకున్నదే తడువు, బ్రహ్మలోకాన్ని కోతది. బ్రహ్మగారు, ప్రపంచాన్నే సృష్టించిన వ్యక్తి మీరు. మీకంటే అతిశక్తివంతుడైన అల్లుడు నాకేడ దొరుకుతాడు. దయచేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకోన్రి అని కోరుతది బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవుడు ఆలోచించి, పిచ్చిదానా, నేను శక్తివంతుణ్ణి ఎలాగవుతాను? నేను కూర్చున్న పద్మం విష్ణుమూర్తి నాభి నుంచి మొలిసింది. నన్ను భరిస్తున్నది ఆయనే. అందుకు ఆయనే నీకు సరైన అల్లుడు అంటాడు. అవును గదా అనుకొని ఎలుక వెంటనే వైకుంఠానికి వస్తుంది. వైకుంఠానికి వచ్చి విష్ణుదేవుడితో, విష్ణుదేవా, నీ అంత బలవంతుడు ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేడు. నేను నీలాంటి అబ్బాయినే నాకు అల్లునిగా చేసుకోవాలనుకుంటున్నా. నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడుగుతుంది. ఆయన నవ్వుతూ, బ్రహ్మను మోస్తున్నది నేనే, కాని నేను పడుకుంటే నన్ను మోస్తున్నది ఆదిశేషుడు. అది గమనించు, నీకు తగిన అల్లుడు ఆదిశేషుడే అని అంటాడు. నిజమే సుమి అనుకుని ఎలుక ఆదిశేషుడనే పాముని కలిసి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అంతా విన్న ఆదిశేషుడు, నేను శక్తివంతుడిని కానమ్మా, గరుత్మంతుణ్ణి చూస్తే నాకు వణుకు, ఆయనే బలశాలి అనంటది. గరుత్మంతుడి దగ్గరికి వెళ్తుంది ఎలుక. కథ అంతా మళ్ళీ వినిపిస్తుంది గరుత్మంతుడికి. పిచ్చి ఎలుకమ్మ, సాక్షాత్తు పరమేశ్వరుడినే మోసే నందీశ్వరుడే నీకు తగిన అల్లుడు అంటాడు గరుత్మంతుడు. అవును గదా అనుకొని మళ్ళా ఎలుక

0: కైలాసం వెళ్ళి నందిని కలుస్తుంది. నాకు శక్త్యా, నా మొహం వాయుదేవుడు గట్టిగా వీస్తే కైలాసం కింది దానికి వెళ్ళి పడతా. నీకు సరైన అల్లుడు వాయుదేవుడే అంటాడు నంది. మళ్ళా ఎలుక వాయుదేవుణ్ణి పోయి కలుస్తుంది. వాయుదేవుడికి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నిజమే, నా ధాటికి ఏవీ ఆగవు, కానీ ఆ కైలాస పర్వతాన్ని చూడు, అంగుళం కూడా కదిలించలేకపోతున్నాను అనుకుంటూ వాయుదేవుడు బాధపడతాడు. ఎలుక కైలాస పర్వతాన్ని కలిసి ప్రపంచంలా మస్తు బలవంతుడివి, శక్తిశాలివి నువ్వే అని నాకు అర్థమైంది, నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటది పర్వతంతోని. అప్పుడు కైలాస పర్వతం, శక్తిశాలినా నా బోంద, చెప్పుకుంటే సిగ్గుచేటు, లోపల మీయసుంటి ఎలుకల సంతతి బొరియలతోని తవ్వి తవ్వి నా ఒళ్ళంతా గుల్లయ్యేస్తున్నాయి, అవే నాకంటే నిజమైన శక్తిశాలులు. అందుకే ఓ చక్కని ఎలుకను చూసి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేయి అని తనకి హితోపదేశం చేస్తాడు హిమవంతుడు. దాంతో నా ఎలుక, అయ్యో గిదంతా తిరిగిన గిలందరికంటే మా వంశమే గొప్పదా, ఏ గిన్నెలకెళ్ళే మరి చక్కని ఎలుకను చూసి నా పిల్లకు లగ్గం చేసిస్తా అని అనుకొని ఆ నిజాన్ని గ్రహించి దాని కూతురుకు మంచి ఎలుకను చూసి లగ్గం చేసిస్తుంది.
1: ఎగరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ విన్నారు. రచన చంద్రప్రతాప్ కంతేది, కథ చెప్పింది ఈ వరలక్ష్మి. ఇప్పుడు విందాం కన్నగంటి అనసూయ రచించిన పెద్దల మాట కథల సంపుటి నుండి అసలైన భక్తి కథ. ఈ కథ చెప్తున్నది బి సంధ్యాలీల.
2: చెన్నకేశవస్వామి గుడి దగ్గర పక్కకే సుబ్బయ్య ఇల్లు. ఆ ఊర్లో ధనవంతులల్లా అతను సుకోకడు. రోజు పొద్దుగల్లనే లేచి పెరట్ల పూసిన తాజా పూలను కోసుకొని గుడికి పోయి దేవుణ్ణి దర్శించుకోంది ఏ పని చెయ్యకపోతుండే. రాత్రి ఆలల్లా సుఖగంతే. ఇంటికి రాగానే తానంజేసి గుడికి పోయి దేవుణ్ణి దర్శించుకోనొచ్చి భోజనం చేసేటోడు. గట్లా గుడికెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కొబ్బరికాయ, అరటి పండ్లు, అప్పటికి ఏవి సిద్ధంగుంటే అవి తీసుకెళ్ళి దేవునికి సమర్పించుకుంటుండేటోడు. గంతేగాని బయట పిల్లికి సుగ బిచ్చం పెట్టేటోడు కాదు. పైగా గుడికి దగ్గర్లున్న తన ఇంటి అరుగుల మీద ఓళ్ళన్న భక్తులు విశ్రాంతి తీసుకుంటే అల్లని ఎల్లగొట్టేదాంకు ఊరుకునేటోడు కాదు. సుబ్బయ్య భార్యకు మాత్రం గిది నచ్చకపోతుండే. ఆకలిగున్నోళ్లకు అన్నం పెట్టకపోతే పెట్టకపోతివి, గంతేగాని భక్తులు అరుగుల మీద కూసున్నా పడుకున్నా నీకే నష్టమైతున్నది. వాళ్ళు ఎక్కడెక్కడ్నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు, అలిసిపోయి గోడ్షపు అరుగు మీద విశ్రాంతి తీసుకుంటే నీకేం నష్టమైతున్నది, నీదేం పోతున్నది. తోటి మనుషుల్ని వట్టించుకోరు గాని దేవుడికి మాత్రం పూజలు చేస్తారు రోజు అందిడుతుంది. భార్య మాటల్ని అస్సలు వినిపించుకునేటోడు కాదు సుబ్బయ్య. అతనికి ఇంటికెదురుగా గుడికి దగ్గర్లనే పూరిపాకల పెండ్లం పిల్లగళ్లతోటి కలిసి బతుకుతుంటాడు ఎంకయ్య. సుబ్బయ్యతోటి పోలిస్తే ఎంకయ్య ఆదాయం కూడా మస్తు తక్కనే. గప్పుడప్పుడు ఏవో మంచి దినాలల్లా తప్పితే గుడికి పోయేటోడు కాదు. వెళ్ళిన సుక దేవుని కోసం ఏం తీసుకుపోయేటోడు కాదు. కాని దైవ దర్శనానికి మాత్రం దూర ప్రాంతాల నుండి వచ్చే పేదోళ్లకు ఉండతందుకు ఏడ వసతి దొరకకపోతే మాత్రం అల్లను విలిసి తనింట్లా విశ్రాంతి తీసుకోమ్మనేటోడు. గట్లా తనింటికి వచ్చినోళ్లకు తను తినుడు మానేసైనా సరే ఆళ్ళకు పెట్టేటోడు. ఎంకయ్య భార్యకు గిది నచ్చది. తాను దూర సందులేదు, తలకో డోలట, మనకే తినతందుకు తిండి లేదు గాని ఆళ్ళ నీళ్లను విలిసి పెడతావు, పక్కకే ఉన్నా గుళ్ళోకెళ్ళి ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టినవా, ఆ పక్కైనా చూడు, రోజు పొద్దుగల్లా పొద్దుజాము గుడికి పోయి దేవుణ్ణి దర్శించుకుంటాడు, గందుకే అతనికి మస్తు కలిసొస్తున్నది, నువ్వు ఉన్నావు ఎందుకు అని రోజు సతాయించుకుంటుంటుండే. భార్య సతాయింపుని ఎంకయ్య అస్సలు పట్టించుకోకపోతుండే. సరిగదా,

0: వాడి జీవితమే ఎప్పటికీ ధన్యము పార్వతి. ఈ ప్రపంచంలా అతనే గొప్ప ధనవంతుడవు. ఆవుసామి, అదే అసలైన భక్తి అనంటది పార్వతీదేవి.
1: పెద్దల మాట కథల సంపుటి నుండి అసలైన భక్తి కథ విన్నారు. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్పింది బి సంధ్యలీల.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఇక రేపు జమటో 5 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి పంట దోపిడీ కథ, పెద్దల మాట కథల సంపుటి నుండి ఎంతో అంతే ఈ కథల్ని వినొచ్చు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా, లేదంటే మళ్ళీ వినాలనుకున్నా కూడా ఆ మరుసటి రోజు నుండి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం డివి మోహనకృష్ణ పాడిన లలిత గీతాలు.

లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పటి వరకు డివి మోహనకృష్ణ పాడిన లలిత గీతాన్ని విన్నారు. ఇప్పుడు డి సురేఖామూర్తి పాడిన మరో లలిత గీతం.

0: ഡി സുരേഖാമൂർത്തി പാടിന ലളിതഗീതം മതി. రే పొజమట్టు అరగంటల 45 నిమిషాలకు శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ సమాజ్ గాయత్రి మహిళా మండలి సభ్యులు పాడిన మరాఠీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: और आतंकवाद निरोधक संयुक्त कार्य समूह के गठन की संभावनाएं तलाशने पर सहमति जताई.

0: संसदीय क्षेत्र वाराणसी में बाढ़ की स्थिति और राहत शिविरों में व्यवस्थाओं के बारे में जानकारी ली। श्री मोदी ने इस संबंध में वाराणसी के जिलाधिकारी सत्येंद्र कुमार से टेलीफोन पर बात की। मौसम विभाग ने कल पूर्वी मध्य प्रदेश में मूसलाधार बारिश का ऑरेंज अलर्ट जारी किया है। विभाग ने कल बिहार, पूर्वी राजस्थान, पश्चिम बंगाल के गांगेय क्षेत्र, सिक्किम, उत्तराखंड और मध्य प्रदेश में गरज के साथ बारिश का अनुमान लगाया है। महिला 2020 क्रिकेट एशिया कप में आज ग्रुप ए में भारत का मुकाबला हांगकांग से होगा। मैच दुबई में भारतीय समयानुसार रात 8 बजे से शुरू होगा। किदांबी श्रीकांत और सात्विक साईराज रंकी रेड्डी तथा चिराग शेट्टी चीन मास्टर्स बैडमिंटन टूर्नामेंट के क्वार्टर फाइनल में पहुंच गए हैं। महिला सिंगल्स के में तन्वी शर्मा और मिक्स डबल्स में ध्रुव कपिला और तनिषा क्रेस्टो को हार का सामना करना पड़ा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंदा। ईआरटी रेपटी कार्यक्रमालो मुंदगा ईएल रात्रि 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాలలో 6 గంటల 20 నిమిషాలకు పల్లె పదాలు కార్యక్రమంలో గుడిహత్తూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నర్సయ్య బృందం పాడిన కృష్ణుడి పాటలు, ఇంకా ఆదిలాబాద్ పట్టణం రణదివే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన కృష్ణుడి పాటలు వినొచ్చు. ఇయల రాత్రి 7 కి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాపై రేడియో నివేదిక, ఇంకా రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండం మండలం సావర్గాం గ్రామానికి చెందిన డి మనోజ్ కుమార్తో కే రెనిన్ పెట్టిన ముచ్చట వినొచ్చు. ఈ కార్యక్రమ సమర్పణ పి అశోక్. వాసరుచులు చక్కని సాహిత్య వచన రచనల నుండి ఎంచుకున్న ఖండికలను వినిపించే కార్యక్రమంలో ఇయల రాత్రి 9:30 ప్రముఖ రచయిత్రి భాగ్యరేఖ కథానిక ఇగురం నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణాచార్యుల పద్యాలు చదివినది ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో రాత్రి 10 గంటలకు పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం వినొచ్చు. హిందీ సినిమా పాటలు వినొచ్చు. రాత్రి 9:40 ఫిల్మీ గానే కార్యక్రమంలో ఇంకా హాయ్ అయిన పాటలుంటే రాత్రి 10:30 మధురిమలో. రేపు పొద్దుగల 5:50 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అమ్మటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:00 తిండితో మనం పూర్వకాలపు ఆహారపు అలవాట్లు, మానవ పోషణలో వాటి ప్రాముఖ్యత, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, ఇంకా గోకులాష్టమి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం, అట్లనే కవిత శీర్షికన తుమ్మూరి రామ్మోహనరావు స్వీయ కవితలు ప్రసారమవుతుంది. కతిందాం కార్యక్రమంలో రేపు జమట్టు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పంట దోపిడీ కథ, పెద్దల మాట కథల సంపుటి నుండి ఎంతో అంతే ఈ కథల్ని వినొచ్చు. శక్తి స్త్రీల కార్యక్రమంలో రేపు జమట్టు 5:45 ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ సమాజ్ గాయత్రి మహిళా మండలి సభ్యులు పాడిన మరాఠీ భక్తి గీతాల్ని వినొచ్చు. గిరిపదం కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 ఇంద్రవేలి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ్ బృందం పాడిన గోకులాష్టమి పాటలు, ఇంకా సాత్నాల మండలం సైదిపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం పాడిన కృష్ణుడి పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రేపు రాత్రి 10 గంటలకు

మనపురాణాలు కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ నాలుగో భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇయాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మించింది. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చెంచెలగూడ సైదాబాద్ ఐఎస్ సదన్ చంపాపేట మార్గాల్లో వాహనదారులకు సుదీర్ఘకాలంగా ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్రంలో గత 1000 రోజులుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. ధర్మపురిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గంటలు అమలు చేసిందని, మరో 2 గంటలు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
1: ఒక్కొక్క శాఖ ద్వారా ఒక చర్చ చేద్దాం. ఆర్ఎన్బి శాఖ, పిఆర్ శాఖ, వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ శాఖ మాట్లాడదాం సిద్ధమా అని చెప్పాడు.
0: కేవలం అంతర్గత పార్టీ కలహాల నుండి బయటపడటానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు దాడి చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తమ ఉనికిని కాపాడుకోవటానికి రాజకీయాలను చేయకుండా పెండింగ్లో ఉన్న కేంద్ర నిధులు, పన్నుల బాట, తెలంగాణకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అడిగి సాధించాలని ఆయన వారిని కోరారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో పర్యటించిన మంత్రి సీతక్క వస్త్ర జనపనార సంచుల తయారీ యూనిట్లతో సహా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఇట్ ఎయిర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇలా ఉండగా బకాయి ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులు ఆయన కలిశారు. వారికి ఆయన తన పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇస్తూ విద్యార్థుల నైపుణ్యాలను భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో 76.2 కోట్ల విలువైందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన విమర్శించారు. కౌడిపల్లిలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు వంటి కీలక పథకాలను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన 15 మంది సభ్యుల మీడియా ప్రతినిధి బృందం హైదరాబాద్లోని సనత్నగర్లో ఉన్న ఈఎస్ఐసి వైద్య కళాశాలను, ఆసుపత్రిని సందర్శించి అధునాతన క్లినికల్ సేవలు, డిజిటల్ హెల్త్ కేర్ కార్యక్రమాలను పరిశీలించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టెలికమ్యూనికేషన్ చట్టం 2023 కింద శాటిలైట్ టీవీ, డిటిహెచ్, హెచ్టీ, హెచ్ఐటిఎస్, ఎఫ్ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో, ఐపీటీవీ కోసం ఉన్న ప్రభుత్వ మార్గదర్శకాలను ఏకీకృతం చేస్తూ టెలికమ్యూనికేషన్ టెలివిజన్ రేడియో అనుబంధ సేవల నియమావళి 2026 ముసాయిదాను జారీ చేసింది. వెన్నుముక సమస్యలు, కండరాల క్షీణత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియాతో బాధపడుతూ మంచాన పడిన రోగుల నుంచి అత్యవసర వైద్య సహాయం కోసం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పెండింగ్లో ఉన్న మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె మురళీమోహన్ న్యాయవాదులను కోరారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి రాజన్న సిరిసిల్ జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఇంటి స్థల పత్రాలను పంపిణీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన 1930 హెల్ప్ లైన్ ద్వారా రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు. జలవనరుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వాటి మొత్తం విస్తీర్ణాలు, సరిహద్దులు, ఎఫ్టీఎల్ స్థాయిలను సర్వే చేయాలని ఆదేశించారు. తను తొలగించిన అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతో పాటు ముందుగా తనకు సమాచారం అందించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.

0: बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇయ్యాల గుడిహద్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నర్సయ్య బృందం పాడిన కృష్ణుడి పాటలు, ఇంకా ఆదిలాబాద్ పట్టణం రణదీవేనగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన కృష్ణుడి పాటలు వినే ముందు కొన్ని

0: ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
7: ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
7: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇది మన యాస, మన బస్సులో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. చెడును అణచివేసి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు అవతరించాడని మన నమ్మకం. శ్రావణ పూర్ణిమ తర్వాత వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. అయితే హిందూ సాంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినం రేపు. ఈ రోజున భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు పాడుతూ ఉపవాసం ఉండి అర్ధరాత్రి కృష్ణుడి జననం జరిగే వరకు పూజలు నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు కృష్ణుడిలాగా వేషధారణ వేసి కృష్ణాష్టమి ఉట్టి కొట్టడం వంటి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. మరి రేపు కృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగల గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నర్సయ్య బృందం పాడిన కృష్ణుని పాటలు విందాం.
9: నా పేరు మెంగని నర్సయ్య. మా గ్రామం తోషం, గుడియహాత్నూర్ మండల్, ఆదిలాబాద్ జిల్లా. నాతోని అందుకున్న వారు జిన్నం శివన్న గారు, మోదుగు నారాయణ గారు, మరియు డప్పు వాయిద్యం దాసరి విలాస్. మేం పాడేటి పాటలు శ్రీకృష్ణ జానపద పాటలు, మరి శ్రీకృష్ణుని సరసమైన పాటలు. ఇప్పుడు ఒక మంచి పనులు చేసే బాలుణ్ణి తల్లిని పోయి గుళ్ళబామలు ఏమడుగుతారంటే, మీ కొడుకు చాలా మా సంసారాలను చక్కదిద్దబెట్టిండు, కాబట్టి నీ కొడుకు ఎక్కడున్నాడో మాకు కొంచెం చూపిస్తే మంచిగా ఉంటుంది అని గుళ్ళబామలు అడుగుతారు.
10: కృష్ణుడు ఏడున్నాడమ్మా, బాలుడెంత వెతికినా దొరకాడమ్మా.

ఒక చిన్నవాడు, నీకు పూల దండలు తెస్తా, నీకు మల్లెపూలు తెస్తా, నీకు సొమ్ములు తెస్తా, సొమ్మందాలు తెస్తా, తలుపు దియ్యే అని పాడే పాట ఇది. శ్రీ

అమ్మ తన కుమారుడి ఆయన ఆడుకున్నాక చూసి ఆయన దగ్గర ఉంగరం ఎక్కడ పడిపోయిందో, మరి ఈ ఉంగరం ఎక్కడ పడేసినావు, బంగారు ఉంగరం ఉండేని ఏలుకు మరి ఎక్కడ పడేసినావు, దాన్ని తీసుకురాపో అని కొడుకును తల్లి మందలిస్తుంది.

గుల్లభామ పండ్లు అమ్ముకుంటా పల్లెలు తిరుక్కుంటా పోతుంది. శ్రీకృష్ణుడు ఆమెకు తువ్వకడ్డమై నిన్ను సరసమాడేదాక నిన్ను ఓయి అనే ఆమె చుట్టూ తిరుక్కుంటుంటాడు. ఆమె ఏమంటది, పో నీవు నా బిడ్డలు లేసేయాల, నా అత్తమామలు ఉన్నారు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అన్న ఉద్దేశంతో సరసంగా పాడుకునే పాటలు ఇవి. హరే కృష్ణ హరే.

0: ఇప్పటివరకు గుడిహత్నూరు మండలం తోషం గ్రామానికి చెందిన మెంగని నర్సయ్య బృందం పాడిన కృష్ణుడి పాటలు విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
5: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
4: నిలిచి ఉన్న నీటిని తొలగించండి. దోమల వ్యాప్తిని అరికట్టండి.
5: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
4: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
5: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు. కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
4: ఈ జాగ్రత్తలు పాటించండి. వ్యాధులు రాకుండా చూసుకోండి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు
4: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
4: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ పట్టణం రణదేవీనగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన కృష్ణుడి పాటలు.
5: నా పేరు చందాల గంగమ్మ. నాతోటి వాడేటోళ్ళు రొడ్డ సినబాయి, రొడ్డ ముత్తమ్మ, నల్గంటి నరసమ్మ. ఆదిలాబాద్ రణదీవనగర్ మాయి కృష్ణుని పాటలు పాడుతున్నాము.
6: సుభద్ర మాత బలరాములతో అంటున్నది. నా కొడుకుకు నీ బిడ్డని చూసేసరేకనంటే బలరాములు అంటాడు, నేను ఇయ్యను మేనోళ్లకు అని అంటే, మరి నన్ను అప్పుడు ఇచ్చినావు కదా, అప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు నా ఆశ కూడా అంతే కదా నాకు ఇయ్యాలని ఆమె అన్నదమ్ములతోని ఏడుస్తున్నది అన్నట్టు సుభద్ర.

ఆదిలాబాద్ పట్టణం రణదేవే నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన కృష్ణుడి పాటలు విన్నారు. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. రేపు జమట్టు 6:20 ప్రసారమయ్యే గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ్ బృందం పాడిన గోకులాష్టమి పాటలు, ఇంకా సాత్నాల మండలం సైరిపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్ సింగ్ బృందం పాడిన కృష్ణుడి పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 1748 జూనియర్

సీనియర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్తో పాటు కొన్ని పోస్టులకు ఉద్యోగ అనుభవం ఉండి తీరాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా, పేపర్ 1 ఇంకా పేపర్ 2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్ అడ్రస్ https://ssc.gov.in.

కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 9వ-11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు, అలానే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ టెస్టు 2027 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 30.

మరొక సమాచారం. ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానంలో 10వ తరగతి ఇంటర్లో చేరేందుకు ప్రవేశాల గడువును 15వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతికి ఓసీ పురుషులు ₹1400, ఇతర వర్గాల వారు ₹1000, అదే ఇంటర్ అయితే ఓసీ విభాగంలో 1500, ఇతరులకు ₹1200తో పాటు రిజిస్ట్రేషన్, ఆఫ్లైన్ ఛార్జీలు అదనంగా ఉంటాయని తెలిపారు.

డిఈడి డిపిఎస్సి సెకండ్ ఇయర్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో 2వ ప్రొవిజనల్ మెరిట్ లిస్టును తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 16 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర

పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాడ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా. హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్, ఫిన్టెక్ ఔర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఔర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్రీచ్ జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్కు చెందిన లీ చెయక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపో చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్. ఇలా మీకోసం 2 కార్యక్రమాలు తెచ్చిన, ఒకటి ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాపై రేడియో నివేదిక, తర్వాత రైతు అంతరంగంలో పత్తి, సోయా పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి చెందిన డి మనోజ్ కుమార్తో ముచ్చట. ఈ కార్యక్రమాలు వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 29°C, తక్కువ ఉష్ణోగ్రత 25°C నమోదైంది. గాలిలో తేమ 81% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 32°C ఎక్కువ ఉష్ణోగ్రత, 25°C తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాపై రేడియో నివేదిక. ఈరోజు ఆదిలాబాద్ లో వ్యవసాయ సాంకేతిక సంస్థ ఆత్మా సౌజన్యంతో వ్యవసాయ శాఖ వారు జిల్లా స్థాయి కిసాన్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడాం నాగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బండారి అనూష, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా విచ్చేయగా, ఈ కార్యక్రమంలో ఇంకా జిల్లా వ్యవసాయ అధికారి రవీంద్ర సింగ్, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి సందీప్ కుమార్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు, ఇచ్చోడా ఆత్మా చైర్మన్ కౌడాల నారాయణ, బోత్ ఆత్మా చైర్మన్ గొల్ర రాజు యాదవ్, మావలా సర్పంచ్ డి చంద్రశేఖర్, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్, ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశం, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ కిసాన్ మేళా యొక్క ఉద్దేశాన్ని వివరించారు.
6: ఈ రోజు మనం ఈ కిసాన్ మేళా జరుపుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, మనం ఒక యూనిక్ ప్లాట్ఫామ్ ఒకటి ఇక్కడ రైతుల కోసం క్రియేట్ చేయడం జరిగింది సార్. ఈ ప్లాట్ఫామ్ లో సార్ మనకు వ్యవసాయ అనుబంధ శాఖ నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు, అదే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు, అదే విధంగా రైతు సోదరులు స్టేక్ హోల్డర్స్ అందరూ ఉన్నారు సార్. ఇక్కడ ఈ సమావేశంలో మనం ముఖ్యంగా ఈరోజు చర్చకు తీసుకొచ్చే విషయాలు ఏంటంటే సార్, అన్ని టెక్నికల్ సెషన్ సాంకేతిక చర్చలు ఉంటాయి సార్. దాని తర్వాత రసాయన రహిత చీడపీడులు మరియు కీటకాల యాజమాన్యము, అదేవిధంగా అధిక సాంద్రత పత్తి సాగు హైడెన్సిటీ ప్లాంటేషన్ ఆఫ్ కాటన్ కింద సార్, అదేవిధంగా డ్రోన్ ద్వారా మనము ఫర్టిలైజర్ పెస్టిసైడ్ అదేవిధంగా ఇన్సెక్టిసైడ్ యొక్క స్ప్రే దాని మీద అవగాహన, అదేవిధంగా ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాబోయే రబీలో కూడా ఎటువంటి మెలకువలు పాటిస్తే మనము మంచి పంటని తీసుకోగలుగుతామన్న ఉద్దేశము, అదేవిధంగా మనము పోషక యాజమాన్యం గురించి కూడా ఈ సభలో చర్చించుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం సార్.
5: ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు రెండవ పంటగా పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగు చేసుకోవాలని అన్నారు.
7: ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ కాకుండా నార్త్ ఈస్ట్ మాన్సూన్ తో కూడా సెకండ్ సీజన్ లో అడపదడప రెండు సార్లు గానీ మూడు సార్లు గానీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా కొంత లిమిటెడ్గా ఉంటుంది. మొత్తం ఒక 30 సంవత్సరాల హిస్టారికల్ డేటా తీసుకుంటే సెకండ్ సీజన్లో 100 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం కొంత ఎల్నినో ప్రభావం వల్ల అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా దీని ప్రభావం కొంత తీవ్రంగా ఉంది. ఈ 150 మిల్లీమీటర్ల వర్షపాతం పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ఈ మొదటి సీజన్లో కాటన్ లేదా కాటన్ బేస్డ్ సిస్టమ్ మీద పోయే వాళ్ళకి నా సలహా కాదు, నీటి వసతి ఉన్న రైతులు ఈ పంట మార్పిడిలో భాగంగా మనము ఆయిల్ సీడ్స్ క్రాప్స్, పల్స్ క్రాప్స్ అంటే పప్పుజాతి పంటలు, నూనె గింజ పంటలకి ఆదిలాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ మండలం కూడా చాలా అనుకూలమైన ప్రాంతంగా మనం చెప్పుకుంటాము. అందులో ముఖ్యంగా ఈ ఆవాల పంట, కుసుమ పంట చాలా ఉపయోగకరమైన పంటలు ఇవి.
5: ఆదిలాబాద్ పశు సంవర్ధక పశు వైద్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ రామారావు రాథోడ్ మాట్లాడుతూ, పాడి పశువుల్లో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత గురించి వివరించారు.
8: పశువులలో కృత్రిమ గర్భధారణ మేలు జాతి యొక్క పశువుల యొక్క వీర్యాన్ని మనము సేకరించి మరి అట్టి వీర్యాన్ని మనము మన యొక్క దేశవాళీ పశువులలో వినియోగించి మరి వచ్చే సంతతి ఏదైతే ఉందో ఆ సంతతిని మనము అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి
5: జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి సందీప్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న పలు పథకాలను తెలియజేసిండ్రు.
9: తుంపర సేద్య పరికరాలకి మన జిల్లాలో ఎక్కువ డిమాండ్ ఉంది. రైతులు అప్లికేషన్లు కూడా దాదాపుగా మాకు ఒక 8 నుంచి 9 వేల అప్లికేషన్లు ఇప్పటివరకే స్ప్రింక్లర్స్కి వచ్చాయి. కానీ మన జిల్లాకు వచ్చిన టార్గెట్ కేవలం 800 యూనిట్లు మాత్రమే. దాదాపు 10 times ఎక్కువ ఉంది. మనం ప్రభుత్వానికి కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఇంకా అధికంగా యూనిట్లు శాంక్షన్ చేయాలని రాశాము. ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనం ఇది సబ్సిడీ రూపంలో స్ప్రింక్లర్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన దగ్గర పండ్ల తోటలు కూరగాయలు సాగు చేసుకునే వారికి కూడా సబ్సిడీలు ఉన్నాయి. మామిడి, జామ, నిమ్మ, సీతాఫలం, అలాగే బొప్పాయి, తర్వాత కొంత కూరగాయలు హైబ్రిడ్ కూరగాయలు సాగు చేసుకునే వారికి, పసుపు పండించుకునే వాళ్ళకి, అలాగే ఉల్లిగడ్డ ఆనియన్ సాగు చేసుకునే వారికి కూడా కొంత మన దగ్గర నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీలు రాయితీలు ఉన్నాయి.
10: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతు బలపడితేనే దేశం బలపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
11: ప్రతి ఒక్కరు కూడా రైతు కష్టాన్ని గౌరవించాలి, వాళ్లకు అన్ని విధాల ఆదుకునే విధంగా మనం వేదిక పైన ఉన్న అధికారులము నాయకులం కూడా పనిచేయాలని కోరుతున్నాను. ఎందుకంటే రైతు అనేటోడు ఒక ఓటు వేసే వ్యక్తి మాత్రమే కాదు, రైతు బలపడితే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. రైతు బాగుపడ్డ రోజే మన గ్రామం బాగుపడుతుంది, రైతు బాగుపడ్డ రోజే మన రాష్ట్రం బాగుపడుతుంది, రైతు బాగుపడ్డ రోజే మన దేశం బాగుపడుతుంది. కాబట్టి రైతులందరినీ ఆదుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. వీరి సమస్యలు ఏది ఉన్నా కూడా మనం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకెళ్ళి వాళ్ళ బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది.
10: ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బండారి అనూష మాట్లాడుతూ, పంట మార్పిడి చేసి రైతులు అధిక దిగుబడుల్ని లాభాల్ని పొందాలన్నారు.
12: గతంలో మన దగ్గర పంటలు ఓన్లీ పత్తి లేదంటే సోయా, ఈ రెండు పంటల్ని చాలా ఎక్కువ వేస్తుండే. కానీ కాలానుగుణంగా, ఎందుకంటే మనకి ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు. దీనివల్ల దయచేసి మన రైతులకు, అంటే మన భూసారానికి తగ్గట్టు ఏదైతే శాస్త్రవేత్తలు చెప్తారో దానికి సారానికి తగ్గట్టు పంట మారుస్తూ ఉండాలి. ఎందుకంటే పంట మారుస్తూ ఉంటే కూడా ఆ భూమి యొక్క నాణ్యత మరింత మెరుగుపడుతుంది. ఎందుకంటే ఒకే రకం పంట వేస్తే ఆ భూమి దానికి అలవాటు పడిపోతుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనం దాని సారాన్ని బట్టి దాని యొక్క పంట మార్పు చేస్తే గనక తప్పకుండా మనకి ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
10: జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, రైతులు పంట మార్పిడి చేసుకోవాలని, ఆయిల్ ఫామ్ పంట వైపు మొగ్గు చూపాలని, త్వరలో రైతులకు గోడౌన్లు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
13: మనకి గోడౌన్ సందర్భంగా కూడా మీ అందరికీ తెలుసు, దట్ జొన్న కొనుగోలు చేసేటప్పుడు మనకి గోడౌన్ లో ఎంత ఇష్యూ కూడా రావడం జరిగింది. సో మనం ప్రత్యేకంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తో మరి ఈసారి ఒక 3-4 గోడౌన్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకటి, బోత్ నియోజకవర్గంలో ఒకటి, తర్వాత డిఆర్డిఓ గారు ద్వారా కూడా ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ కింద కూడా ఒక 11 మరి చిన్న చిన్న గోడౌన్స్ కూడా శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది కూడా మరి విలేజెస్ లో ఉన్నటువంటి అక్కడ గౌరవ సర్పంచెస్ గారు గాని కూడా మీరు కూడా ముందుకి వచ్చి అటువంటి గోడౌన్ కూడా కట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ గోడౌన్ సమస్యలు కూడా మనం ఈ సంవత్సరం పరిష్కారం చేస్తే మరి వచ్చే ఏవైతే సెకండ్ పంట ఉన్నాయో అప్పుడు కొనుగోలు కూడా చేయడానికి, ఇంకా సజావుగా కూడా కొనుగోలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అవి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా మనం ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమం పథకాలు ఏవైతే ఉన్నాయో మనం రైతులకి ఈ ఆత్మ మీటింగ్స్ లో కానీ లేదు రైతు నేస్తం కార్యక్రమంలో కానీ ఇటువంటి వివిధ రకాల కార్యక్రమం ఏవైతే ఉన్నాయో దాంట్లో మళ్ళీ రైతులు మనం కలిసి ఈ రైతులకి మేలు జరిగే విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా చర్య తీసుకుంటున్నది మీ అందరికి కూడా తెలియచేస్తూ, మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.
10: ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ, రైతు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను చేపట్టి అధిక లాభాలని పొందాలన్నారు.
14: ఈ రోజు రాజకీయాలకు అతీతంగా అనేక సందర్భాల్లో రైతులు పడుతున్నటువంటి బాధలు అంతా ఇంత కాదు. నిజంగా మనం అంతా కూడా ఒకసారి ఆలోచిస్తే సంవత్సరం తర్వాత వ్యవసాయం చేసిన తర్వాత ఏం మిగులుతున్నది అంటే తెచ్చిన బాకీ తప్పితే రూపాయి చేతలు మిగులుతలేదు. లగ్గారు వేసే పరిస్థితి లేదు, ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేదు, పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు. ఏదైనా బీమా రస్తే పెద్ద దవకర్లా బీమారినికి ఇలా చేయించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆర్థిక సంక్షోభంలో రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ సంక్షోభం నుంచి మనమే బయటపడాలి. మనల్ని ఎవరో బయటేస్తారని కాదు, అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఈరోజు వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ, ఈరోజు అనుబంధంగా మిగతా లాభాలు రావాలా, వ్యవసాయానికి పాడి పరిశ్రమ తోడు కావాలా, వ్యవసాయానికి కోళ్ళ పరిశ్రమ తోడు కావాలా, వ్యవసాయానికి మాంసాభ పరిశ్రమ తోడు కావాలా. ఈరోజు అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పథకాలు. ఈరోజు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది 1,00,000 రూపాయలు బాకీ తీసుకొని నువ్వు కోళ్లు పెంచుకున్నా, మేకలు పెంచుకున్నా, బర్రెలు పెంచుకున్నా 50,00,000 రూపాయలు దాంట్లో సబ్సిడీ ఉన్నది. కానీ ఏ రైతులు కూడా దాని మీద గమనిస్తలేరు. కాబట్టి ఆ విషయాల మీద కూడా మనం దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి.
10: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడాం నాగేష్ మాట్లాడుతూ వ్యవసాయంలో వస్తున్న మార్పులను, ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును వివరించారు.
15: ఈరోజు వ్యవసాయం అనేది అటు కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయం పూర్తిగా రాష్ట్రాలు చూసుకునే అంశం రాజ్యాంగ పరంగా. అయినా కొన్ని ఏవైతే పథకాలలో, కొన్ని సంక్షేమైనటువంటి పథకాల్లో రైతులను ఇచ్చేసుకోవడం కోసము దాన్ని ఉమ్మడిదే జాబితాలో కూడా పరిగణించడం జరుగుతూ ఉంది. అందుకోసమే మీకు తెలివంది కాదు, పామ్ మెకానిజం కావచ్చు లేక సబ్సిడీ రూపం ఇందాక, అవన్నీ నేను జోలికి పోకుండా ఇప్పుడే, ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం వీజీ రామ్జీలో వ్యవసాయ రంగానికి, ఎందుకంటే అటు పర్క్యులేషన్ ట్యాంక్స్ కావచ్చు, పామ్ ఫండ్స్ కావచ్చు, లేక ఎందుకంటే వ్యవసాయంలో ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సహాయం అందించే కార్యక్రమం కూడా ఈనాడు జరుగుతూ ఉన్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా వ్యవసాయ రంగంలో ఎందుకంటే పాలసీస్ని మనకున్నటువంటి మార్కెట్ పరిస్థితుల్ని, పాలసీస్ని మార్కెట్ పరిస్థితులని చేసుకునే, ఎందుకంటే శాస్త్రజ్ఞులు ఆ దిశలో కూడా రైతాంగానికి ఆలోచించమని చెప్పేసి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఈరోజు మీరు పేపర్ చూసుంటారు, మన జిల్లాలో అన్ని జిల్లాలకు కొన్ని పంటలకు సంబంధించి, ఎక్స్పోర్ట్స్ సంబంధించి విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో మన జిల్లాకి పత్తి, సోయా ఈ ప్రధానమైనటువంటి పంటలకి ఎక్స్పోర్ట్స్ దాంట్లో చేసుకోవడానికి కూడా కేంద్రం రాష్ట్రము నిర్ణయించుకోవడం జరిగింది. హస్తకళ అనేటువంటి డోక్రా వస్తువుల్ని కూడా దాన్ని చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులు మీరందరూ కూడా, ఎందుకంటే ప్రభుత్వం యొక్క, ప్రభుత్వాల యొక్క ఉన్నటువంటి విషయాల పట్ల, అవగాహన పట్ల, ఎందుకంటే శాస్త్రజ్ఞులు లేకపోతే ప్రభుత్వ పాలసీలు రెండు కూడా ఎందుకంటే సమానంగా సక్రమంగా ముందుకెళ్తే రైతులకు ఇబ్బంది రావు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్.
10: ఈ కిసాన్ మేళాలో పాల్గొన్న కొంతమంది రైతుల అభిప్రాయాలు.
16: నా పేరు కురంగ కోశేరావు, గ్రామం అంకాపూర్, మండల జిల్లా ఆదిలాబాద్. అయితే ఈరోజు జిల్లా స్థాయిలో కిసాన్ మేళాలో వచ్చినాం కాబట్టి, ఎందుకంటే వ్యవసాయం గురించి వాళ్ళు చెప్పినారు కాబట్టి, వ్యవసాయం గురించి చెప్పిన దానికంటే మాకు చాలా బాగుంది. ఇప్పటికైతే అది వ్యవసాయం గురించి చెప్పిన దానికి బాగుంది. అన్ని ప్రతి ఒక్కటి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కటి అన్ని శాఖలు, ప్రతి ఒక్క శాఖ మంచిగా ఉంది ఇప్పటికైతే చూసిన దానికంటే. ఇది ఎందుకంటే మేము వచ్చిన దానికి దానికి మంచి అవగాహన ఇచ్చింది కాబట్టి, రైతు గురించి చెప్పిన దానికైతే మనకు సంతోషంగా అనిపించింది.
17: మా ఊరు పేరు చాంద్పల్లి బీరమండలం, నా పేరు మన భీమరావు. జిల్లా స్థాయి కిసాన్ మేళా సందర్భంగా ఈరోజు మా విలేజ్ నుంచి 15 రైతులకు తీసుకుని వచ్చినాం. అయితే దీనిలో భాగంగా రైతులకు చాలా అవగాహన కల్పించడం జరిగింది. అయితే ఖర్చులు తగ్గించడం వల్ల తర్వాత పంట మార్పిడి చేస్తే బాగుంటుందని శాస్త్రవేత్తలు కానీ తర్వాత పై అధికారులు తెలపడం జరిగింది. అయితే దీనికి అనుగుణంగా మా రైతులు తక్కువ ఖర్చులు చేసుకుంటూ మిశ్రమ పంటలు కానీ, పంట మార్పిడి కానీ, దీనివల్ల ఖర్చులు తగ్గించి వ్యవసాయానికి బాగు చేస్తారన్నట్టు మేము ఇవాళ నేర్చుకున్నాం. అలాగే సిపిఎఫ్ సంస్థ మా ఏరియాలో పనిచేస్తుంది, ఆ సంస్థ తరఫున కూడా మాకు చాలా అనుభవం వచ్చింది. కాబట్టి ఈ జిల్లా స్థాయి కిసాన్ మేళాలో భాగంగా మేము అందరూ పాల్గొన్నాం.
18: నా పేరు మర్సుకొల్ల సురేష్, మాది అంకాపూర్ గ్రామం, ఆదిలాబాద్ రూరల్, జిల్లా ఆదిలాబాద్. ఇప్పుడు జిల్లా స్థాయి కిసాన్ మేళా కార్యక్రమం చాలా బాగుంది, అవగాహన కల్పించారు. అయితే మాకు ముఖ్యంగా ఏంటంటే రైతుకు ఎరువుల గురించి బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యాప్ తీసుకొచ్చింది, కొంతమంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి, ఉన్నాయి. ఏమంటే యాప్ ఉండదు, మనకు ఎప్పుడు ఏది కావాల్సిన రైతు ఎరువులు ఎప్పుడు పోయి తీసుకున్నా షాపులలో అందేటట్టు చూస్తే బాగుంటుంది. ఇంకా బాగుంటుంది.
19: ఈ రోజు ఎట్లా అనిపించింది
18: మాకు? ఈ రోజు అయితే చాలా మంచిగా ఉన్నది. పంట మార్పిడి చేస్తే కొద్దిగా భూసారం కూడా పెరుగుతుంది అన్నట్టు అన్ని వివరించారు నా అధికారులు. చాలా బాగుంది.
20: నా పేరు తన్వీర్ అహ్మద్. నేను మార్కెట్ వైస్ చైర్మన్. భీంపూర్ మండల్ గోనా గ్రామం కిసాన్ మేళా కోసం వచ్చినాం. ఇక్కడ రైతుల కోసం మంచిగానే ఉన్నది చెప్పింది. అది శాస్త్రవేత్తల ప్రకారం నడుస్తే గింత ఖర్చు తక్కువ వస్తుంది. ఇక మన అంటే మందులు బిందుల ఖర్చులు మస్తు వస్తుంది. వ్యవసాయంలో బెనిఫిట్ లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. మంచి కార్యక్రమం, మంచి కార్యమే, సూపర్ కార్యక్రమం.
10: ఈ సందర్భంగా వివిధ శాఖల వారు రైతులకు అవగాహన కల్పిస్తూ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కళాసారథి సభ్యులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

0: ఇప్పటిదాకా ఆత్మా సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళాపై రేడియో నివేదికిన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడిందా రైతు అంతరంగం. ఇందులో పత్తి సోయా పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి చెందిన డి మనోజ్ కుమార్ తో ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: నమస్కారం మనోజ్ కుమార్ గారు.
2: నమస్తే సార్.
1: ఇప్పుడు పత్తి సోయా పంటలు ఎక్కువ సాగు చేస్తా ఉంటారు కదా, ఈ ఏడు కూడా అవే పంటలు వేసిందా?
2: ఈ ఏడు కూడా లాస్ట్ ఇయర్ నేను సోయా కూడా వేసిన, కానీ ఎల్నినో ప్రభావం అని ఈ ఏడు సోయా వేటిలో పత్తి పెట్టిన. ఒక 10 ఎకరాలు పత్తి ఉన్నది.
1: మొత్తం ఎంత ఉన్నది భూమి మీకు?
2: నాకు 10-15 ఎకరాలు ఉన్నది.
1: 15 ఎకరాలు మొత్తం పత్తి వేసినా లేక వేరే పంటలు కూడా వేస్తారు?
2: లేదు, ఇక 5 ఎకరాలు నేను కౌలుకి ఇచ్చేసిన. ఎందుకంటే ఎల్నినో ప్రభావం, వర్షాలు సరిపోనంత పడతలేవు వర్షాలు, అందుకని 5 ఎకరాలు కౌలుకి ఇచ్చేసి 10 ఎకరాలు మాత్రమే పత్తి వేసిన. పత్తి తొగర్లు వేసిన, అది కూడా పత్తి వర్షం సరిగా రాక పత్తి చిన్నగానే ఉన్నది. లేకుంటే లాస్ట్ ఇయర్ ఈ మూమెంట్ లో పత్తి మంచిగా ఉండే, కాకపోతే ఈడు వర్షం సరిగా పడక బాగా చిన్నగా ఉన్నది పత్తి. ఈడు ఇంకా పత్తి సరిగా పండుతుందో లేదో అనేది కూడా డౌటే ఉన్నది.
1: అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా వానలు కొంచెం మధ్యలో ఎక్కువ వచ్చినాయి కదా, అప్పుడు ఏమన్నా నుక్సాన్ అయిందా?
2: అవును, అప్పుడు బాగా వర్షం పడినప్పుడు జౌకు వచ్చింది. జౌకు అంటే పత్తి సరిగ్గా పెరగక వర్షం తోటి ఏరగా, అంటే బాగా మనకు పెట్టుబడి సరిగా రాలేదు, దానివల్ల కూడా కొద్దిగా నష్టపోయినా మేము వర్షం బాగా వచ్చినప్పుడు.
1: అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం ఎక్కువ వర్షాలతో పంట నష్టమైంది కదా, మరి ఆ అనుభవంతో ఈయోడు ఎట్లా ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా? పంట అదే వేసినా పంట మార్పిడి వేసిండ్రా?
2: పంట మార్పిడి అంటే మేము రబ్బీ పోసినాము, అదే పంట ఉన్నది. జూన్ లో ఖరీఫ్ లో సేమ్ పత్తి వేసినాం, కొన్ని సోయాబీన్ వేసినాం. ఈయోడు రబీలో మక్క పోసిన, జొన్న పోసిన, దానివల్ల పంట మార్పిడి జరిగింది. దానివల్ల మరి ఇప్పుడు ఈ ఏడు పత్తి పెట్టిన. పత్తి పెడితే ప్రతి సంవత్సరం ఉండే విధంగా ఈ ఏడు పంట సరిగా లేదు.
1: అయితే ఇప్పుడు ఈ ఏడు ఒకటే పంట వేసిండ్రా పత్తి?
2: ఒకటే పంట, ఎందుకంటే వర్షాలు అటు ఇటు సరిగా పడుతుంది, అందుకని వస్తే పత్తి వస్తుంది. మా సైడ్ ఎక్కువ పత్తి పండిస్తాం మేము, పత్తి వస్తుంది అని పత్తి పెట్టినాం ఈ ఏడు.
1: అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో పత్తి తప్ప వేరే కూరగాయల పంటలు గానీ అవి రావా?
2: కూరగాయల పంట వస్తుంది, వస్తుంది, కానీ దానికి సరిగా గిట్టుబాటు ధర ఉండదు. ఒకసారి రేటు ఉంటే తర్వాత రేటు ఉండదు, అట్లా అని కూరగాయల పంట మేము వేయం. ఇక 100లో 10% ఎవరైనా ఇస్తే వేస్తారు, అది కూడా నీళ్లు బోరు బావి సరిగా మంచి నీళ్లు ఉంటే కూరగాయల పంట వేస్తారు.
1: అంటే ఎక్కువ సాగు చేసేది ఈ ప్రాంతంలో పత్తి సోయా ప్రధాన పంటలు?
2: ప్రధాన పంటలు పత్తి సోయా.
1: తర్వాత ఇప్పుడు ఈ ఏడాది పోయిన ఏడాది కొంచెం ఈ వానలు అటు ఇటు కొంచెం నుక్సాన్ వచ్చింది కదా, ఇప్పుడు వెనుక అంటే దాదాపు మీరు ఒక 10-15 ఏళ్ళ కంటే ఎక్కనాయి కదా వ్యవసాయం చేయబట్టి, అప్పుడు ఎట్లా ఉండే మొదట్లో?
2: మొదట్లో మంచిగా ఉండే, ఇంతకు ముందు కూడా 8 సంవత్సరాల ముందు కూడా ఎల్నినో అనేది వర్షాలు, అప్పుడు కూడా మాకు లాస్ వచ్చింది. ఆ తర్వాత ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎల్నినో వచ్చింది. అయితే ఈ ఏడు కూడా పంట మధ్యలో మంచిగా పండింది పంట, కానీ ఈ ఏడు కొద్దిగా నష్టమే అనిపిస్తున్నది.
1: అంటే ఈ ఏడు ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు ఇంతకు ముందు వెనకట 8 ఏళ్ల కిందట ఇట్లా ఒకసారి జరిగింది?
2: జరిగింది 8 సంవత్సరాల ముందు ఇదే వర్షం పరిస్థితి, వర్షం తక్కువ పడిన పరిస్థితి మాకు వచ్చింది.
1: మరి అప్పుడు ఎట్లా చేసిండ్రు పంటలు తీసిండ్రు, ఎట్లా తీసిండ్రు, మరి ఎట్లా కాపాడుకున్నారు పంటల్ని?
2: ఏమీ లేదు, ఇక ఎద్దామంటే నీళ్లు లేవు, బోర్లు బావి లేవు. ఇక మొత్తం 3 ఎకరాల్లో 8 క్వింటల్ పత్తి తీసిన అప్పుడు ఎల్లు వచ్చినప్పుడు. బాగా అంటే బాగా బాకీ అయింది, ఇక వేరులు తెచ్చుకున్న అప్పు డబ్బులు కట్టగా కొద్దిగా పరేషాన్ అయింది మాకు.
1: అయితే మామూలుగా ఇప్పుడు ఎల్నినో ప్రభావం గానీ అట్లాంటి ఏం లేకుండా సాధారణ పరిస్థితులు ఉన్నట్లయితే ఎకరంకు ఎంత దిగుబడి వస్తుంది పత్తి?
2: మాకు సరిగా వెదర్ కండిషన్ బాగుంటే మాకు ప్రతి సంవత్సరం 8 నుంచి 10 క్వింటల్ పత్తి తీస్తాం ఒక ఎకరానికి, ఒక బ్యాక్ కి మంచి దిగుబడి వస్తుంది పత్తి పంట.
1: సోయా పంట ఎట్లా వెళ్తుంది?
2: సోయా నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి వేస్తున్నా, ఒక బ్యాక్ కి 9 క్వింటల్ 10 క్వింటల్ మంచి భూమి ఉంటే వర్షం మంచి ఉంటే 12 క్వింటల్ కూడా ఎకరానికి వస్తుంది.
1: ఇప్పుడు ఆ పరిస్థితి లేదా ఉన్నదా?
2: లేదు, ఇప్పటికైతే సోయాబీన్ మంచి ఉన్నది ఈయోడు, ఎందుకంటే ఇప్పుడు పూత వస్తుంది, కాయ వస్తుంది, ఈ టైం వరకు సోయాబా. ఇప్పటి నుంచి వర్షం పోతే ఒకవేళ మాత్రం సోయా మొత్తం పోతుంది, దిగుబడి రాదు, సోయానే రాదు, పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు.
1: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉన్నాయి పంటలు, ఏ దశలో ఉన్నాయి?
2: ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం తోటి పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం బాగా తక్కువ ఉన్నది డెవలప్మెంట్, పత్తి డెవలప్మెంట్ అనేది తక్కువ ఉన్నది, సరిగా ఎదగలే. లేకుంటే ప్రతి సంవత్సరం ఈ టైంకి పూత కాస్తుంది పత్తి, పత్తి సోయాబీన్ పూత కచ్చి కాయలు పడుతుండే. కానీ ఈ ఏడు చిన్నగా ఉన్నది, ఇంకా బాగా పెరగలే పత్తి.
1: అంటే ఎందుకు దీనికి కారణం? వానలు లేకపోవడమే.
2: వానలు సరిగా మనకు వచ్చేసి జూన్ లో 7-8 తేదీ నాడు మనము విత్తనాలు వేస్తాము, కానీ ఈ 7 జూలైలో వేసినాము. అది కూడా జూలైలో వేసినాము, కొంత మట్టుకు వెళ్ళింది, సరిగా వర్షం పడక కొన్ని విత్తనాలు భూమిలో నిండిపోయి సరి మూలకెత్తలే. మూలకెత్తలో డబుల్ ట్రిపుల్ సారీ అంటే 2-3 సార్లు పెట్టినాము. ఆ తర్వాత వెళ్ళింది, దానివల్ల వెనుక కూడా పడిపోయింది పంట.
1: అంటే కొంత వానలు లేక పంట ఆలస్యమైంది.
2: అది ఆలస్యమైనా ఏం కాకపోతుండే, కాకపోతే వర్షం టైం మీద వర్షం పడతలేదు. దానివల్ల కూడా ఎన్ని అడుగు మందులు వేసినా పైన పిచికారీ చేసినా ఎదుగుతలేదు పంట.
1: అంటే ఎట్లా ఇప్పుడు ఈ ప్రాంతంలో మొత్తం రసాయన ఎరువులు మందులే వాడతారా, లేకపోతే ఏమైనా సేంద్రియ పద్ధతిలో కూడా సాగు చేస్తారా?
2: ఇక సేంద్రియ పద్ధతులు అనేది బాగా తగ్గిపోయింది మా సైడ్. ఇక ఇవి పెట్టుడే బాగా తగ్గిపో పెడుతున్నాము. ఇక బాకీ చేసి అటు ఇటు చేసి డబ్బులు బాకీ చేసి ఇక రసాయన మందులు మాకు వేరే దారి లేదు.
1: ఇప్పుడు ఎట్లాంటి ఎగుమతులు, అంటే ఇప్పుడు ఉన్న ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎట్లాంటి ఎగుమతులు చేయాల్సి ఉంటుంది పంటలకు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
2: ఇప్పుడు పంట సరిగా పత్తి పంట, మేము పత్తి పంట బాగా వస్తుంది కాబట్టి ఇటు పత్తి పంట వేసాము. ఇక పత్తి పంట మంచిగా రావాలంటే ఒకటి వర్షం కరెక్ట్ టైంలో పడాలి. వర్షం పడినప్పుడు అడుగు మందు పై మందు టైం తోటి కొట్టాలా, టైం తోటి అడుగు మందు వేయాలా, అయితే పత్తి పంట అచ్చే సోర్సెస్ ఉన్నాయి. లేకపోతే ఈ వర్షం అట్లానే సదాయిస్తే మాత్రం దిగుబడి రాదు, పెట్టిన పెట్టుబడి వెళ్ళదు.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి పంటలో ఇప్పుడున్న దశలో ఏమైనా పురుగులు తెగుళ్ల సమస్య ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, అట్లా ఏమైనా గమనించారు?
2: ఇక తెగులు వస్తున్నాయి, ఇక దాని కరెక్ట్ టైం మీద మందులు పైన రసాయన మందులు కొడితే తెగులు పోతాయి. తెగులు ఆల్రెడీ వస్తున్నాయి, ఉన్నది ఇప్పటికి కూడా తెగులు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, పేనుబంక లాంటి రోగాలు పత్తికి ఉన్నాయి. ఇక మందులు కొడదామంటే ఈ ఎండతోటి మళ్ళా దాని పవర్ మందు పవర్ ఎండ పవర్ అనేది మొక్క చనిపోతుందని ఇక దాని వర్షం కొరకు ఎదురు చూస్తున్నాము. వర్షం పడినప్పుడు అవి పోతే పోతాయి.
1: సోయాలో కూడా ఇట్లానే ఏమన్నా పరిస్థితి ఉన్నదా? సోయా మంచిగా ఉన్నదా?
2: సోయా ఈ ఏడు సోయా మంచిగా ఉన్నది, ఇప్పటికైతే మంచిగా ఉన్నది. వర్షం సరిగా టైం మీద రాకపోతే మాత్రం పూత విత్తనాలు

0: ఉన్న పరిస్థితుల్లో ఇట్లా పంట అచ్చెట్టు ఉన్నదా?
1: పంట వర్షం వస్తే ప్రతి ఏటా నవంబర్ వరకు పత్తి వచ్చేస్తుంది, కానీ ఈ ఏడు నవంబర్ వరకు రాదు. వర్షం పడితే డిసెంబర్ జనవరి కూడా వేచి చూడాల్సి ఉంటది మాకు.
0: అంటే ఈసారి పంట కాలం పెరిగినట్లే?
1: పెరిగినట్టే. ఇక వర్షం రాకపోతే ఆ పత్తి పంట రాదు, దాన్ని దున్నేసి మళ్ళా ఏమైనా ట్రై చేయాలి.
0: అయితే ఇప్పుడు ఈ పత్తి సోయా వేరే వేరే పంటలు వేసిండ్రు కదా, ఇప్పుడు దీంట్లో దాంట్లో ఏం చేస్తారు పనులు అటు ఇటు?
1: ఇక పనులనే మా మట్టుకి ఇక మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు పనికి పోతాం మేము. ఒకవేళ మా వల్ల పని కానప్పుడు, ఎక్కువ పని ఓడ్చినప్పుడు లేబర్లు పెట్టుకుంటాము. ఇక అటు ఇటు ఇక్కడ మంది దొరకకపోతే మాస్టర్ నుంచి తీసుకొస్తాము. ఇక 500 ఇచ్చే బదులు 1000 రూపాయలు ఇచ్చి లేబర్ని తెచ్చుకొని పని చేస్తాం మేము. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందే టైం మీద.
0: ఇప్పుడు ఈ పత్తి సోయా తీసిన తర్వాత ఈ భూములల్లో ఏం పెడతారు?
1: పత్తి సోయాబీన్ వెళ్ళిన తర్వాత మేము రబి కోసము. ఇక నీళ్లు కొన్ని నాకు ఒక 3 ఎకరాలకు సరిపోయేంత నీళ్లు ఉన్నది. ఇక ఆ భూమిలో నేను మొక్క గాని జొన్న గాని లేకుంటే గోధుమ గాని ఈ రబి పంట పోసుకుంటా.
0: అయితే ఇప్పుడు దిగుబడులు ఎట్లా వస్తున్నాయి మీకు, అంటే అనుకున్నట్లు దిగుబడులు వస్తున్నాయి?
1: అనుకున్నంత దిగుబడి రాదు. కొడితే వర్షం బాగా పడుతుంది, లాస్ పోతాము. లేకుంటే ఈ ఏడాది వర్షమే లేదు, ఈ ఏడు కూడా లాసే ఉన్నది. అటు ఇటు ఇవో మా పుట్ట కొరకు మాకు ఇక పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువుకు, మేము ఇంట్లో మాకు కావాల్సినంత ఇక అట్లా ఇట్లా చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా బతుకుతున్నాము.
0: అంటే ఇప్పుడు వేరే దారి లేదు, దాని మీద వ్యవసాయమే ఆధారం కాబట్టి తక్కువ నష్టం కష్టం ఏదొచ్చినా వ్యవసాయంలోనే చూసుకుంటా ముందుకు పోతున్నారు. అయితే ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది, ఇప్పుడు దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కదా, ఈ 2 సంవత్సరాల కాలం విడిస్తే వెనకకి ఎట్లా ఉండే, మళ్ళీ ఎట్లా మార్పులు వచ్చినాయి ఇందులో?
1: ఇక మార్పులు అనేది ఏమున్నాయి సార్ అంటే, మాకు ఇక వ్యవసాయం ఒకటే దిక్కు, అది చేస్తేనే పుట్ట నింపుకోవాల్సింది. ఇక బాకీ తీస్తున్నాము, సేన్లో పోస్తున్నాము, ఆ తర్వాత బాకీ అట్లానే ఉంటున్నది.
0: అంటే వ్యవసాయంలో ఎట్లా మార్పులు గమనించండి మీరు, ఎట్లాంటి మార్పులు వచ్చినాయి?
1: మార్పులు అనేది ఇక ఒక సంవత్సరం మంచిగా పండుతుంది, ఒక సంవత్సరం మంచిగా పండదు. ఇక దాన్ని అనుభవించకుండా ఇక బతుకుతున్నాము.
0: అంటే పంటలు మారుస్తా ఉంటారా, ఇవే పంటలు ఇస్తుంటారా?
1: లేదు, పంట మారుస్తాము. ఒక సంవత్సరం పత్తి, ఒక సోయా, మళ్ళా రబి పోస్తే మంచి వర్షం మంచి పడితే బోరు బావిలో నీళ్లు ఉంటది, దానివల్ల రబి పోస్తాము, ఇట్లా పంట మార్పిడి కూడా చేస్తాము.
0: చాలా సంతోషం మనోజ్ కుమార్ గారు. ప్రధానంగా పత్తి సోయా పంటల్ని సాగు చేస్తూ కాలానుగుణంగా పంట మార్పిడి కూడా చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తా ఉన్నారు. మరి ఈ సాగుకు సంబంధించిన మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: సరే, నమస్కారం సార్.
2: ఇప్పటిదాకా రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం సవర్గాం గ్రామానికి చెందిన డి మనోజ్ కుమార్ తో ముచ్చటిన్నారు. ముచ్చట పెట్టింది కేలేనేన్. ఇది ఇయాలటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమర్పణ పి అశోక్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్
4: परंतु सभी डाले
5: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच
5: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
6: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
7: ఈనాటి ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2020 క్రికెట్ టోర్నమెంట్ 2026 హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది మీడియం వేవ్ మీటర్లపై. ఇక న్యూస్ ఆన్ ఎయిర్పై ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
8: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వర

0: నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
2: అవును సార్.
1: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
2: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి.
2: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి.
2: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
2: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
2: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
2: 60,000 ఎకరాల వరకు ఉంది సార్. 50,000 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
2: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 120 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి?
2: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వారంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
2: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
2: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలు ఏమి ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడిందే, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
2: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
2: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపొనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2వ కాంపొనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపొనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వారంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్

0: ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3వ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఈ ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా వేగంతో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారవల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటినీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిస్థితి

0: రాష్ట్రంలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
1: అవునండి.
0: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
1: సార్, దీని ప్రధాన ఉద్దేశ్యమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికి రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
0: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
1: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
0: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
1: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
0: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
1: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ 2వ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
0: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
1: థాంక్యూ సో మచ్ సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వార్తల ముఖ్య
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు జోరైనా సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం వరకు సాగే ఈ కార్యక్రమంలో శ్రోతల హుషారైన ముచ్చట్లు, కోరుకునే జోరైన సినిమా పాటలు. మీరు ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినాలనుకుంటే ఇవాళ హుషారు కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873232 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081. ఇవాళ్టి కార్యక్రమంలో ముందుగల విందాం దొంగాట సినిమా నుండి చిత్ర గారు పాడిన ఈ పాట.

0: లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు. ఇది జోరైనా సినిమా పాటని వినిపించే కార్యక్రమం. ఈ కార్యక్రమం 8:45 వరకు ఉంటుంది. మరి మీరు కూడా ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
2: హలో,
1: నమస్తే.
2: ఓకే.
1: హలో
2: హలో మేడం, వినవడు
1: వినిపిస్తుందా? మీ పేరు చెప్పండి.
2: వినిపిస్తుందా?
1: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో,
2: కొత్త బంగార్ల నుంచి పాట
1: గాల. పాట వేస్తా గానీ మీ పేరు చెప్పండి ముందు. అవునా? ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు? కాదు కాదు, మీ ఊరి పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అని అడిగిన. నిపాణి నుంచా? ఆదిలాబాద్ జిల్లా నిపాణి నుంచి. ఇంకా మీ బాబు పేరు చెప్పండి మరి. హలో.
2: బాబు పేరు యశ్వంత్, పాప పేరు శిరీష.
1: అవునా? రోజు వింటారా మరి 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు?
2: రోజు వింటాం మేడం.
1: అవునా? మరి చెప్పండి, ఎలా ఏదో పాట అడిగింది ఇప్పుడు కొత్త బంగారు లోకం నుంచి. ఏ పాట?
2: కొత్త బంగారు నుంచి పాట గాలమా.
1: ఏదైనా ఒక పాట వేయమంటారా? మీ పక్కన మస్తు చప్పుడు వస్తున్నది. ఎవరు మీ పిల్లలు ఉన్నట్టున్నారు మరి? ఎట్లే మరి మస్తు మంది చుట్టాలు? ఉన్నారా? అయ్యలు వచ్చినాయి మరి. సరే మరి, మీ అందరి కోసం పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ, లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉజ్జమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జరిగిన సినిమా పాటలు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేసిండ్రు? హలో
1: హలో,
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేసిండ్రు? ఆశమ్మ గారు ఎక్కడి నుంచి? కచ్చకండి నుంచా? ఏం చేస్తుంటారు? ఏం చేస్తలేరా? ఇంటికానే ఉంటారు. అయిపోయిందా, మరి భోజనం అయిందా, తిన్నారా? మరి అని అడుగుతున్నా.
1: తిన్నారా?

ఎప్పుడెప్పుడు వింటారు మరి ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు? ఎట్లా వింటారు మరి, మీ ఇంట్లో రేడియో ఉన్నదా లేకపోతే ఫోన్లో వింటారా? ఆహా, ఇప్పుడు మీరు 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు ఫోన్లో వింటారా లేకపోతే మీ ఇంట్లో రేడియో ఉందా అని అడుగుతున్నా. ఫోన్లో వింటారా? మరి చెప్పండి, ఇలా ఏ పాట వింటారు హుషారులో? ఏదైనా వేయమంటారా? సరే మరి, మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 7:30కి ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087.

0: హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: హాయ్, ఎవరు? హలో, శ్రీనయ్య. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు?
1: ఆదిలాబాద్.
0: ఆదిలాబాద్ లో ఎక్కడ?
1: శాంతినగర్
0: లో. శ్రీనయ్య ఏం చేస్తుంటావు చెప్పు, ఎన్నో తరగతి? హలో, వినిపిస్తుందా? మరి ఫోన్ లైన్ కొంచెం డిస్టర్బ్ వస్తుంది. ఫోన్ లైన్ అంటే మాట్లాడుతున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. వినుకుంటూ మాట్లాడుతున్నావా లేదా? చెప్పు. హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసినావు, మరి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏ పాట విందాం అనుకుంటున్నావు? అవునా, ఈరోజు ఎందుకు ఆ పాట వినాలనిపిస్తుంది? మరి ఇష్టమైన పాటనా? పాడుతావా మరి కొంచెం? సరే, మరి ఫోన్ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడైతే మరి పాట విందాం, సరేనా? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఎవరు ఫోన్ చేసింది?
1: నేను ఆదిలాబాద్ హనుమాన్ నగర్ నుండి కాల్ చేస్తున్నానండి.
0: హనుమాన్ నగర్ నుంచి చెప్పండి, మీ పేరు?
1: పూజ అండి.
0: పూజ గారు ఏం చేస్తుంటారు?
1: నేను హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫే. ఈరోజు పనులు అయిపోయినాయా మరి? ఇంకా అంటే మీరు చేసే వంటల్లో మీ ఇంట్లో వాళ్ళకి నచ్చే వంటకం ఏంటి మరి?

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ప్రముఖ తెలంగాణ రచయిత్రి భాగ్యరేఖ కథానిక ఇగురం నుండి ఒక ఖండిక. బాగున్నావే నాయనమ్మ, పలకరించుకుంటచ్చింది సుజాత. అగో ఎప్పుడస్తివే అడిగింది లచ్చమక్క. 4-5 రోజులైందే వచ్చి. అత్త మామ మీ దొర అంతా బాగుండ్రా? ఆ బాగానే ఉన్నారు. తాత బాగున్నాడానే? ఆ ఇప్పటికైతే మంచిగానే ఉన్నాడు బిడ్డ. ఆయన పని ఆయన్నే చేసుకుంటుండు, యాళ్ళకింత తింటుండు. పలకరియ్యిపో బిడ్డ అనుకుంటానే పెద్ద ఆయన కోటీడు దిక్కు నడిచింది లస్మక్క. పన్నావయ్యా, సుజాత వచ్చింది చూడు, పెద్ద ఆయన మంచం దగ్గర చిన్నగా వంగి చెప్పింది లచ్చమక్క. నమస్తేనే తాత, బాగున్నవానే? ఆ బాగున్నా బిడ్డ. నువ్వు బాగున్నవా? బుడ్డోన్ని తీసుకురాలే. ఆన్ని తీసుకొస్తే నన్నీడ నిలవనిస్తాడే, అమ్మతాన్ని ఇడిచిపెట్టచ్చిన. అట్లా కూసోబిడ్డ కుర్సీ మీద. కుర్సీ చూపించి లోపటికి పోయింది లచ్చమక్క. ఓ నాయనమ్మ, లోపటికేంటికి పోతున్నావు? నేనిప్పుడేమి తినా తాగా, తిని చేయి గడుక్కొని చక్కగా ఇడికే అచ్చిన. వెనక నుంచి చెప్పింది సుజాత. ఆమె చెప్పే లోపట్నే అందుకున్నది లచ్చమక్క. పెడదామన్నా నా తాట ఏమున్నాయి బిడ్డ రెడీగా. చాతగాని పొద్దచ్చింది, ఏం చెయ్యకుంటైనా. ఉట్టి ఛాయ్ పెట్టిన పొయ్యి మీద. 2 నిమిషాలల్లా 2 కోపులల్లా ఛాయ్ పోసుకొనొచ్చింది లచ్చమక్క. ఓటి పెద్ద ఆయనకిచ్చి ఓటి సుజాతకిచ్చింది. నువ్వు తెచ్చుకోలేదేమే అడిగింది సుజాత. లే బిడ్డ, ఈ మధ్యన ఛాయ్ ఎక్కువ తాగితే

పడతలేదు. పొద్దుగాల ఒక్కసారే దాగుతున్నా. నాయనమ్మ నిన్నొక్క మాట అడగనీకి వచ్చింది, మెల్లగా మొదలుపెట్టింది సుజాత. ఏంది బిడ్డ? నేను అలాగైదామనుకుంటున్నా. ఉండుండి అట్లంటున్నవేమే. అవునే, నిజంగానే అలాగ సంసారం పెడదామనుకుంటున్నా. ఎందుకు? ఆ అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఏ, నాకాడ మంచిగా అనిపిస్తలేదు. ఏమన్నా కొట్లాటలైనయా? నేను కూడా నోరు తెరిస్తే రోజుకో కొట్లాట అవుతుండే. నేను ఓపిక బట్టి నోరు మూసుకున్నందుకు ఇప్పటి మటుకైతే ఏ కొట్లాటలు కాలేదు. మరి అన్నట్లు చూసింది లచ్చమక్క. చూడే నాయనమ్మ, మీరు మమ్మలను ఎట్లా పెంచిండ్రే? పెద్దలకు మర్యాద ఇయ్యాలి. పెద్దోళ్ళై ఏమన్నా తిట్టినా చేసినా మనసులో పెట్టుకోవద్దు, జర చూసి చూడనట్టుండాలి అని చెప్పుకుంటా వెంచిండ్రు. నేను కూడా అట్లనే మనసులో పెట్టుకొని అత్తగారింటికి ఓతి. లచ్చమక్క మోకాలు చుట్టు చేతులు కట్టుకుని సుజాత దిక్కు చూసుకుంటా అనుకున్నది మనసుల, అవు పిల్లనైతే లెక్క పొంటి పెరిగింది, చాలా ఓపిక మనిషి, పనితనం బాగా చేసుకుంటది కూడా. ముసలాయన చెంపకు చెయ్యి పెట్టుకొని కన్ను కొట్టకుండా శ్రద్ధ వింటుండు ముచ్చట. మా మామయ్య తోటి ఏమీ బాధలేదే, బిడ్డ లెక్క చూస్తాడు. మా అత్తతోటే వచ్చింది. పెండ్లైన నాటి సంధి, ఆమె సంగతే నాకు అర్థమైతలేదు. ఎంత ప్రేమతోటి మాట్లాడబోయినా కూడా నన్ను ఇంత దూరంలో పెడతది. ఒక్కనాడు నవ్వుకుంటా మాట్లాడది. నేనేది చేసినా నచ్చుకోదు. ప్రతి పనికి వంకలు పెడతది. పొద్దుందాకా ఒక్కటే చదువుడు పెడతది. మాటి మాటికి మీ అమ్మ నీతి నేర్పలే, మీ నాయన భయం పెట్టలే అనుకుంటా అమ్మోళ్ళని ఎత్తిపోస్తుంది. నన్ను గింత కూడా సైసదు. ముందటుంటే అట్లనే అంటదని రూమ్ల పోయి కూసుంటే ఏమైనా పందికొక్కులు లెక్క తింటారు, భోగం పాపలు లెక్క వంటరు రూములల్లా అని రోషమచ్చేటట్టు నాకినవడాలనని రూమ్ ముంగలకచ్చి ఒర్లుతుంది. పిల్లగాడు పుట్టించంది ఇంకా నెత్తినొప్పి ఎక్కువైంది. పిల్లగాని వంక పెట్టుకొని నేను పని చేస్తలేనంటది. పోని పిల్లగాన్ని తను చూస్తుందా అంటే ఎడమ చేత వట్టది. పోరన్ని చూసుకోవాలి, వాళ్లకు చాకరి చెయ్యాలి, ఆమె తిట్లు చదువులు ఎనుకుంటే కుక్కలెక్క వడుండాలి. ఆ ఇంట్లో తిన్నది కూడా పేకి వడతలేదు. ఇక నా తోటి కాదే నాయనమ్మ, ఏడ్చుడు మొదలుపెట్టింది సుజాత. అయ్యో ఏడవకు బిడ్డ, అన్నిటికీ ధైర్యంగా ఉండాలే. దేవతలసుంటోళ్ళ కష్టాలు తప్పలే. మనమెంత, ప్రతి సమస్యకు ఏదో ఒక సమాధానం తప్పకుంటది. ఊకో, మీ దొరేమంటుండు మళ్ళా, మీరిద్దరైతే మంచిగానే ఉన్నారు కదా. మాకిద్దరికి ఏం భేదాలు లేవు. వాళ్ళమ్మ తిట్టేవి చెప్తే నమ్మడు. మేం కూడా కిస్సర బస్సర అనుకుంటాం. వాళ్ళమ్మ గురించేం చెప్పొద్దంటాడు. ఆడోళ్ళు మీరు మీరు చూసుకోవాలి అంటాడు. అయ్యమ్మను ఇడిచిపెట్టొస్తే ఈడ నాకున్నదే నువ్వు, నా బాధేందో నువ్వు కనీసం చెవులతోటి ఇననన్న ఇనకపోతే ఎట్లా అని నేనండి. పొద్దుందాకా బయటికి పోయి అలసిపోయి ఇంటికొస్తే మీ ఆడోళ్ళ సోది చెప్పి సుఖం లేకుండా చేస్తావు అని విసుక్కుంటాడు. ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణాచార్యుల పద్యాలు. భావ మొదవ భాష బహుమూల్య సంపదవు, వ్యాసమౌనిగొల్చే వాంఛితముగా, భాష నొసగు తల్లి భాసర భారతి, ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమె వైదికమ్ము, ఆమె పురాణమ్ము, ఆమె నవయుగమ్ము నలరజేసే, ఆమె ఆది సృష్టి, ఆమెయే నవయుగం, ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమెయున్న లోకమానంద సాగరం, ఆమె లేక భావమవని లేదు, ఆమె ఈ జగానికి ఆరాధ్య దైవంబు, ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమె నిలిచియున్న అవని నాకంబవును, పాల వెలుగుబాట పూలతోట, ఆమె లేని లోకం అంధకారంబురా, ఆమె కంజలింతు ప్రేమమీర. శాంతి నిలయమామె క్రాంతి పదంబామె, కరుణ నిండియున్న కల్పతరువు, ఆమె కన్న మిన్న అవని ఇంకెవ్వరు, ఆమె కంజలింతు ప్రేమమీర. ఆమె మనకు అమ్మ, అమ్మల గన్నమ్మ, అవని జనులగన్న అమ్మలమ్మ, ముగ్గురమ్మలకును మూలపుటమ్మరా, ఆమె కంజలింతు ప్రేమమీర. సత్యమైనదమ్ము పద్యమైనది అమ్మ, శివము సుందరంబు శ్రీకరంబు, కమ్రగానమమ్మ కళ్యాణరాగంబు, ఆమె కంజలింతు ప్రేమమీర. విశ్వకర్మ ప్రభువు విశ్వాంతరాలుండు, నిగమగోచరుండు నిర్గుణుండు, సగుణ ధర్మమూర్తి సాక్షాత్తు తల్లిరా, ఆమె కంజలింతు ప్రేమమీర. మనకు మంచి తల్లి మమకారముల చెల్లి, ముద్దులొలుకు పట్టి ముదములలరా, అందమైన ఇంటి ఆవిడవు ఆమెయే, ఆమె కంజలింతు ప్రేమమీర. అమ్మ మాట తీపి, అమ్మ పాటల తీపి,

కమ్మనైన అమ్మ కరము తీపి వీపు నిమిరి జన్మ తాపంబు బాపురా ఆమె కంజలింతు ప్రేమమీర. అలిగి తిండి మాని కలుగులో దూరినా అవ్వ నిన్ను వెతికి బువ్వ పెట్టు. నీవు పస్తులున్న నిలువునా తపియించు ఆమె కంజలింతు ప్రేమమీర. జనన మరణ దుఃఖ సాగరం మీదగా ఈత నేర్పునట్టి నేతయామి మనను గన్న తల్లి ఘనకల్పవల్లిరా ఆమె కంజలింతు ప్రేమమీర. సత్యమైన విద్య పథ్యమౌ భోజ్యంబు నిత్యమందజేసి నిన్నుగాచు కన్న తల్లి మిగుల కరుణాంతరంగిణి ఆమె కంజలింతు ప్రేమమీర. ఆకలి కొని బిడ్డలల్లాడుచుండగా అవ్వ పిలిచిపెట్టు బువ్వ జగతి ఆమె లేనివేళ ఆకలి తీరున ఆమె కంజలింతు ప్రేమమీర. కమ్మనైన అమ్మ రమ్మంటూ పిలువగా పాప పరవశించి ప్రాకుచుండు భావ సురభిలమ్ము పంచురా చనుబాల ఆమె కంజలింతు ప్రేమమీర. అమ్మ అమ్మయంటూ ఆర్ధతగా నేడ్వ కరుణచేత మనసు కరిగివచ్చు దయగుణంబునందు దైవాన్ని మించురా ఆమె కంజలింతు ప్రేమమీర. తనదు గర్భమందు తన ప్రాణముల నించి తనివిదీరమోసే తల్లి నిన్ను ధరణిపైని దించి ధన్యునింజేసెరా ఆమె కంజలింతు ప్రేమమీర. అఖిల లోక జనని అమ్మయ్యై నిలిచింది సకల ప్రాణికోటి చంకనెత్తి చన్నువాలు కుడిపి చక్కగా పెంచురా ఆమె కంజలింతు ప్రేమమీర.

0: బాసరిచ్లు కార్యక్రమంలో ప్రముఖ రచయితి రచయిత్రి భాగ్యరేఖ కథానిక ఇగురం నుండి ఓ ఖండిక ప్రముఖ కవి కాసోజు లక్ష్మీనారాయణాచార్యుల పద్యాలు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 25వ భాగంలో బాలాంత్రపు రజనీకాంతారావు గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఫిల్మీ గానే హిందీ సినిమా పాటల్ని వినిపించే కార్యక్రమం. ముందుగా విందా అనిల్ కపూర్, మనీషా కోయిరాలా, జాకీ శ్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 1942 ఏ లవ్ స్టోరీ. ఈ సినిమాకి వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి కవితా కృష్ణమూర్తి, కుమార్ సను పాడిన ఈ పాట విందాం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం 2009లో విడుదలైన సినిమా అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని. రాజ్ కుమార్ సంతోషి రచన దర్శకత్వం వహించగా టిప్స్ ఇండస్ట్రీస్ బ్యానర్పై రమేష్ తౌరాని ఈ సినిమాని నిర్మించారు. సినిమాలో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు నటించారు. 55వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో ఈ సినిమాకి ఉత్తమ నటునిగా కపూర్కి, ఉత్తమ సంగీత దర్శకునిగా ప్రీతంకి అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా నుండి అతి ఫస్ట్ లం పాడిన ఈ పాట విందాం.

ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఫిల్మీగానే కార్యక్రమంలో ఇప్పుడు విందాం 2000 విడుదలైన సినిమా చల్ మేరే భాయి. ఈ సినిమాకి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. సినిమాలో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి అభిజిత్ ఆల్కాయాగ్నిక్ పాడిన ఈ పాట.

0: ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు అవి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

రేపు రాత్రి 9:45 గీతం కీ బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 4వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇలా పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం విందాం. భారతీయ శాస్త్రీయ అర్ధశాస్త్రీయ మరియు భక్తి సంగీతానికి చెందిన భారతీయ గాయకుడు స్వరకర్త పండితుడు పండిత్ జితేంద్ర అభిషేకి. ప్రధానంగా హిందుస్థానీ సంగీతంతో సంబంధమున్న ఈయన తుమ్రి, తప్ప, భజన్ మరియు భావగీత్ వంటి విభిన్న సంగీత రూపాలలో తన ప్రావీణ్యానికి ఎంతో ప్రసిద్ధి చెందారు. అభిషేకి సంగీత శైలి బహుళ ఘరానాల నుండి, ముఖ్యంగా ఆగ్రా ఘరానా, జైపూర్ ఆత్రౌలి ఘరానా మరియు ఖుర్జా ఘరానాల నుండి ప్రభావాలను ప్రతిబింబించింది. 1960లలో మరాఠీ రంగస్థల ప్రదర్శనలకు ఎన్నో స్వరకల్పనలు చేశారు. సంగీత దర్శకత్వం ద్వారా మరాఠీ సంగీత నాటకరంగాన్ని పునరుద్ధరించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు మరాఠీ సంగీత నాటక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను అభిషేకి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 1989లో సంగీత నాటక అకాడమీ అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు. ఇయాల్టి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఇప్పుడు విందాం పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 4వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మధురిమ. తెలుగు సినిమా పాటల పూదోట నుండి ఎంచుకున్న సుమధుర గీతాల మాలిక మధురిమ. ముందుగా విందాం సీతారామం సినిమా నుండి ఎస్పి చరణ్ రమ్య బెహరా పాడిన ఈ పాట. చిరునామా లేని లేఖలతో మొదలై సరిహద్దులు దాటి ఇరువురి మధ్యలో ప్రేమ చిగురించి చివరికి సెలవంటూ దేశరక్షకుడిగా ఆ రాముడు పంపిన లేఖ ఆఖరి లేఖగా ఇరువురి కన్నీళ్లతో ముగిసేలా సాగిన సినిమా సీతారామం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. పాటల ప్రపంచంలో ఎన్నో మధుర గీతాలు, మనసుకు హాయైన అనుభూతిని కలిగించే సరాగాల మధురిమలు. నచ్చిన పాటలు వింటుంటే అదో వింతైన లోకానికి మైమరచి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ప్రపంచంలోని వింతలన్నీ ఒక్క పాటలో ఉంటే అదే పాట జీన్స్ సినిమా నుండి ఇప్పుడు విందాం. పి ఉన్నికృష్ణన్, సుజాత పాడగా.

ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిందా. మీరు వింటున్నారు మధురిమ. ఇది హాయ్ అయిన పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు విందాం సంతోషం సినిమా నుండి రాజేష్ ఉషా పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. నచ్చిన వారు ఏ చోట ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. ఎంత దూరంలో ఉన్నా కూడా ఒకరి గురించి ఒకరి ఆలోచనలతో గడుపుతూ ఉంటారు. వీచే గాలి, ఉదయించే సూర్యుడు, ఇలా ప్రకృతిలోనూ ప్రతి దానితో అన్నింటిలోనూ అనుక్షణం తనతోనే ఉండాలని తన ఊసలతోనే ఊహలతోనే సతమతమవుతూ ఉంటారు. ఇప్పుడు విందాం ప్రేమలేఖ సినిమా నుండి ఈ పాట. పాడినవారు SV బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్.

ఇవి ఇయాటి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వాతావరణం: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్ల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురిసినాయి. గాలిలో ఇక ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దుగల 5:50 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు: అమటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:30 తిండితో మనం, పూర్వకాలపు ఆహారపు అలవాట్లు, మానవ పోషణలో వాటి ప్రాముఖ్యత, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, ఇంకా గోకులాష్టమి, కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం, అట్లనే కవితా శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు స్వీయ కవితలు ప్రసారమవుతాయి. రేపటి కతిందాం కార్యక్రమంలో పొద్దుమట్టు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి పంట దోపిడీ కథ, ఇంకా పెద్దల మాట కథల సంపుటి నుండి ఎంతో అంతే ఈ కథల్ని వినొచ్చు. గిరిపదం కార్యక్రమంలో రేపు పొద్దుమట్టు 6:20 ఇంద్రవేలి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన సాబ్లే కుంభకర్ణ్ బృందం పాడిన గోకులాష్టమి పాటలు, ఇంకా సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన జాదవ్ రామ్సింగ్ బృందం పాడిన కృష్ణుడి పాటలు ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

రేపు వివిధ పంటల్లో పోషక లోపాలు నివారణ గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 25వ భాగంలో బాలాంత్రపు రజనీకాంతారావు గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. మన పురాణాలు కార్యక్రమంలో రేపు రాత్రి 10:00 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగర్ బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 4వ భాగం చివరి భాగం ప్రసారమవుతుంది. ఇక సినిమా పాటలుంటాయి. 8:40 సింగిడిలో పొజమట్ట 5 గుట్టంగా మాట చెప్పుండ్రి పాటైనుండిలో, రాత్రి 8 గుట్టంగా హుషారు కార్యక్రమాలలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:02 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈఆర్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 8:50 ఎఫ్ఎం 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు షురు అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.